ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబరు నెల 28వ తారీఖు సోమవారం నిలయంలో సమయం 5:58 దాటి 30 సెకండ్లు. లక్ష్యం ఏదైనా దానిపైనే పూర్తి శ్రద్ద పెడితే విజయం తప్పక సిద్ధిస్తుంది అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలకు శుభోదయం. మంగళధ్వని.

మంగళధ్వని విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం దేశభక్తి గీతం. పదపద ముందుకు అంటూ సాగే ఈ దేశభక్తి గీతం వినండి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది, క్షమించాలి 6 గంటల 5 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి చీరలే.

0: అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో మీరింతవరకు శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సుభాషితం వినండి. శ్రీ ఎన్ శేషాచార్యులు గారి సుభాషితం.
1: విచక్షణ జ్ఞానం. మనిషికి తప్పప్పుల విచక్షణ అవసరం. తెలిసి తప్పు చేయకూడదు. ధనం సంపాదించేందుకు మనుషులు అవినీతికి పాల్పడతారు. సుఖం కోసం అనైతికంగా ప్రవర్తిస్తుంటారు. తప్పని తెలిసి చేయకూడని పనులు చేస్తే ఫలితాలు వ్యతిరేకంగానే ఉంటాయి. ఏది తప్పో ఏది మంచో గ్రహించగలగటం ఒక సాధన. మనోనిగ్రహం కోల్పోతే మనిషి తప్పులు చేస్తాడు. దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచించడు. దొంగిలించడం తప్పు. దుర్బల దారిద్ర్యాన్ని అనుభవించలేక దొంగతనం చేస్తారని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. కాని అది అసమర్థుడి సమర్థన. తిని తినక అర్ధాకిలితో ఉంటూ జీవించేవాళ్లు ఎందరో ఉన్నారు. మహాభారతంలో కుచేలుడు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుని ఆశ్రయించాడే గాని తప్పు చేయలేదు. తుచ్చమైన సుఖాల కోసం సభ్య సమాజాన్ని కలుషితం చేస్తున్న వారు దుష్ఫలితాలను అనుభవిస్తూనే ఉన్నారు. ఏ తప్పు చేయని వారు గౌరవంగా తలెత్తుకుని జీవిస్తున్నారు. క్రమశిక్షణ లోపించిన మనసు మన శత్రువుగా మారుతుంది. సుశిక్షితమైన మనసు మన నేస్తంగా వ్యవహరిస్తుంది. తెలిసి తప్పులు చేయటానికి కారణం క్రమశిక్షణ లేని మనసే. మనకు విధేయంగానూ మనతో సహకరించే విధంగానూ దాన్ని సుశిక్షితం చేసుకోవాలి. నేనే తింటాను, నేనే చూస్తాను, నేనే మాట్లాడతాను, నేనే వింటాను అనే భౌతిక భావాల్లో అహం వ్యక్తమవుతుంది. దానివల్ల క్రమం తప్పిన జీవితం అలవాటు అవుతుంది. మనసే మన నడివడికను నిర్దేశిస్తుంది. మనసు చెప్పుచేతల్లో మానవ జీవితం ఉండకూడదన్నది పెద్దల మాట. మనసు తనకిష్టమైన సంఘటనతో ఆనందం పొందుతుంది. ప్రతికూలమైన వాటితో దుఃఖపూరితమవుతుంది. మనసును క్రమశిక్షణలో ఉంచగలిగితేనే అహంకారం తాలూకు నిజమైన మూలాలు తెలుస్తాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు వికారాలే మనిషి పతనానికి కారణమని నిర్వాణ సత్కల్లో శంకర భగవత్పాదులు ప్రతిపాదించారు. మానవ వ్యక్తిత్వాన్ని కఠోపనిషత్ చక్కగా వివరించింది. వ్యక్తిత్వం రథం లాంటిది. రథంలో ప్రయాణించేవాడు అహంకారానికి ప్రతీక. రథసారథి బుద్ధికి సంకేతం. కళ్ళాలు మనసును సూచిస్తాయి. గుర్రాలు జ్ఞానేంద్రియాల్లాంటివి. రథం ప్రయాణించే దారి విషయ వస్తువులకు గుర్తు. ఇలాంటి రథానికి పూంచిన గుర్రాలు శిక్షణ పొందినవి కాకపోతే లేదా ఆ రథసారథి నిద్రలోకి జారిపోతే రథం గమ్యాన్ని

0: లక్ష్యాన్ని చేరుకోలేదు. రథం బోల్తాపడి యజమాని మరణానికి దారితీయవచ్చు. పగ, కోపం, భయం, విచారం, అసూయ, చిరాకు లాంటివి చెడు వ్యక్తిత్వానికి ప్రతీకలు. ప్రతి నిమిషం మనం ఈ సంఘంలో పద్ధతిగా ఎలా జీవించాలో తెలుసుకోకపోతే జీవితం సమస్యాత్మకమవుతుంది. చెడు ప్రవర్తనకు రావణుడు ఒక ఉదాహరణ. ఎంత నేర్చినా, ఎంత చూసినా లంకాదేశుడు పరకాంతను కోరాడు. మానవీయ ప్రవర్తనకు ధర్మానికి శ్రీరాముడి నిలుత్తు నిదర్శనం. మనం చేసే ప్రతి పని, ఆలోచన మనసులో ఒక సంస్కారాన్ని సృజిస్తాయి. అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించడం, ఆహారం తింటూ ఉన్న ప్రాణుల్ని, నీరు తాగుతున్న ప్రాణుల్ని, ఆడామగ కలుసున్న జంటల్ని హింసించడం, భయపెట్టడం, రాళ్లతో కర్రతో హింసించడం, తన దారిని తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరిగెత్తించడం మంచిది కాదు. కోపాన్ని జయించితే మనసును జయించవచ్చు, సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కలిగించి ఎదుటి వారికి లాభాన్ని కలిగిస్తుంది. కోపం ఆత్మీయులను దూరం చేస్తుంది. కోపాన్ని అదుపులో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఇది ధర్మం. ఈ సంస్కారాలే మన నడివేడుకను నిర్దేశిస్తాయి. గతం వర్తమానాన్ని నిర్ణయిస్తుంది. అలాగే ప్రస్తుత ఆలోచనలు, చేతలు మన భవిష్యత్తును రూపుదిద్దుతాయి. విచక్షణా జ్ఞానానికి ఇదే కీలక సూత్రం.
1: మీరు ఇంతవరకు ఎన్ శేషాచార్యులు గారి సుభాషితం విన్నారు. ఈనాటి సుభాషితం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 6:35. ఇప్పుడు రైతు సమాచారం.

జీవాలలో ముఖ్యంగా మేకల్లో ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఎక్టిమా అనే వ్యాధి పాపాక్స్ వైరస్ అనే సూక్ష్మాతి సూక్ష్మ క్రిముల ద్వారా సోకుతుంది. ఈ వైరస్ మనుషులకు కూడా సోకి తీవ్రమైన ఇబ్బందిని కలుగజేస్తుంది. ఈ వ్యాధి అరుదుగా ఒంటెల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మేకల సంఖ్య ఎక్కువగా ఉండి రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది. గొర్రెల్లో ముఖ్యంగా 3 నుండి 6 నెలల వయసులో ఎక్కువగా కనిపిస్తుంది. వాటి ఎదుగుదలను, ఉత్పాదక శక్తిని దెబ్బతీస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే నోరు, చిగుళ్లు, పెదవులు, ముఖ్యంగా పెదవుల అంచులు, నాసికల్లో ఏర్పడ్డ పుండ్లు, వాపు వల్ల వైరస్ పుండ్లలోకి ప్రవేశించి బ్యాక్టీరియా రక్తంలో ప్రవేశించి తీవ్రమైన జ్వరాన్ని కలిగించి ప్రాణాలకు కూడా ముప్పు కలిగించవచ్చు. ఒక మందలోకి ప్రవేశించిన ఈ ఎక్టిమా వైరస్ మందలోని 80 నుండి 100% జీవాల్లో వ్యాధిని కలిగించి 5 నుంచి 10% వరకు ప్రాణాలకు ముప్పు తీసుకురావచ్చు. పోషకాహార లోపం, కరువు భూములు, గాలికుండు వంటి రోగాల వల్ల క్షీణించిన వ్యాధి నిరోధక శక్తి ఇతర కారణాల వల్ల ఈ వైరస్ వ్యాధి సోకుతుంది. ఎక్టిమా వైరస్ చాలా మొండిది. జీవంలో తగ్గిపోయిన పుండ్ల నుండి ఊడిన పొక్కుల్లో ఈ వైరస్ అనేక సంవత్సరాలుగా స్థిరంగా ఉండి ఇతర జీవాల్లోకి ప్రవేశించగలదు. ఎక్టిమా వైరస్ ప్రత్యక్ష స్పర్శ, ఒక జీవాన్ని వేరొక జీవం నాకటం, చర్మం, పుండ్లు, గాయాలు, కలుషిత నీరు, మేతలు, నోరు, పెదాలు, ముక్కు, చిరుముట్టే, ఇతర ముఖ్య భాగాల చర్మం పొరల్లోకి ప్రవేశించి కణజాలాన్ని ధ్వంసం చేసి ఎర్రటి పుండ్లను కలిగిస్తుంది. మేత, నీరు, లైంగిక మార్గాల ద్వారా ఈ వైరస్ విస్తరించగలదు. పాలు తాగే పిల్లల పెదవుల నుండి తల్లి రొమ్ములు, పొదుగు చర్మంలోకి ప్రవేశించి ఎక్టిమా వైరస్ తల్లుల్లో పొదుగు మాపు వ్యాధిని కలిగిస్తుంది. మూతి వాసిపోయి కనిపిస్తుంది. ముఖ భాగంలో మాత్రమే కనిపించే ఈ పుండ్లు గాలికుంటి వ్యాధిలాగా కాళ్ళగిట్టల్లో కనిపించదు. పరీక్ష కేంద్రాల్లో జరిపే సిరం పరీక్షలు మాత్రమే ఎక్టిమా వ్యాధి వైరస్ ను స్పష్టంగా గుర్తించగలవు. ఎక్టిమా వైరస్ మనుషులకు సోకుతుంది. మనుషుల్లో ముఖ్యంగా గొర్రె కాపర్లు, జీవాల వైద్యులు, మందులు పట్టించే వాళ్ళు, కబీలా కార్మికులకు ఎక్టిమా వ్యాధి సోకే ముప్పుంది. వ్యాధి సోకిన వారి వేళ్లు, చేతులు, ముంచేయి మీద బొబ్బళ్లు, పుండ్లు ఏర్పడటం వారి నుండి ఇతర వ్యక్తులకు, ఇతర జీవాలకు ఈ వైరస్ విస్తరించే ముప్పు ఉంది. సకాలంలో చికిత్స చేస్తే ఈ పుండ్లు సులువుగానే మానిపోతాయి. కానీ ఈ పుండ్ల పొక్కులు మాత్రం వైరస్ తావరాలుగా అనేక సంవత్సరాల వరకు జీవాల మందల ఆరోగ్యానికి హాని కలిగించే ముప్పుగా కొనసాగవచ్చు. వీరందరూ కూడా జీవాలకు సేవలు చేసే సమయంలో చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలి. ఈ వ్యాధిని ఎలా నిర్ధారించాలంటే పెదవులు, మూలాలు, నాలుక,

చెగుళ్ళు, ముక్కు, చిరుముట్టి ప్రాంతాలతో పాటు శవపరీక్షలో శ్వాసనాళం, ఆహారనాళం లోపలి పొరల్లో ఎర్రటి పుండ్లు, క్యాలిఫ్లవర్ రీతిలో కణదలు కనిపించవచ్చు. దీనికి చికిత్స వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి లివామిజోల్ ఇంజెక్షన్ ను 2-3 మిల్లీలీటర్లు చర్మం కిందకు ఇంజెక్షన్ గా ఇవ్వాలి. విటమిన్ ఇ, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు జీవాలు త్వరగా కోలుకోవటానికి ఉపయోగపడతాయి. నోరు, పెదాలు, చెగుళ్ల మీద పుండ్లకు గ్లిజరిన్ లేపనం రోజుకు 4-5 సార్లు చేయాలి. పుండ్లు అలాగే రక్తం ద్వారా శరీరంలోకి విస్తరించిన బ్యాక్టీరియా నిర్మూలనకు విస్తృత స్థాయిలో పనిచేసే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను కనీసం 4-5 రోజులు వాడాల్సి ఉంటుంది.

ప్రసార వివరాలు. మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి లేవుతాయి. 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:35 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. ఈ ఉదయం 9:30 ఇంకా మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. ఉదయం 10:00 ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా రేబిస్ వ్యాధి అవగాహన ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేటి విద్య ఉన్నత విలువలు పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర, ఈ అంశం ఇంకా నిరంతరం ఎందుకీ భారం ఈ శీర్షికన ఈ అంశాలపై ప్రసంగం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయి. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ కార్యక్రమం పునఃప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇక సాయంత్రం 4:00 6:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:45 హిందీలో సామూహిక గీతం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి లేవుతాయి. రాత్రి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం అందించే కార్యక్రమంలో మధుమేహం ఆహార నియమాలు, ఈ అంశంపై పరిచయ కార్యక్రమం ఇంకా సాంప్రదాయకర ఇంధన వనరుల వాడకం గురించి ప్రసంగం ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి లేవుతుంది. 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 పౌరాణిక నాటిక కార్యక్రమంలో గజగౌరీ వ్రతం చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలేవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవుతాయి. అనంతరం 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతాయి. ముందుగా తెలుగులో ప్రాంతీయ వార్తలు మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలేవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించి మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ పరమే ఫాలో అప్ చేసి మీకు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఫైనాన్స్ చేయడం అని చెప్ప నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వ లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత 5 ఏళ్ళ సెలవే పోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం. ESR తీసుకొచ్చాం, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది అవుతున్నాయని.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను

కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు.

0: ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ ఈ అంతర్జాతీయ మర్యాదక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
1: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులకు యూనిఫాం చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEO తెలంగాణ.NIC.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
0: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
1: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్పూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

0: నమోదుకు సంబంధించిన ఫారంమారులో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతం అద్య సర్జికల్ ప్రహారస్య దశమీం వార్షికీం ఆమానయతి. హ్యః విశ్వస్య సమక్షం నరేంద్ర మోదీ ప్రశాసనస్య ఉగ్రవాద విరోధి నీతేః నవీనం ఉదాహరణం ప్రదర్శయత్. షోడశోత్తర ద్విసహస్రతమే వర్షె సితంబర మాసస్య 28-29 దినాంకయోః భారతీయ సైన్యబలం ఉరి ప్రహారస్య ప్రత్యుత్తరే సతి సీమారేఖాం విలంఘ్య ఆతంకవాదీ శిబిరాణి వ్యనాశయత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రాహ యత్ అస్య సాహసిక ప్రహారస్య సంకల్పః ఏవ బాలాకోట్ వాయు ప్రహారస్య అథ సింధూరాభియానస్య ఆధారశిలాం అరచయత్.
2: 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనా నే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కీ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కీ చోట్ పర్ పూరీ దునియా కే సామ్నే భారత్ కీ ఆతంకవాద్ విరోధీ నీతి కా ఏక్ నయా ఉదాహరణ ప్రస్తుత్ కియా థా. బీతే ఏక్ దశక్ మే బాలాకోట్ కీ ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కి అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంఖ్ ఉఠాయేంగే తో ఉస్కా కరారా జవాబ్ దియా జాయేగా. అబ్ ఆజ్ కా భారత్ ఆతంకవాద్ కే ఖిలాఫ్ జీరో టాలరెన్స్ పాలసీ లేకర్ చల్ రహా హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబ్రవీత్ యత్ శల్య ప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాదం ప్రతి భారతస్య నిర్ణాయకం ప్రత్యుత్తరం ఆసీత్. సహ అష్టోత్తర ద్విసహస్రతమవర్షస్య సితంబర మాసే దిల్ల్యాం సంభూతాన్ శృంఖలాబద్ధ విస్ఫోటాన్ తథా ముంబయ్యాః 26-11 ప్రహారం సంస్మృత్య అవదత్ యత్ ఏతాసు ఘటనాసు బహుభిః నిరపరాధైః జనైః ప్రాణాః త్యక్తాః. ప్రధానమంత్రీ స్పష్టం ఉక్తవాన్ యత్ అధునా భారతం ఆతంకవాదస్య ఉపరి శూన్య సహిష్ణుతా నీతిం అనుసరతి. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారీ సంఘః సంప్రాఖ్యాపయత్ యత్ అద్యారభ్య త్రిదినాత్మకం రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యస్థగనం స్థగితతాం అముంచత్. భారతీయ బ్యాంకింగ్ సంఘేన సహ సంజాతాయాం మంత్రణాయాం సమయబద్ధం చ విచార్య సంస్థా నిర్ణయం అగృహణాత్. సామాజికాంతర్జాలీయే సందేశే సంఘః ప్రాహ యత్ విత్తీయ వివాదానాం పరిహారార్థం ద్వయోః పక్షయోః సహమతిః అభవత్. అతః ఏతత్ కార్యస్థగనం నిరస్తం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవోచత్ యత్ భారతం కనాడా దేశశ్చ స్వీయ ద్విపక్షీయ సంబంధాన్ ఉచ్చస్తరం నేతుం

0: प्रवर्तेते। असौ न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः प्रसंगे कनाडा देशस्य विदेश मंत्रिणा सह मिलितवान्। सामाजिक माध्यमेन संसूचयत् डॉक्टर जयशंकरः अवदत् यत् इयं मंत्रणा अतीव सफला आसीत्। उभौ देशौ च संबंधानां दृढ़ीकरणाय कार्यं कुरुतः। कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान अद्य नवदिल्ल्यां रवि अभियान 20/26 निमित्तं द्विदिवसीयं राष्ट्रीय कृषि सम्मेलनं समुद्घाटितवान्। कृषि मंत्रालयः प्राह यत् अस्य सम्मेलनस्य मुख्यम् उद्देश्यं तावत् केन्द्र राज्ययोः पारस्परिकं समन्वयं विधाय कृषि उत्पादनस्य उत्पादकतायाः कृषकाणाम् आयस्य च संवर्धनार्थं एकां नीतिं रचयितुम् अस्ति। भारत निर्वाचन आयोगः दिल्ल्यां संप्रवर्तमानायाः विशेष गहन पुनरीक्षण योजनायाः काल विपर्ययम् अकरोत्। पुरुष क्रिकेट क्रीडायां विराट कोहली शुभमन गिल इत्येतयोः भव्येन शतकेन गतरात्रौ तिरुवनंतपुरम नगरे प्रथमायां एक दिवसीय क्रीडायां वेस्टइंडीज दलं पराभूय भारतेन 8 विजयं समधिगतम् इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम నిర్మల్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకందిస్తారు శ్రీ జి సాయన్న.
2: ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేముల వీరేశమన్నారు. నిర్మల్ జిల్లాలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందురమ్మ ఇల్లు, చేయూత పెన్షన్లు, 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు, మహిళలందరికీ ఉచిత బస్ పాస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు బీమా, సన్నరకం ధాన్యంకు బోనస్గా అందిస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులను అర్థం చేసుకుని రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా అక్కాపూర్ సబ్స్టేషన్లో అధిక లోడ్తో 50 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో ఈ సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినందున పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తు అందేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సబ్స్టేషన్లో సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండి సరఫరాలో ఏమైనా సమస్యలొస్తే తక్షణమే పరిష్కరించి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, పరికరాల విధులు నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలను కింది స్థాయి సిబ్బంది తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించేటప్పుడు విద్యుత్ లైన్లకు దూరంగా నిమజ్జనం చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో పుష్కరాల పనులపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బాసర పుష్కరాలకు వచ్చే వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, ఎంతమంది వచ్చేది, నిర్వహణపై కృత్రిమ మేధ సాంకేతికత పరిజ్ఞానం వినియోగించాలన్నారు. పుష్కరాల పనులన్నీ నాణ్యతతో చేపట్టాలన్నారు. భక్తులకు వాహన పార్కింగ్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు వైద్యారోగ్య శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ సూచించారు. కేబుల్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లా స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీని కేవలం వైద్య సమస్యగా కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. 2 వారాల దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారిని ముందుగా గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. రోగులకు కొన్ని రకాల మందులను ఉచితంగా అందించి వాటిని తప్పకుండా వినియోగించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. భైన్సా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతతో పొదుపును పాటించాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు

0: జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో తల్లిదండ్రులకు వివరించాలన్నారు. గణేష్ ఉత్సవాల పేరిట నేరగాళ్లు సైబర్ మోసాలు చేసే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల అన్నారు. సైబర్ నేరాలపై నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గణేష్ ఉత్సవాల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరే అవకాశం ఉన్నందున ఆ సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఓటీపీలు, ఏటీఎం, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు నకిలీ వెబ్సైట్లను ఉపయోగించి నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
1: మీరింతవరకు నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకందించారు శ్రీ జి సాయర్న. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యుటి అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
2: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ అ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ అ డాక్టర్. మెషిన్ క్యాన్ అనలైజ్, రోబోట్ క్యాన్ అసిస్ట్, బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై అ డాక్టర్ టు ద పేషెంట్. అల్గోరిథం క్యాన్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ బట్ పేషెంట్ స్టిల్ నీడ్స్ అ డాక్టర్ హూ క్యాన్ లిసన్ అండర్స్టాండ్ రీఅష్యూర్ అండ్ టేక్ ద రెస్పాన్స్.
1: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమాపేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్ కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి

0: రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమాపేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమాపేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యకుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యకులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమాపేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్బంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యకుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పీ అధ్యకుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाख मंत्री राजीव रंजन सिंह పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016లో చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్ లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ లో జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్ లో రజత పతకం సాధించిన

0: అన్సి సోజన్ మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. అన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠ భరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్టపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి డమరుకం. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ బృందం పాడిన పాట.

కార్యక్రమం తర్వాత వినండి. అఖండ ఈ చిత్రానికి మోహన భోగరాజు పాడిన ఈ పాట, సంగీతం ఎస్ తమన్ సమకూర్చారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9898967906.
0: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతాలు మీరు వింటున్నారు. నేను మీ ఆర్జే వనమరామకృష్ణ. కార్యక్రమంలో తర్వాత వినండి ఆర్ఆర్ఆర్ RRR ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ప్రకృతి రెడ్డి పాడిన పాట వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 MHz పై. మనపసంగిన చిత్రగీతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. నేను మీ ఆర్జే వనమరామకృష్ణ. కార్యక్రమంలో తర్వాత వినండి ప్రేమలేఖ. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట, గీతరచన భువనచంద్ర, సంగీతం దేవా సమకూర్చారు. వినండి.

కార్యక్రమం తర్వాత బద్రి ఈ చిత్రానికి రమణ గోకుల పాడిన ఈ పాట వినండి.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట భరతనే నేను. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో డేవిడ్ సైమన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం ఇది. వినండి.

0: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 7:45. ఇప్పుడు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి విజ్ఞాన విచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి చక్రంలో జీవ వైవిధ్యానికి, పర్యావరణ శుద్ధికి ఎంతో కీలకమైన గ్రిఫ్రాన్ రాబందులు 6 దశాబ్దాలుగా కనుమరుగైన తరువాత తిరిగి వాటి సొంత గూటికి చేరుకున్నాయి. బల్గేరియాలోని ప్రసిద్ధి చెందిన వ్రాచాన్స్కీ బాల్కాన్ నేచురల్ పార్కులో ఒకప్పుడు విరివిగా కనిపించి కాలక్రమేణా మరుగైన ఈ పక్షి జాతికి మళ్లీ ప్రాణం పోసేందుకు చేపట్టిన దశాబ్దాల సుదీర్ఘ పోరాటమనేది ఫలించింది. పర్యావరణ శాస్త్రవేత్తలు శ్రమించి చేపట్టినటువంటి ప్రత్యేక పునరుద్ధరణ ప్రక్రియ కారణంగా దాదాపు 60 ఏళ్ల తరువాత మళ్లీ అదే బల్గేరియన్ ఆకాశంలో గ్రిఫ్రాన్ రాబందులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఒకప్పుడు బల్గేరియాలో విపరీతంగా సంచరించిన ఈ గ్రిఫ్రాన్ రాబందులు 1950 నాటికి తీవ్ర ముప్పును ఎదుర్కొన్నాయి. క్రూర మృగాల వేట కోసము, ఇతర జంతువుల నుంచి రక్షణ కోసము కొందరు చల్లేటటువంటి విషపూరితమైన పదార్థాలను తినడం వల్ల ఈ పక్షిజాతి మూకుమ్మడిగా మృత్యువాత పడ్డాయి. ఫలితంగా 1970 నాటికి ఈ ప్రాంతంలో రాబందు

0: ఫ్రాన్స్ దేశాలతో పాటు యూరోపియన్ జూ పార్కుల నుంచి పునరావాసం పొందిన 61 గ్రిఫ్రాన్ రాబందులను రప్పించి బల్గేరియాలో విడుదల చేశారు. ఇక్కడి వాతావరణానికి అవి అలవాటు పడేలా ప్రత్యేకమైనటువంటి బారీ బోన్స్ లో ఉంచి సంరక్షించి ఆ తరువాత నెమ్మదిగా ప్రకృతిలోనికి వదిలారు. వాటిని గుర్తించడానికి రెక్కలకు ప్రత్యేక ట్యాగ్స్ ను అమర్చి నిరంతరము నిఘా ఉంచారు. వారానికి 2 సార్లు మేకలు, గుర్రాలు, పందుల వ్యర్థాల రూపంలో ఆహారాన్ని అందిస్తూ వాటికి కొండల్లో ఆసరా కల్పించారు. శాస్త్రవేత్తల కష్టానికి ఫలితంగా 2013లో మొదటిసారి ప్రకృతి సిద్ధంగా ఈ రాబందుల మధ్య జతకట్టే ప్రవర్తన నమోదైంది. ఇక 2015లో తొలి పసికూన విజయవంతంగా గుడ్డు పగిలి బయటకు వచ్చి ఎగరడం నేర్చుకుంది. అప్పటి నుండి 2020 నాటికి ఈ ప్రయోగము అనూహ్య విజయాన్ని సాధించింది. ఇక 2019లో జరిగిన విషప్రయోగం వంటి ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కి తగ్గకుండా పోరాడి మొత్తంగా 42 పసి రాబందులు ప్రకృతి సిద్ధంగా ఎదిగేలా చేశారు. 2020 నాటికి ఈ పార్కులో ఏకంగా 55 నుండి 70 రాబందుల సముదాయము, దాదాపు 20 నుంచి 23 జంటల సంతానోత్పత్తి బృందంగా స్థిరపడింది. ప్రస్తుతం సరిహద్దు దేశాలైన సెర్బియా, క్రొయేషియా ప్రాంతాల నుండి కూడా రాబందులు ఈ పార్కుకు వలస వచ్చి కలిసిపోతుండటం పర్యావరణవేత్తలలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. ఈ పరిశోధన వివరాలు ప్రసిద్ధికాంచిన బయోడైవర్సీ డేటా జర్నల్లో కూడా ప్రచురితం చేయడం జరిగింది. అయితే విషప్రయోగ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, కాబట్టి నిరంతరము నిఘా ఉంచటమే కాకుండా మేత అందించే కేంద్రాలను కొనసాగిస్తామని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రకృతి పునరుజ్జీవానికి ఈ రాబందుల పునరాగమనము ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది.
1: ఆధునిక ప్రపంచం వైఫై పై నడుస్తుంది. కోట్లాది సాధనాలను ఇది అనుసంధానిస్తుంది. నెట్వర్క్ కేబుల్స్ అవసరం లేకుండా ఎక్కడైనా ఉండి పనిచేసుకోవడానికి డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ ఇళ్లకు ప్రాణవాయువులు ఉదుతోంది. ఇంతటి కీలకమైన వైఫై తరంగాలకు కొన్ని అనూహ్యమైన అంశాలు అవరోధం కలిగిస్తున్నాయి. వైఫై సేవలు సరిగా అందని డెడ్ జోన్ను ఏర్పరుస్తున్నాయి. వీటికి కారణాలు గుర్తించి సర్దుబాటు చేసుకుంటే మనకు టెక్ ప్రస్థానం సాఫీగా సాగిపోతుంది. ఆస్ట్రేలియాలో ఓ టెలిస్కోప్తో అంతరిక్ష పరిశీలనలు జరుపుతున్న ఖగోళ శాస్త్రవేత్తలను 17 ఏళ్లపాటు అంతుచిక్కని రేడియో సంకేతాలు అయోమయానికి గురిచేశాయి. అవి సౌర జ్వాలలని, గ్రహాంతర వాసుల సంకేతాలని రకరకాలుగా సూత్రీకరించారు. చివరికి అవి సమీపంలోని మైక్రోవేవ్ ఓవెన్ నుంచి వస్తున్న సూక్ష్మ తరంగాలని గుర్తించారు. ఇవి టెలిస్కోపులకే కాకుండా వైఫైకి కూడా ఆటంకం కలిగిస్తాయి. రేడియో తరంగాల ద్వారా వైఫై సమాచారం బట్వాడా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏఎం ఎఫ్ఎం రేడియో స్టేషన్లు భద్రత వంటి నిర్దిష్ట అవసరాల కోసం రేడియో ఫ్రీక్వెన్సీలను రిజర్వ్ చేస్తాయి. ప్రజా అవసరాల కోసం కొంత ఫ్రీక్వెన్సీని కేటాయిస్తాయి. ఉదాహరణకు 2.4 GHz ను వైఫై నెట్వర్క్స్ బ్లూటూత్ సాధనాల కోసం వదిలిపెడుతుంటాయి. మైక్రోవేవ్ ఓవెన్లలో వాడే ఫ్రీక్వెన్సీ కూడా ఇదే కావడం గమనార్హం. ఆ తరంగాలు బయటకు లీక్ కాకుండా ఓవెన్లో పటిష్ట రక్షణ ఉంటుంది. కాని ఆ సాధనం పాతదై ఉండడం లేదా కుకింగ్ పూర్తి కాకముందే తలుపులు తెరవడానికి ప్రయత్నించడం వంటి సందర్భాల్లో ఆ తరంగాలు బయటకు వచ్చి వైఫై సంకేతాలతో ఘర్షణ పడొచ్చు. ఫ్లోరోసెంట్ దీపాలు, కారు ఇగ్నిషన్ వ్యవస్థల నుంచి లీక్ అయ్యే తరంగాల నుంచి ఇదే సమస్య తలెత్తుతుంది. వైఫై తరంగాలు దూరం వెళ్లే కొద్దీ సహజంగానే బలహీనపడుతుంటాయి. అవి ఏదైనా వస్తువులోకి చొచ్చుకెళ్లినప్పుడు శక్తిని కోల్పోతుంటాయి. దీన్నే షాడోయింగ్ అంటాం. వైఫై తరంగాలకు నీరు ప్రధాన అడ్డంకి. నీటి అణువులు అయస్కాంతంలా వ్యవహరిస్తూ రేడియో సంకేత శక్తిని బలహీనపరుస్తాయి. అందువల్ల ఇంట్లోనే

0: వేరియం వల్ల వైఫై డెడ్ జోన్ ఏర్పడుతుంది. రౌటర్ పక్కనే భారీ వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేసినా ఇదే ఇబ్బంది కొనసాగుతుంది. ఇక అద్దాల విషయంలో, కాంతి తరహాలో వైఫై తరంగాలు కూడా అద్దం వంటి వాటిని తాకి పరావర్తనం చెందుతుంటాయి. టీవీ స్క్రీన్, సిరామిక్ టైల్స్, పాలరాతి నేల వంటి చదునైన పరావర్తన స్వభావం కలిగిన ఉపరితలం వంటి ఉన్నా, భవన నిర్మాణ సరంజామాలో లోహపు పలకాలను గోడలకు కలిగి ఉన్నా ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది. అంచనాకు అందని రీతిలో ఇవి తరంగాలను దారిమళ్లిస్తాయి. అలాగే మానవ శరీరంలో సుమారు 60% నీరుంటుంది. అందువల్ల వైఫై రోటర్కు ల్యాప్టాప్కు మధ్య ఎవరైనా అడ్డుగా నిలబడితే సంకేత బలం అకస్మాత్తుగా పడిపోతుంది. వర్షంలోనూ ఇదే పరిస్థితి. వర్షంతో ఇంట్లోనే వైఫైకి ఇబ్బంది ఉండదు, కాని మరో ప్రాంగణంతో దీన్ని పంచుకోవాల్సి వచ్చినప్పుడు, మధ్యలో ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు భారీ వర్షంతో వైఫై సంకేతాలకు ఆటంకం ఏర్పడుతుంది. తీవ్ర హిమపాతం వల్ల కూడా ఇదే రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఇటుకలు, కాంక్రీటు, చెక్క వంటి పదార్థాల గుండా రేడియో తరంగాలు చాలా సులువుగా చొచ్చుకెళ్లగలవు. అయితే దట్టమైన ఇటుకలు లేదా కాంక్రీటుతో తయారైన గోడలు వైఫై తరంగాలకు కొరకరాని కొయ్యలా మారుతాయి. వైఫై రోటర్కు మనం వాడే ల్యాప్టాప్ వంటి పరికరానికి మధ్య ఒక సరళరేఖ మార్గం ఉండాలి. సంకేతాలు గోడలను ఢీకొట్టి పరావర్తనం చెందుతాయి. ఈ క్రమంలో అవరోధంగా ఉన్న వస్తువుల నుంచి పక్కకు తప్పుకొని ఏదోలా కొత్త మార్గంలో పయనిస్తాయి. అయితే మార్గమధ్యంలో అడ్డంకులు ఎన్ని ఎక్కువగా ఉంటే తరంగాల ప్రయాణం అంత కష్టమవుతుంది. మనం వేడుకలు, పర్వదినాల్లో వాడే చౌకైన పెద్దగా ఇన్సులేషన్ లేని సీరియల్ లైటింగ్ కూడా విద్యుదయస్కాంత ధ్వనిని వెలువరిస్తాయి. అవి 2.4 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లోని వైఫై తరంగాలకు అవరోధాలను ఏర్పరుస్తాయి. బంగాళాదుంపల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని రౌటర్ వద్ద భారీ స్థాయిలో పోగేయడం వల్ల కూడా స్థానికంగా వైఫై డెడ్ జోన్ ఏర్పడుతుంది. తడిబట్టలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. అవి రేడియో తరంగాలను శోషించుకుంటాయి. ముఖ్యంగా వేగవంతమైన 5 GHz బ్యాండ్పై ఇది ఎక్కువగా జరుగుతుంది. మనం ఇప్పటి వరకు బ్యాటరీతో నడిచే డ్రోన్లను మాత్రమే చూశాం. దానికి భిన్నంగా ధ్వని తరంగాల సాయంతో ముందుకు సాగే బుల్లి లోహ విహంగాలను స్విట్జర్లాండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. గాల్లోనే కాదు, నీటిపైన ఈ విధానం పనిచేస్తుందని నిరూపించారు. ఈ చిన్న డ్రోన్లలో డొల్లగా ఉండే ప్రత్యేక ఆకృతులను నిర్మించటం ద్వారా వారు ఈ ఘనత సాధించారు. ఈ ఆకృతులను క్యావిటీలుగా పేర్కొంటున్నారు. అవి ధ్వనిని చోదక శక్తిగా మారుస్తాయి. ధ్వని పౌనఃపున్యాన్ని బట్టి ఆ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఒక ఖాళీ సీసాలోకి నెమ్మదిగా గాలిని ఊదితే అందులో చిక్కుకుపోయిన గాలి కదులుతూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. వాటిలో 3 వరకు క్యావిటీలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో పౌనఃపున్యాన్ని సెట్ చేస్తారు. ఒక లౌడ్ స్పీకర్ నుంచి వెలువడే ధ్వని పౌనఃపున్యాన్ని మార్చడం ద్వారా భిన్న క్యావిటీలను క్రియాశీలంగా చేయగలిగారు. ఫలితంగా ఆ బోట్లు పలు దిశల్లోకి దూసుకెళ్లాయి. నిర్దేశించిన ప్రయాణ మార్గాల్లో అవరోధాలను అధిగమిస్తూ పయనించాయి. ఇదే ప్రయోగాన్ని గాల్లో విహరించే మైక్రో డ్రోన్ల విషయంలోనూ విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 5G పరిగెడుతుంటే జపాన్ 6G దిశగా ముందడుగు వేస్తుంది. సెకనుకు 112 GW వేగంతో డేటాను బట్వాడా చేసే విధానాన్ని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తదుపరి తరం 6G వైర్లెస్ నెట్వర్క్స్ కు నిర్దిష్టంగా భావిస్తున్న స్పెక్ట్రమ్ బ్యాండ్లో దీన్ని సాధించారు. దీంతో ఆ నెట్వర్క్ దిశగా ముందడుగు వేసినట్లయింది. వీరు సాధించిన వేగం ప్రస్తుత 5G నెట్వర్క్ల కన్నా 20 రెట్లు అధికం. దీని సాయంతో ప్రతి సెకనుకు 5 పూర్తిస్థాయి HD సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వర్చువల్ రియాలిటీ, స్వయం ప్రతిపత్తి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిరంతర రియల్ టైమ్ స్ట్రీమింగ్ సాధ్యమవుతుంది. ప్రయోగంలో శాస్త్రవేత్తలు రూపొందించిన సాధనం డేటాను 100 మీటర్ల దూరానికి పంపగలిగింది. ఈ వేగం కోసం పరిశోధకులు వినూత్న టెరాహెడ్స్ వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. వీటిలో మైక్రోకోమ్స్ అనే ఫొటానిక్ సాధనాలతో కూడిన మైక్రోచిప్లు ఉన్నాయి. ఇవి సాంప్రదాయ చిప్ల కన్నా 90 రెట్లు చిన్నగా ఉంటాయి. వైర్లెస్ నెట్వర్క్ల కోసం ఆప్టికల్ ఫ్రీక్వెన్సీలను సృష్టిస్తాయి. 560 GHz స్పెక్ట్రమ్ బ్యాండ్లో ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ వేగాన్ని సాధించారు. దీన్ని బట్టి ఇంత అధిక స్థాయి ఫ్రీక్వెన్సీ వల్ల సంకేత శక్తి సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ కు తలెత్తే అవరోధాలను అధిగమించొచ్చని తేలింది.
1: మీరింతవరకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: And with that, it's back to you, Anuja.
1: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. India marks 10th anniversary of surgical strikes on terrorist hideouts in Pakistan. Prime Minister Narendra Modi says it demonstrated new example of India's counter-terrorism policy. Proposed three-day nationwide bank strike, which was to begin today, deferred. Government launches project to build national digital public infrastructure for tourism sector. Weather Department forecasts heavy rainfall in Uttarakhand, South Interior Karnataka and Andaman and Nicobar Islands today. And in men's cricket, centuries by Virat Kohli and Shubman Gill powered India to an 8-wicket victory over West Indies in first ODI in Thiruvananthapuram. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు.
3: విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి.
4: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. మొత్తం 376 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 300, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో 26, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 50 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 376 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్, ఎంఎస్ఈ, ఎంఎస్, ఎంసీఏ పాస్ అయి ఉండాలి. వీటితో పాటు చెల్లుబాటు అయ్యే గేట్ 2024, 2025, 2026 స్కోర్ సాధించి ఉండాలి. విద్యార్హతలు, గేట్ స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://recruitment.nic.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://recruitment.nic.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 30, 2026. మరొక ప్రకటన. వెస్ట్రన్ రైల్వే 2026-2027 సంవత్సరానికి సంబంధించి వివిధ డివిజన్లు, యూనిట్లలో ఖాళీగా ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉంది. 64 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్ సి పోస్టులు 21, గ్రూప్ డి పోస్టులు 43 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 64 పోస్టులు. అథ్లెటిక్స్, జిమ్నాటిక్స్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, క్రికెట్, డైవింగ్, ఫుట్బాల్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హ్యాండ్బాల్, ఖోఖో, వాలీబాల్, వాటర్ పోలో ఈ క్రీడల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు ఒలింపిక్ గేమ్స్ సీనియర్ విభాగంలోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి, లేదా వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, ఛాంపియన్స్ ట్రోఫీ, థామస్ ఉబెర్ కప్లలో కనీసం 3వ స్థానం సాధించి ఉండాలి. వయసు విషయానికి వస్తే 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ట్రయల్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://rrc-wr.com. https://rrc-wr.com. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 30, 2026.

కార్యక్రమంలో శ్రోతలు కోరిన ఆ చిత్రగీత మీకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను మీ ఆర్జే వన్మరామకృష్ణ. కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్న ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పంజాబ్ గడ్డ నుండి గొర్రె బాబురావు, పద్మ లక్ష్మీదేవి, వెంకటేశ్వరరావు, షేర్వాణి, జయంత్, స్వర్ణ, శేఖర్, దత్తాత్రేయ, ప్రసిద్ధి, కొప్పుర రాజేష్, కల్పన, రుద్రాంశ్, సాయి పునీత్, ఆవునూరి పోషమ్మ, చంద్రయ్య, భారతి, గంగా, అవినాష్, హేమలత, ఆదిత్య, టంగుటూరి భీమయ్య, లక్ష్మి, శివపద్మలత, అన్వేష్, గంగవరపు శంకర్, చంద్రకళ, దుర్గాప్రసాద్, డాక్టర్ పుష్పలత, మారపాక తిరుపతి, ప్రేమలత, సిరి, అభినవ్, కడారి కొమరయ్య, కనకలక్ష్మి, కుమార్, కృప, తేజస్విని, బిర్రు ఇంద్రమ్మ, నరసింహరావు, భూలక్ష్మి, ముంతాజ్, జమీల్, ఇమ్రాన్, ఇర్ఫాన్, రేణికుంట్ల మిథునమ్మ, గోవింద, శాంభవి, స్పందన, వీరంత. వీరందరి కోసం స్వర్ణకమలం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినండి.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వినండి.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: ప్రకటన విన్నారు కిన్నెరలారి. శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పౌర్ణమి ఈ చిత్రానికి చిత్రపాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చారు. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామ్

లక్ష్మీపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా ఇదే పాట వినిపించమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనుగంచుపోల్ మండలం సుబ్బాయిగూడెం గ్రామం నుండి నరమనేని అప్పారావు, వెంకట సుబ్బాయమ్మ, వెంకటేశ్వర్లు, ఎన్నప్పారావు, కిరణ్ కుమార్ ఇంకా వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

కార్యక్రమంలో తర్వాత దత్తపుత్రుడు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినిపించమంటూ లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబైన శ్రీనివాసరావు పద్మ పయ్యావుల రామ్మూర్తి స్వరూపారాణి పెద్దిపోయిన సుధాకర్ లలిత జక్కుల నరేష్ హర్షిత జోషిక అకుల్ అర్జున్ ఇంకా ఇదే పాట వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం గరీబ్పేట గ్రామం నుండి నర్సింగ్ వెంకన్న పద్మ రమేష్ ఆకాంక్ష జశ్వంత్ సాయి కవిత శ్రీకాంత్ వీరాస్వామి సుశీల శేషాద్రి హనుమంతరావు వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ప్రకటన విన్నారు కిన్నెర హరి. శ్రోతలకు నచ్చుతుల గీతల కార్యక్రమంలో తర్వాత మంచి రోజులొచ్చాయి ఈ చిత్రానికి ఘంటసాల పాడిన ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం సంగీతం టి చలపతిరావు సమకూర్చారు. వినిపించమంటూ రామవరం టూయింగ్ క్లైన్ ఏరియా నుండి దేవరశెట్టి పద్మ, మహేశ్వరి, ఆడెపు పద్మ, ఇంకా రామవరం 18వ వార్డు నుండి సుద్దాల బస్తీ నుండి సుతారి మల్లేష్, కుమారి రాజ్కుమార్, సాగర్, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, జి శంకర్, చంద్రకళ, జి దుర్గాప్రసాద్, డాక్టర్ పుష్పలత, వచ్చన్, అమలు, జి రమేష్ బాబు, నందు, రజని, స్వామి, కుంకటి కనకరాజు వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
2: ప్రకటన విన్నారు. కిన్నులరి కార్యక్రమం తర్వాత రహస్యం ఈ చిత్రానికి ఘంటసాల పిసిసిల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఘంటసాల సమకూర్చారు. వినిపించమంటూ భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజాన్ వీరంతా కోరుతున్నారు. వినండి.

కార్యక్రమం తర్వాత ధర్మయుద్దం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట సంగీతం చక్రవర్తి సమకూర్చారు. వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

అందమైన అనుభవాల సారం తీర్చుతో తీయంగా తొల్లుతున్న యవ్వనాల తారం అందుతో వెచ్చంగా అందమైన అనుభవాల సారం రోజులో మునికిపో రోజులో మరచిపో అడ్డు లేదు ఆపులేదు.

కార్యక్రమంలో తర్వాత రాజకోట రహస్యం. ఈ చిత్రానికి విజయ కృష్ణమూర్తి సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గీతం వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం సైనిక్ పురి కాలనీ నుండి మోకాళ్ల శేఖర్, సుమతి, జబ్బా నర్సయ్య, సర్వయ్య, నర్సింగుల రాంబాబు, సునీత, రీమా, రీనా, కన్నాపాసి, చిన్నాపాసి, రాధాపాసి, కొండేటి దాసు వీరంతా వీరందరి కోసం ఈ పాట వినండి.

0: బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కిన్నెరారి శ్రోతలకు నచ్చిన గీతాల కార్యక్రమం మీరు వింటున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కురిపాక శంకరరావు. కార్యక్రమంలో తర్వాత డియర్ కామ్రేడ్ ఈ చిత్రానికి

సత్యప్రకాష్ చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాట సంగీతం జస్టిన్ ప్రభాకరన్ సమకూర్చారు. వినిపించమంటూ అసియా, రెహాన్, రిజ్వానా, సానియా, చాంద్, చార్వి, మనస్విక, అసిన్, సలీం, ప్రవీణ, రజియా, హుస్సేన్, కరిష్మా, వీరు ఊరి పేరు రాయలేదు, వీరు ఖమ్మం నుంచి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత విశ్వరూపం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిశీల బృందం పాడిన పాట వినిపించమంటూ కోరుతున్నారు. సంగీతం చక్రవర్తి సమకూర్చారు. గీత రచన దాసరి నారాయణరావు. వీరు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈలపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవేది, అమృతమ్మ ఇంకా ఇదే పాట వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజనందిని, సోని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, హనుమాన్ లోద్, నీలోఫర్, విజయ, హేమలత వీరంతా వీరందరి కోసం ఈ పాట వినండి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న ఈ పాట తూర్పు వెళ్లే రైలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ స్వరకల్పనలో పాడిన పాట. ఈ శిష్యులతో పాడిన పాట వినిపించమంటూ పాల్వంచ పునుకుల నుండి ఎస్కే అక్బర్, అజ్గర్, సహీరా, అదిల్, హర్షద్, అనాస్ ఇంకా ఇదే పాట వినిపించమంటూ అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, భూజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి వీరంతా.

0: అది.
1: కినరళహరి శ్రోతలు కొన్ని చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఇప్పుడు సమయం సరిగ్గా 9:30 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు ఏకచిత్రగానం శీర్షికన దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ వారి అల్లుడా మజాకా ఈ చిత్రంలోని పాటలు వింటారు. పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత బృందం. గీత రచన వేటూరి, భువన చంద్ర. సంగీతం సమకూర్చారు కోటి. వినండి దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన అల్లుడా మజాకా ఈ చిత్రంలోని పాటలు.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రకటన విన్నారు. ఈ ప్రసారంలో 10 గంటలకు నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం. ఈ సందర్భంగా రేబిస్ వ్యాధి అవగాహన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై ఏకచిత్రగానం శీర్షికన దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ వారి అల్లుడా మజాకా ఈ చిత్రంలోని పాటలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట వినండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెర్ట్స్ పై. ఏకచిత్రగానం శీర్షికన దేవి ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన అల్లుడా మజాకా ఈ చిత్రంలోని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట వినండి.

మీరు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన దేవి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన అల్లుడా మజాక ఈ చిత్రంలోని పాటలు విన్నారు. పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సుజాత బృందం. గీత రచన వేటూరి, భువన చంద్ర. సంగీతం కోటి సమకూర్చారు. ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 9:57 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు ప్రకటనలు వినండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
1: మరొక నెంబర్ 7989707158.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈ రోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: ప్రకటన విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 10 గంటలు. నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం. ఈ సందర్భంగా రేబిస్ వ్యాధి అవగాహన ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. వినండి రేబిస్ వ్యాధి అవగాహన ప్రత్యేక కార్యక్రమం.
3: పావురాలకు గుప్పెడు గింజలు, కుక్కకైతే ఓ ముద్ద అన్నం, మరి కోతికి ఒక అరటిపండు, కొందరికి సరదా అయితే మరికొందరికి

వన్యజీవాల పట్ల ప్రేమ. కాకపోతే ఇప్పుడీ మూడు ప్రాణులు నగరాల్లోనూ పట్టణాల్లోనూ ప్రజారోగ్యం పాలిట పెను ముప్పుగా మారిపోతున్నాయంటున్నారు నిపుణులు. దాడులతో గాయపరిచేవి కొన్ని, వ్యాధికారక సూక్ష్మ క్రిములను మోసుకొచ్చేవి మరికొన్ని. ఇవన్నీ కలిసి ప్రాణాలనే హరిస్తున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక రివ్వున ఎగిరే పావురాల గుంపు చూడడానికి చాలా బావుంటుంది. కాసిన్ని గింజలు వేసి అవి తింటుంటే ముచ్చటగా చూసేవారెందరో మరి. వాటికి తిండి పెట్టడం కొందరికి సెంటిమెంటు, మరికొందరికి జీవకారుణ్యం. ఇక కోతుల సంగతి మనందరికీ తెలిసిందే. ఉదయం నుంచి చీకటి పడే వరకు కోతుల గుంపులు కనిపిస్తూ ఉంటాయి. వాటికి తిండి పెట్టేవాళ్లు కనిపిస్తారు. ఇక కుక్కల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లోనూ, నగరాల నుంచి గ్రామాల వరకు కుక్కలు లేని ఊరు ఉండదన్న విషయం మనందరికీ తెలిసిందే.

మనుషులతో కలిసి బతుకుతూ వారి ప్రేమను పొందుతూ ఈ మూడు జీవులు ఏం చేస్తున్నాయో తెలుసా? బొద్దుగా ముద్దుగా కనిపించడం తప్ప మనకేమాత్రం ఉపయోగం లేని పావురాలు పలు రోగాలకు కారణాలై ప్రాణగండంగా పరిణమిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా వీధి కుక్కలు ఉన్న దేశంగా, రేబిస్ మరణాల రాజధానిగా మన దేశానికి పేరు తెచ్చిపెట్టాయి కుక్కలు. ఇక కోతుల విషయానికొస్తే, వీటి వల్ల ప్రతి సంవత్సరం ప్రభుత్వాలకు ప్రజలకు వందల కోట్ల నష్టం జరుగుతోంది. వాటి దాడికి భయపడి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలు. నమ్మలేకపోతున్నారా? ఇది వాస్తవం.

శాంతి కపోతాలు అంటే పావురాలు ఊపిరితిత్తుల పాలిట శత్రువులు. మరి ఎందుకంటారా, పొడి దగ్గు, ఊపిరాడకపోవడము, జలుబు, జ్వరము లాంటి సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. ముందు మీ చుట్టుప్రక్కల పావురాలు ఉన్నాయేమో చూడండి అంటున్నారు డాక్టర్లు. పావురాల వల్ల రకరకాల ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయట. పల్మనాలజీ ఫైబ్రోసిస్ కి దారితీసే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనియా, దీనే బర్డ్ ఫీడర్స్ లంగ్ డిసీజ్ అంటారు. కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని, దీనికి చికిత్స లేదని, జీవితకాలం మందులు వాడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. క్రమంగా ఊపిరితిత్తుల పనితీరు మందగించి శ్వాస వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యే ప్రమాదమూ ఉంది. ఇప్పటికే కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు వెలుగులోకి రావడంతో వైద్యులు తీవ్రంగానే హెచ్చరిస్తున్నారు. ఇదే కాదు, అలర్జిక్ బ్రాంకైటిస్, రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం జరగవచ్చు. హిస్టోప్లాస్మోసిస్, కాండిడియాసిస్, పల్మనెల్లాసిస్, సాల్మోనెల్లాసిస్, సెయింట్ లూయీ ఎన్సెఫలైటిస్ ఇలాంటి చర్మ వ్యాధుల నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వరకు ఇవన్నీ కూడా పావురాల వల్ల వచ్చే జబ్బులే. మరి వాటి రెట్ట ఎగురుతున్నప్పుడు వాటి రెక్కల నుంచి రాలే దుమ్ము కణాల ద్వారా ఎన్నో రకాల బ్యాక్టీరియా, ఫంగస్లు మనుషులకు వ్యాపిస్తాయి.

నిజమే, శాంతి కపోతంగా పేరొందిన ఈ పావురాలను ఒకప్పుడు సమాచారాన్ని చేరువేసే వేగులుగా ఉపయోగించుకునేవారు. వాటిని పెంచుకోవడం, పోటీలు పెట్టడం అనేవి సరదాలుగా మొదలై పావురాలను మనిషికి సన్నిహితం చేశాయి. కాకపోతే అప్పుడు వాటి సంఖ్య చాలా తక్కువ.

0: ప్రేమ పక్షులుగా పేరొందిన వాటికి గింజలు వేసి పోషించడం చాలామందికి అలవాటుగా మారింది. అలా వాటి సంఖ్య పెరుగుతూ పోయింది. దేశంలో గత 20 సంవత్సరాలలో ఇవి 150% పెరిగాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా నగరాల్లోనూ, అది ఎత్తైన భవనాల్లోనూ మాత్రమే చేరే ఈ పావురాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం ప్రజా ఆరోగ్యానికి ప్రధాన ముప్పుగా మారింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ లాంటి నగరాల్లోనూ పావురాల కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నగరాలన్నింటిలోనూ పావురాలకి తిండి పెట్టే కేంద్రాలు కొన్ని వందల్లో ఉన్నాయి. అచ్చంగా పావురాల కోసం గింజలు అమ్మే దుకాణాలున్నాయంటే ఇక రోజుకు ఎన్ని కిలోల ధాన్యం వాటికి వేస్తున్నారో చెప్పలేం. విగ్రహాలు అందమైన భవనాల మీద తిష్టవేసి ఇవి వేసే రెట్టల్ని శుభ్రం చేయడానికి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు. బాల్కనీల్లో, పూల కుండీల్లో ఏసీ యూనిట్ల మీద ఎక్కడ కాస్త చోటు దొరికితే అక్కడ 4 పుల్లలతో గూడు కట్టేసి గుడ్లు పెడతాయి. అవి పొదిగి పిల్లలై ఎగిరి వెళ్లే వరకు వాటి విసర్జితాలు కుప్పలా పెరుగుపోతాయి. వాటి బాధపడలేక కొందరు బాల్కనీలకు రకరకాల వలలను ఉపయోగిస్తున్నప్పటికీ అవి పావురాలను దూరంగా ఉంచగలవే కాని వాటి తాలూకు ప్రభావాన్ని మాత్రం దూరం చేయలేకపోతున్నారు.
1: గాలి ద్వారా వ్యాపించే ఆ రేణువులు, సూక్ష్మ క్రిములు 100కు పైగా జబ్బులకు వాహకాలుగా పనిచేస్తున్నాయట. యుఎస్కి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సంస్థ 1941-2003 మధ్య జరిపిన అధ్యయనాల్లో 176 సమస్యలకు మూలాలు పావురాల వ్యర్థాల్లో ఉన్నాయని నిరూపించారు. కర్ణాటకకి చెందిన మైక్రోబయాలజిస్టుల పరిశోధనలో పావురాల రెట్టలో 60 రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉందని తేలింది. అందుకే ఇంగ్లాండ్, వెనిస్, థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో పావురాలకు తిండి పెట్టడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు. గత మార్చిలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పూణేలో కూడా పావురాలకు తిండి పెట్టేవారికి 500 రూపాయలు జరిమానా కూడా విధిస్తున్నారు.

0: మనిషి పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయని పేరొందిన కుక్కలు ఏకంగా పసిపిల్లల్ని ఈడ్చుకుపోయి పీకు తినే పిచ్చాచాలుగా మారిపోతున్నాయి. ఇది ఒక్క ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు. నగరాల నుండి గ్రామాల వరకు కుక్కల వల్ల ఇబ్బంది పడని ప్రాంతం లేదు. గత ఏడాది నవంబర్ నాటికి తెలంగాణలో నమోదైన కుక్కకాటు కేసులు 80,000, ఆంధ్రప్రదేశ్లో 170,000, మహారాష్ట తమిళనాడులో 3.5 లక్షల చొప్పున నమోదయ్యాయి. దేశంలో పెంపుడు కుక్కలను మినహాయిస్తే వీధి కుక్కలే 6 కోట్లు ఉండవచ్చని అంచనా. 4 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో వారం రోజుల్లో 6 పిల్లలు కుక్కల దాడితో తీవ్రంగా గాయపడి మరణించారు. మరో 25 మంది ఆస్పత్రిలో చేరారు. దగ్గరలో కబేలా ఉండేదని, అక్కడ వాటికి ఆహారం దొరకలేదని, కబేలా మూత పడడంతో ఆకలితో ఉన్న కుక్కలు పిల్లల మీద దాడులకు పాల్పడ్డాయని అధికారుల పరిశోధనలో తేలింది.
1: దేశంలో రోడ్డు ప్రమాదాలకు 2 ప్రధాన కారణం కుక్కలే. ఏటా ఒక్కో రాష్ట్రంలోనూ 25,000 మంది యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు చేయించుకుంటున్నారు. కుక్కల్ని కట్టడి చేయడానికి నగరపాలక సంస్థలు కోట్లు ఖర్చు పెడుతున్నాయి. కోర్టులు తక్షణ చర్యలు తీసుకోమని ఆదేశిస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. కుక్కలు మొదటి నుంచి పెంపుడు జంతువులు. ఇళ్లలో ఉండి యజమాని వెంట తిరుగుతూ ఇంటికి పొలానికి కాపలా కాసేవి. నాగరీకరణ పెరిగిన కొద్దీ ఇళ్లు ఇరుకయ్యాయి. ఇంటి కుక్కలు వీధిపాలయ్యాయి. తిండి దొరక్క చెత్త కుండీల మీద ఆధారపడడం మొదలుపెట్టాయి. అక్కడ కూడా తిండి దొరకని పరిస్థితుల్లో అవి ఆకలితో దాడులకు పాల్పడుతున్నాయంటున్నారు నిపుణులు. కరవడం ఒక్కటే కాదు, కుక్కల వల్ల ఇంకా చాలా ప్రమాదాలున్నాయి. చెత్త కుప్పల దగ్గర తింటాయి కాబట్టి ఎలుకల్లాగే అవి కూడా రోగాలను వ్యాప్తి చేస్తాయి. కుక్కల విసర్జితాలు

0: క్రిమి సంహారకాలుగా వాహనాల కాలుష్యంతో సమానంగా విషపూరితాలని యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఏజెన్సీ పేర్కొంది. ఒక ప్రాంతంలో ఉన్న 100 కుక్కలు 3 రోజుల్లో చేసే విసర్జితాల వల్ల 20 మైళ్ల పరిధిలో ఉన్న నీటి వనరుల్ని కలుషితం కాగలవట. అందుకే చాలా దేశాల్లో పెంపుడు కుక్కల విసర్జితాలను యజమానులు రోడ్ల మీద వదిలేయకుండా భద్రంగా ప్లాస్టిక్ బ్యాగుల్లో సేకరించి నిర్దేశించిన చెత్తబుట్టల్లోనే వేస్తారు. మన దగ్గర వీధి కుక్కలే కాదు, పెంపుడు కుక్కలు వీధుల్నే కలుషితం చేస్తుంటాయి. గోవా ప్రభుత్వం ఓ ప్రక్కన వాటికి శస్త్రచికిత్సలు చేస్తూనే మరో ప్రక్క పాఠశాలల్లో పిల్లలకు స్త్రీలకు వాటి దాడి నుంచి ఎలా కాపాడుకోవాలో తెలిపే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇవి ఫలించి 3 ఏళ్లుగా అక్కడ కుక్క కాటు వల్ల ఎవరూ చనిపోలేదు. కుక్కల విషయంలో నెదర్లాండ్స్ ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ ఒక వీధి కుక్క కూడా కనిపించదు. జంతువుల హక్కులకు వాళ్లు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా అతిక్రమిస్తే లక్షల్లో జరిమానా ఉంటోంది, అలాగే 3 ఏళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు. పెంచుకోవడానికి ఖరీదైన జాతి కుక్కల్ని కొనుక్కోకుండా వీధి కుక్కల్ని దత్తత చేసుకోమని ప్రోత్సహిస్తూ ఉంటారు. కొనుక్కునే కుక్కలకు పెద్ద మొత్తంలో పన్నులు విధించడంతో సహజంగానే ప్రజలు వీధి కుక్కల వైపు మొగ్గు చూపుతారు. కొన్ని దశాబ్దాలుగా ఈ నియమాలను ఖచ్చితంగా అమలు చేయడంతో ఇప్పుడక్కడ 90% కుటుంబాల్లో పెంపుడు కుక్కలున్నాయి, కాని వీధి కుక్కలు లేవు. వాటి కోసం ఓ ప్రత్యేక పోలీసు దళాన్ని కూడా ఏర్పాటు చేయడంతో వ్యాక్సినేషన్, శస్త్రచికిత్స లాంటివన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు కుక్కల సంక్షేమాన్ని తమ భద్రతకి, ఆరోగ్యానికి అవసరంగానే కాక సమాజ నైతిక విలువలకు ప్రతీకగా కూడా చూస్తారు. అందుకే ఆ దేశం ప్రపంచానికి ఆదర్శమైంది.
1: కుక్కలు చూడికాలం మొత్తం 2 నెలల 3 రోజులు అని అంటే 63 నుంచి 65 రోజుల్లో డెలివరీ అవుతాయండి. ఇవి డెలివరీ అయిన తర్వాత చిన్న పిల్లలు కళ్ళు తెరవడానికి దాదాపు 12 రోజులు పడతాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ కుక్క పిల్లల్లోనే నట్టలు సంక్రమిస్తాయండి. ఆ నట్టలు కుక్క యొక్క పెంటలో కూడా బయటకు వెళ్తూ ఉంటది. ఆ నత్తల యొక్క గుడ్లు చిన్నపిల్లలు సరిగా చేతులు కడుక్కోకుండా కుక్కర్ పిల్లలు ముట్టుకొని ఆ కుక్క పిల్ల యొక్క పెంటను కూడా ముట్టుకున్నట్లయితే, చేతులు నోట్లో వేలు పెట్టుకుని చీగినట్టయితే అవి ఆ నట్టలు మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంటది. అందుకనే ముద్దు చేయటం అనేది కొంచెం దూరంగా ఉంచి శుభ్రంగా ప్రతిసారి చేతులు కడుక్కుంటే ఇబ్బంది లేదు. చిన్నపిల్లలు కొంచెం దూరంగా ఉండటం మంచిదండి. అలాగే అవి 45 రోజుల వయసు వచ్చే వరకల్లా మనం ఒకసారి నత్తల నివారణ మందు నెల వయసుకి, 45 రోజుల వయసు తర్వాత దానికి జబ్బులు రాకుండా టీకాలు కూడా వేయించాలండి. ఆ టీకాలు వేయించగానే వాటికి వైరల్ జబ్బులు సోకి అవి చనిపోయే ప్రమాదం ఉంటది. కాబట్టి కొన్ని జబ్బులు, వైరల్ జబ్బులు కూడా మనకి ఎట్లా రేబీస్ లాంటివి, లెప్టోస్పైరా లాంటివి, హెపటైటిస్ లాంటివి కొన్ని మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటది. కాబట్టి తప్పనిసరిగా వాటిని టీకాలు వేయించవలసిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంట్లో కాపలా కొరకు కుక్కలను పెంచుకోవడం అనేది సహజం. అది ఎందుకంటే విశ్వాసమైన జంతువు కాబట్టి మనం అలా పెంచుకోవడం వల్ల తప్పైతే లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. కొన్ని ఇప్పుడు అది నేను చెప్పాను కదా, రేబీస్ వ్యాక్సిన్, ఏదన్నా అది బయటకు తప్పించుకొని పోయినప్పుడు వీరి కుక్క ఏదైనా కరిసింది అనుకుంటే దానికి ఏదైనా రేబీస్ వ్యాధి ఉంటే దీనికి వచ్చే అవకాశం ఉంటది. అలాగే బయట ఏదైనా పెంట అవి నాకినప్పుడు కొన్ని నత్తలు గుడ్లు పెంటలు వస్తాయి కాబట్టి వీటికి సంక్రమించే అవకాశం ఉంటుంది. అటువంటి నత్తలు మనం పరిశుభ్రంగా లేని ఎడల, మనం ముట్టుకొని చేతులు కనుక్కోకుండా అట్లనే ఏదైనా తినేని ఎడల మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నెక్కల మందులు వేసుకుంటూ జబ్బులన్నిటికీ టీకాలు వేయించుకొని 10 రోజుల నుంచి 15 రోజులకు ఒకసారి దానికి శుభ్రంగా స్నానం చేస్తూ నీట్ గా పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతకైనా సరే చిన్నపిల్లలకు కొంచెం ఎందుకంటే చేతులు నోట్లు పెట్టుకుని అలవాటు ఉంటుంది కాబట్టి వారి నుంచి కొంచెం దూరంగా ఉంచితే మంచిది. పెద్దవాళ్ళు అయినా సరే ప్రతిసారి మనం ఏదైనా తినే ముందు కంపల్సరీ చేతులు వాష్ చేసుకోవాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లయినా కుక్క నుంచి కొంచెం స్మెల్ వస్తుంది, ఎందుకంటే దానికి స్వెట్ ఉండదు, చర్మం మీద ఆయిల్ లాంటి గ్రీజ్ లాంటిది కొద్దిగా ఆయిల్ ఉంటది, ఆయిల్ కొంచెం స్మెల్ ఉంటది. కాబట్టి స్మెల్ నచ్చట్లేదని కొంతమంది ఏదో 2 రోజులు 3 రోజులు స్నానం చేస్తారు, దానివల్ల బురద ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే పెండ తీసేయడం అంటే ఇట్లా కూడా మనకు వాసన వస్తుంది. కాబట్టి దానికి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే, టైంకి ఆరు బయటకు తీసుకెళ్లినట్టయితే అదే టైంలో అక్కడ యూరినేట్ చేయడం, డిఫికేట్ చేయడం, బయట వెళ్ళడం చేస్తుంది. ఉంటది, కాబట్టి ఇబ్బంది ఉండదు. దానికి సరైన పద్ధతిలో మనం శిక్షణ ఇవ్వటం, అంటే కమాండ్స్, కూర్చో కూర్చో అంటే నాలుగు సార్లు కూర్చుంటే దానికి భాష అర్థం అవుతుంది, కూర్చుంటది, పడుకో అంటే పడుకుంటది, బయటికి పోయి ఎవరిని చేయాలంటే ఏం చేస్తారు, అట్లా కమాండ్స్ ఇస్తే అలవాటు అయ్యి, అట్లా కాకుండా ఏదో అన్నం పెట్టాము ఉన్నాము అనే విధంగా కాకుండా దానికి బిహేవియర్ అనేది, మంచి పద్ధతులు చెడు పద్ధతి ఏది అనేది గద్దించి మనం కమాండ్స్ ఇస్తే తప్పకుండా అది మనం మన మాట వింటది అండి. కాబట్టి అటువంటి ఇబ్బంది పెంపుడు కుక్కలకి ఇబ్బంది ఉండదు, ఇలా కమాండ్స్ ఇస్తూ పెంచుకొని జాగ్రత్తగా అలవాట్లు మంచి అలవాట్లు నేర్పితే అవి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అవి డెరివరీ కాగలనే దాని మీద ఒక మాయపొర ఉంటదండి, అవి ఒక తల్లి ఆ మాయపొరని చింపేసి ఆ కుక్క పిల్లల్ని నాకి డ్రై చేస్తుందండి. కొన్ని కుక్కలు అయితే పెంపుడు కుక్కలు అయితే జనరల్ గా ఓనర్స్ ని దగ్గర రానిస్తే, అదే చిన్నపిల్లలు ఎత్తుకుపోతారేమన్న భయంతో వేరే వాళ్ళని వేరే వ్యక్తులని దగ్గర రానివ్వు. కాబట్టి ఇబ్బంది ఏం లేదండి, 10-11 రోజుల దాకా అవి కళ్ళు తెరవు. ఈ కళ్ళు తెరవని టైంలో తల్లి పోయి పిల్లలకి పాలిస్తూ ఉంటది, కాబట్టి అవి ఏదన్నా ఉన్నా జాగ్రత్త నాకి అన్ని శుభ్రం చేస్తుంటది, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పిల్లలు 11 రోజుల తర్వాత పిల్లలు కళ్ళు తెరిచి తల్లి దగ్గరకు పాగటం, స్తనాల దగ్గర పాలు చేయడం అని చేస్తుంది. మనం 4 రోజుల తర్వాతనే ఏదైనా దానికి వేరే ఆహారం పెట్టేది, ప్రతి మొదటి నెల వరకు తల్లి పాలతోనే అవి బ్రతుకుతాయండి. 4 రోజులకి నత్తల మంది వేయాలండి ఫస్ట్ టైం, తర్వాత 15 రోజులకు ఒకసారి, 3 నెలల వయసు వచ్చేదాకా ప్రతి 15 రోజులకు ఒకసారి నత్తల మందులు వేయాలా, 3 నెలల తర్వాత నెలకు ఒకసారి 6 నెలల వయసు దాకా వేయాలా, 6 నెలల తర్వాత 2 నెలలకు ఒకసారి వేయాలా, సంవత్సరం తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి నత్తల మందులు వేయాలండి. ఫస్ట్ నత్తల మందు వేసి 4 రోజులు వేసిన తర్వాత మళ్ళీ 45 రోజులకు మళ్ళీ వేస్తాం కదండి, వేసిన తర్వాత డిస్టెంపర్ పార్వో వైరస్ జబ్బులు రాకుండా ఆ డిస్టెంపర్ పార్వో జబ్బులకి టీకా ఫస్ట్ టైం వేస్తామండి 45 రోజులకి. తర్వాత దానికి 3 వారాలకి 21 రోజులకి మరలా బూస్టర్ డోస్ వేస్తాం. అప్పుడు మెగావ్యాక్ ప్లస్ క్యానిజన్ అని అట్ట రకరకాల కంపెనీలు ఉన్నాయంటే 5-6 జబ్బులకి ఒకటే వ్యాక్సిన్ వస్తుందండి, డిస్టెంబర్, హెపటైటిస్, లెప్టోస్పైరా అనేది. అట్లా 6 జబ్బులకి మళ్ళీ 2 నెలల వయసు అప్పుడు, తర్వాత మళ్ళీ 3 నెలల వయసు అప్పుడు కంటిన్యూస్ గా 3 సార్లు వేస్తే 6 రకాల జబ్బులకి నివారణిస్తుందండి. అలాగే రేబీస్ వ్యాధి 90 రోజుల వయసుకి వేయాలండి, తర్వాత మళ్ళీ బూస్టర్ డోసు మళ్ళీ ఒక 1 మంత్ కి వేయాలండి, అంటే 4 మంత్స్ ఏజ్ కి అన్ని టీకాలు అయిపోతాయి. తర్వాత ప్రతి సంవత్సరం అది ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ వ్యాక్సినేషన్, ఈ 2 రకాల వ్యాక్సిన్స్ వేయించాలి. బాహ్య పరాన్న జీవులు అనే నిన్నలు, పేలు, గోమార్లు, పిడుగులు అని ఉంటాయండి ఇవి. ఇవి వాటి మీద శరీరం మీద ఒకదాని నుంచి ఒకదానికి కొన్ని ఎగిరిపోయి కూడా వాలి, వాటి మీద చర్మం మీద వాలి, అవి రక్తాన్ని పీలుస్తా ఉంటాయండి. ఈ పేలు చనిపోవాలంటే కూడా ఇంజక్షన్ రూపంలో కూడా ఉన్నాయండి, 3 నెలల వయసు దాటిన వాటికి అయితే ఇంజక్షన్ చేస్తారండి. లేదు అంటే చిన్న వాటికి అయితే పౌడర్స్ ఉన్నాయండి పేలకి, మన ఫేస్ పౌడర్స్ లాగానే షాంపూస్ ఉన్నాయండి, కాటన్ సొల్యూషన్స్ ఉన్నాయండి, ఇవన్నీ వీటితో స్నానం చేపిస్తే ఆ షాంపూలతో ఈ పేలు చనిపోతాయండి. మళ్ళీ రీఇన్ఫెక్షన్ రాకుండా మళ్ళీ చుట్టుపక్కల పరిసరాలు ఎక్కడైతే కట్టేస్తామో ఆ పరిసరాలలో కూడా ఆ యొక్క డిజిన్ఫెక్టెంట్ లాగా పేల మందు, బ్యూటాక్స్, సైబర్ మిత్రన్ ఉంటాయండి, అవి స్ప్రే చేసిన ఎడల పురుగులను చచ్చిపోతాయండి. లేని ఎడల మళ్ళీ దీని యొక్క పవర్ పోయినాక వారం 10 రోజులకు మళ్ళీ బయట పురుగులు వచ్చి మళ్ళీ దీని మీద వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి చుట్టుపక్కల కెనల్స్ లో కానీ రూమ్స్ లో కానీ ఎక్కడ కట్టేస్తామో అక్కడ కూడా స్ప్రే చేస్తే రీఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందండి. కుక్కలు అయితే అంటే స్మాల్ బ్రీడ్స్ అంటాం, దీంట్లో సైజ్ను బట్టి స్మాల్ బ్రీడ్స్, మీడియం బ్రీడ్స్, లార్జ్ బ్రీడ్స్ అని అంటారండి. లార్జ్ బ్రీడ్స్ కి జీవితకాలం కొంచెం తక్కువ ఉంటుందండి, 10-12 సంవత్సరాలు. అదే స్మాల్ బ్రీడ్స్ అయితే 14-15 సంవత్సరాలు. అది యావరేజ్ లైఫ్ అండి, అంటే అంతకంటే ఎక్కువ బతకమని కాదు, 1-2 సంవత్సరాలు ఎక్కువ బతుకుతే హెల్దీ ఉంటే, యావరేజ్ లైఫ్ అయితే 12-15 ఇయర్స్. వీధి కుక్కలకి మనం ఈ జబ్బులు రాకుండా నివారణ చర్యలు ఏమి చేపట్టాం కాబట్టి, ఎవరు దాన్ని సంరక్షించరు కాబట్టి, రేబీస్ వ్యాధి అట్లా రకరకాల 10 వ్యాధులు, జూనోటిక్ అంటే కుక్కల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు ఉంటాయండి, దాంట్లో అతి ముఖ్యమైనది రేబీస్ వ్యాధి అండి. అది రేబీస్ వ్యాధి అనేది వార్మ్ బ్లడెడ్ యానిమల్ అంటే రక్తం ఎర్రగా ఉండేవి, అంటే తల్లికి పాలు ఇచ్చేవి, అంటే మ్యామల్స్, పిల్లలకి పాలిచ్చే జంతువులు అని అంటారంటే, అవి ఏ పాలిచ్చే జంతువులన్నిటికీ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అంటే గేదెలు, గొర్రెలు, మేకలు, మనుషులు, ఇట్లా అన్ని జంతువులు, ఈవెన్ క్షీరదం అంటే మన గబ్బిలో ఉన్నదండి, అది కూడా పక్షి అయినప్పటికీ వాటి యొక్క పిల్లలకి పాలిస్తుంది. అంటే క్షీరదాలన్నిటికీ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ ఏదైతే ఈ రేబీస్ వ్యాధి ఉన్న కుక్క గాని, నక్క గాని, కోతి గాని అట్లాంటి జంతువు కరిచినప్పుడు ఆ సొల్లులో ఈ యొక్క వైరస్ క్రిమి ఉండి జంతువులకు గాని మనిషికి గాని కరిచినప్పుడు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇమీడియట్ గా కరవంగలను ఏం చేయాలంటే, ఆ యొక్క గాయాన్ని ట్యాప్ వాటర్ కింద, రన్నింగ్ వాటర్ కింద 1-10 సార్లు శుభ్రంగా సబ్బుతో కడుక్కున్న తర్వాత దానికి టించర్ అయోడిన్ లాంటిది, పోడిన్ అయోడిన్ లాంటివి అప్లై చేసి టీటీ ఇంజక్షన్ తీసుకొని తప్పనిసరిగా టీకాలు చేయించుకోవాలండి. దానికి ఒక పోస్ట్ బైట్ షెడ్యూల్ అనే ఒకటి ఉంటుంది. ఇప్పుడు వేస్తే అది 0 రోజు, అంటే ఈ రోజు వేసినట్లయితే మళ్ళా 3వ రోజు, తర్వాత 7వ రోజు, 14వ రోజు, 28, 90 రోజులు, అట్లా 5 సార్లు టీకాలు వేయించుకున్నట్టయితే ఆ వ్యాధి నివారించవచ్చు అండి. అదే మనిషికి తప్పనిసరిగా మనిషికి తల దగ్గర పార్ట్ కనుక తొందర కరిచినట్టయితే ఇమీడియట్ గా యాంటీ రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఉంటాయండి, అవి ఇంజక్షన్ చేసుకోవాలా. కరిచిన సైట్ కూడా ఎక్కడైతే గాయమైందో ఆ గాయం మీద కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది అప్లై చేయాలి. ఆ టీకా పనిచేసేంత లోపల ఇవి సంరక్షిస్తాయండి, జబ్బు రాకుండా అవుతాయి. అట్లే పశువులకు మేము ఏం చేస్తున్నామంటే పశువులు గొర్రెలకు వీరికి

0: దర్శినప్పుడు టీటీ ఇంజక్షన్ వేసి గాయాన్ని క్లీన్ చేసి సేమ్ ఇదే షెడ్యూల్ 0, 3, 7, 4, 28, 90 రోజుల్లో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేస్తామండి. కాబట్టి చాలా వరకు టీకాలు వేసినాయి, జబ్బు రాకుండా నివారించవచ్చు. తలకు దగ్గరగా పార్టీ ధరిస్తే మాత్రం ఈ నెల రోజుల షెడ్యూల్లోనే ఒకసారి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. వెనక కాళ్ళకో తోకకో ధరిసినట్లయితే అది మెదడుకు వ్యాపించేంత వరకు టైం తీసుకుంటది కాబట్టి 6 నెలల సంవత్సరం 3 నెలల అనే టైం పడుతుంది. లోపల మనం టీకాలు వేసుకుంటాం కాబట్టి సేఫ్ గార్డ్ అయితే, అదే తల దగ్గర పార్టీ అయితే ఒకసారి రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్ గా మనం జాగ్రత్తలు తొందరగా తీసుకుంటే అంత మంచిదండి. ఇప్పుడు వీధి కుక్కలు జనాలు ఏంటంటే అది ఎవరు సంరక్షించరు కాబట్టి వీధుల్లో తిరుగుతూ దాని యొక్క సంతతిని అభివృద్ధి చేస్తూ పోతూ ఉంటాయి. ఈ వీధి కుక్కల యొక్క సంతతి మనం తగ్గించాలంటే మనుషుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎలాగనం, అలాగే వీధి కుక్కలకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన ఎడల ఆ యొక్క సంతతి అభివృద్ధి చెందకుండా ఉంటుందండి. మరి ఎక్కువ జనరల్ గా పల్లెటూరులో అయితే గ్రామ పంచాయతీ వాళ్ళు, మున్సిపల్ ఏరియాస్ లో అయితే మున్సిపల్ ఆఫీసర్స్ వాటిని వీధి కుక్కలను పట్టుకొని పశు వైద్యశాలకు వచ్చినట్లయితే మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి వాటిని యొక్క సంతతిని నివారించేటట్టుగా చూసుకోవచ్చండి. అదేవిధంగా ఉన్న కుక్కలకి రేబీస్ వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించితే బాగుంటుందండి. ఖమ్మం మున్సిపల్ ఏరియాలో అయితే మన కమిషనర్ గారు ఏబీసీ అంటే యాంటీ బర్త్ కంట్రోల్, బర్త్ కంట్రోల్ చేయడానికి వరకు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అది మేము పశు వైద్యశాలలోనే ఇప్పుడు యానిమల్ వెల్ఫేర్ సొసైటీ బోర్డు మెంబర్స్ ఉన్నారండి, ఆ వీధి కుక్కల్ని డాగ్ క్యాచర్స్ ఉంటారు, వాళ్ళు పట్టుకొని మా దగ్గర తెచ్చినట్లయితే మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేద్దామని ప్లానింగ్ చేశాము. ఈ త్వరలోనే చేపడతాము.
1: మీరెప్పుడైనా మంకీ చేజర్ అనే ఉద్యోగం గురించి విన్నారా? కోతుల్ని తరిమేయడం వారి పని. ఢిల్లీలో ఆ పని చేసేవారున్నారు. కొన్నాళ్ల క్రితం అక్కడ మెట్రోలో ఉదయాన్నే ఉద్యోగస్తులంతా హడావిడిగా ఆఫీసుకు వెళ్లే సమయంలో గంటన్నరసేపు సర్వీసులు నిలిపేశారు. కారణం కోతులే. రక్షణ శాఖ కార్యాలయం, ప్రధాని కార్యాలయం, ఢిల్లీ హైకోర్టు లాంటి కీలకమైన ప్రాంతాల్లోనూ ఇవి భద్రతా అధికారులకు సవాలు విసురుతూ ఉంటాయి. ఒకసారి పోలీసులు ఒక హత్య కేసు ముద్దాయిని, అతడు వాడిన ఆయుధాలు, తదితర సాక్ష్యాల్ని కోర్టుకు తీసుకొస్తున్నారు. ఇంతలో అక్కడి నుండి వచ్చిందో కోతి. వాళ్ల చేతిలోని సాక్ష్యాల సంచిని లాక్కుని పోలీసులకు అందకుండా పారేసి పారిపోయింది. 2007లో ఢిల్లీ డిప్యూటీ మేయర్ ఒక కోతికి భయపడి బాల్కనీ నుండి పడిపోయి మరణించారు. ఆ సంఘటనతో కోతులను నియంత్రించడానికి గాను వాటికి ఆహారం ఇవ్వడాన్ని నేరంగా పరిగణించి జరిమానాలు విధించడం మొదలుపెట్టారు. కోతుల్ని పట్టుకుని వన్యమృగ సంరక్షణ కేంద్రానికి తరలించాలని న్యాయస్థానం చెప్పింది. ప్రజల మధ్య ఉంటే అడుక్కోకుండానే ఆహారం దొరుకుతున్నప్పుడు అడవిలో తిండి వెతుక్కుంటూ ఎందుకు తిరుగుతాయి? కోతిని ఆంజనేయుడి ప్రతిరూపంగా భావించి వాటికి పండ్లు కొనిపెడుతూ ఉంటారట చాలామంది. దాంతో మొదట చేతికిస్తే తీసుకునేవి కాస్త క్రమంగా వాటి సంఖ్య పెరిగి పోటీ పెరగడంతో లాక్కొనిపోవడం మొదలుపెట్టాయి. ఇలా కాదని వాటిని భయపెట్టి పారిపోయేలా చేయడానికి కొంతకాలం కొండముచ్చులను ప్రయోగించారు. జంతువులను ఒకదాని మీదికి మరొకదాన్ని ఉచిగొల్పడం న్యాయం కాదంటుంది యానిమల్ వెల్ఫేర్ బోర్డు. దాంతో కొండముచ్చుల కటౌట్స్ పెట్టారు, కుక్కలకు శిక్షణ ఇచ్చారు, రబ్బరు తూటాలు వాడారు. ఇవేవీ కూడా పనిచేయలేదు. కోతుల్ని తరిమేయడానికి ఇక మనుషులనే నియమిస్తున్నారు. ఈ మనుషులు పెద్దగా శబ్దాలు చేస్తూ పరిగెడుతుంటే భయపడి అప్పటికీ ఆ పరిసరాలను వదిలి వెళ్తాయి. ఢిల్లీకి చెందిన ప్రతీక్ వత్స అనే దర్శకుడు కోతుల బెడదపై ఏకంగా ఒక డాక్యుమెంటరీనే తీశారు. గత జనవరిలో శాశ్వత్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం చేశారు. ఆ సందర్భంగా తాము ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టామని, ఇంకా ఎంతైనా పెట్టడానికి సిద్దంగా ఉన్నా కోతుల్ని పట్టుకునేవారు దొరకడం లేదని అధికారులు తెలిపారు. సాగు జీవనాధారమైన హిమాచల్లో కోతుల మూలంగా ప్రతి సంవత్సరం కొన్ని వేల రూపాయల పంట నష్టం వాటిల్లుతోంది రైతులకు.

ఎలుకల్లాగానే కోతుల్ని కూడా పంటల్ని పాడుచేసే జీవులుగా ప్రకటించమని హిమాచల్ ప్రదేశ్ కోరింది. కానీ కేంద్రం అందుకు అంగీకరించలేదు. అలా ప్రకటిస్తే అటవీ శాఖ వాటిని పట్టుకుని చంపేయవచ్చు. కోతుల వల్ల పంట నష్టం సమస్య చాలా రాష్ట్రాల్లో ఉంది. అలాగని నగరాల్లో వానరాలు లేవని కాదు. సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై అసలు కోతుల బెడద లేనిదెక్కడా? ఈ నగరాల్లో

0: కాని కొన్ని కాలనీలు వీటికి శాశ్వత నివాసాలుగా మారిపోయాయి. పొరపాటున తలుపు తెరిచి ఉంచలేము, బాల్కనీలో ఒక మొక్క పెట్టుకోలేము, తరమపోతే మీది మీదికి వస్తూ మమ్మల్నే భయపెడతాయి అని వాపోతున్నారు స్థానికులు. బడిపిల్లలు, గుడికెళ్లే భక్తులు, ఆసుపత్రికెళ్లే పేషెంట్లు ఎవరూ వీటి నుంచి తప్పించుకోలేరు. చేతుల్లో ఉన్నవి లాక్కుపోవడమే కాక మీద పడి కరుస్తున్నాయి కూడా. వాటి దాడికి భయపడి పరుగులు తీస్తూ రకరకాల ప్రమాదాలకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా రోజుకి 1000 మంది కోతుల వల్ల గాయపడుతున్నారని అంచనా. ఇది కరిచినా బ్యాక్టీరియా వ్యాపిస్తోంది, రేబిస్ వచ్చే ప్రమాదమూ ఉంది. ప్రాణులన్నీ సమానమే, దేనికి హాని కలిగించకూడదు. అదే సమయంలో ప్రకృతి సహజంగా ఉండాల్సిన సమతుల్యతలన్నీ కూడా చెడగొట్టకూడదు. ప్రస్తుతం జరుగుతున్నది ఈ సమస్యలకు కారణమా? అదేనంటున్నారు నిపుణులు.
1: జంతువులైనా పక్షులైనా వాటి పునరుత్పత్తి ప్రక్రియకి తిండి లభ్యతకి సంబంధం ఉంటుంది. ఆహారం అందుబాటులో ఉన్న చోట వీటి సంఖ్య పెరగకుండా ఉండడమే అందుకు నిదర్శనం. కాబట్టి మనుషుల మధ్య నివసించే ఈ ప్రాణుల వల్ల కలుగుతున్న నష్టాన్ని నివారించాలంటే ముందు వాటికి తిండి పెట్టడం మానేయాలి.
0: అడవుల్ని కొట్టేయడము, ఉన్న అడవుల్లోనూ పండ్ల చెట్లు తగ్గిపోవడము కోతులు జనావాసాల మధ్యకు రావడానికి ముఖ్య కారణమైంది. అడవుల్లోనూ నగరాలు పట్టణాలకు వెలుపల కూడా పండ్ల చెట్లు పెంచితే మనం తిండి పెట్టకుండా ఉంటే అవి జనావాసాల్లోకి రావు.
1: ఎక్కడ పడితే అక్కడ కుక్కలకు తిండి పెట్టకుండా వీధిలో వాళ్లంతా అనుకుని ఒక క్రమ పద్ధతిలో వాటికి ఆహారం అందే ఏర్పాటు చేయాలి. అప్పుడు అవి వీధికి కాపలాగా ఉంటాయి. ఆకలి తీరుతుంది కాబట్టి మనుషుల మీద దాడులు చెయ్యవు. అలాగే పెంపుడు కుక్కలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా అవసరం.
0: కుక్కలు కోతుల నుంచి తప్పించుకునే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా కోతుల ప్రవర్తన అనూహ్యంగా ఉంటోంది, వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. పిల్లల్ని వాటితో ఆడనివ్వకూడదు, దాడి చేస్తాయనుకుంటే భయపడి పరుగెట్టకూడదు. ధైర్యంగా నిలబడి వాటినే చూస్తూ నెమ్మదిగా వెనుక అడుగు వేయాలి. ఖాళీ చేతుల్ని చూపిస్తే ఆహారం లేదని తెలిసి దగ్గరికి రావు. మన వస్తువులేమన్నా అవి తీసుకుంటూ ఉంటే వాటి దగ్గర నుంచి బలవంతంగా లాక్కోకూడదు. దృష్టి మళ్లించగలిగితే అవే వదిలేసి వెళ్లిపోతాయి. కుక్కలు కరవడం పెద్ద సమస్య. దీంతో సోకే రేబిస్ జబ్బు చాలా ప్రమాదకరమైంది. టీకాలు, తగు చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయానికి దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ కారణంగా ప్రతి సంవత్సరం 55,000 మంది మృత్యువాత పడుతున్నారని ఒక అంచనా. వీరిలో 36% మంది మన దేశానికి చెందినవారే. ప్రతి సంవత్సరం మన దగ్గర సుమారు 20,000 మంది రేబిస్తో చనిపోతున్నారు. ఆసుపత్రుల్లో నమోదవుతున్న రేబిస్ కేసులు, మరణాలను పరిశీలిస్తే 30-60% మంది 15 ఏళ్లలోపు పిల్లలే కావడం గమనార్హం. రేబిస్ మరణం అతి భయంకరమైంది. ఇందులో గొంతు మింగుడు పడదు. నీళ్లను చూస్తే భయం వచ్చేస్తోంది. తీవ్ర ఆందోళనతో గడగడలాడుతూ ఉంటారు. మింగుడు పడకపోవడం వల్ల తినలేరు, తాగలేరు. జబ్బు తీవ్రమవుతున్నా స్పృహ కోల్పోతారు. రేబిస్ బారిన పడ్డ వారికే కాదు, కుటుంబ సభ్యులకు ఇదో అత్యంత భయంకరమైన అనుభవం. కాస్తంత జాగ్రత్త వహిస్తే దీన్ని తప్పించుకోవచ్చు. టీకాలతో రేబిస్ ను పూర్తిగా నివారించుకోవచ్చు. అయినా మన దగ్గర ఇప్పటికీ ఎంతో మంది కుక్కకాటితో దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి కుక్కలతోనే కాదు, పెంపుడు జంతువులతోనూ రేబిస్ సోకుతోంది. ఇటీవల పెంపుడు కుక్కలు కరవడం వల్ల ఒక తండ్రి కొడుకు మరణించిన సంఘటన మనల్ని బాగా కలచివేసింది. వైద్య శాస్త్రం గణనీయంగా అభివృద్ది చెందిన ఈ కాలంలోనూ కుక్కలు పిల్లులు కరిచి మనుషులు చనిపోవడం ఎంత బాధాకరమో. దీనికి ప్రధాన కారణం సరైన అవగాహన లేకపోవడమే. కుక్కలు ఇలాంటివి కరిచినప్పుడు ఏం చేయాలి?

0: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనందరికీ తెలిసిండాలి.
1: అసలు రేబిస్ అంటే ఏమిటి?
0: ఇది ప్రధానంగా జంతువుల నుంచి సంక్రమించే లిసా వైరస్ తో వస్తోంది. ఈ వైరస్ జంతువుల లాలాజలంలో ఉంటోంది. పిచ్చుకుక్క కరిస్తే రేబిస్ వ్యాధి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే కుక్కే కాదు, పిల్లి, నక్క, కోతి, గబ్బిలం ఇలాంటివి ఏవైనా కరిచినా రేబిస్ జబ్బు వచ్చే అవకాశం ఉంది.
1: ఈ జంతువులు కరిచిన వారందరికీ రేబిస్ వస్తుందా?
0: రాదు. కరిచిన జంతువుకు రేబిస్ జబ్బు అంటే పిచ్చి లక్షణాలు ఉంటేనే ప్రమాదం పొంచి ఉంటోంది. వైరస్ ఒంట్లో ప్రవేశించిన తరువాత 1 నుండి 3 నెలల్లోపు ఎప్పుడైనా రేబిస్ రావచ్చు. అయితే కొందరిలో మొదటి వారంలోపే రావచ్చు, కొందరికి 7 ఏళ్ల తర్వాత రావచ్చు. కాబట్టి కుక్క కరిచిన వెంటనే వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి.
1: మరి కరిచిన జంతువుకు రేబిస్ వ్యాధి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?
0: జంతువులకు రేబిస్ సోకినా ఆ విషయం మనకు తెలియకపోవచ్చు. వాటిలో పిచ్చి లక్షణాలు కనపడవచ్చు, కనిపించకపోవచ్చు. అందువల్ల ఏ కుక్కలు కరిచినా మన జాగ్రత్తలో మనముండాలి.
1: గర్భిణీలకు, బాలింతలకు, అలాగే పసిపిల్లలకు ఏవైనా కరిచినప్పుడు రేబిస్ టీకా తీసుకోవచ్చా?
0: గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పసిపిల్లలకు, మరి కుక్కలు కాని పిల్లులు కాని ఏవైనా కరిచినప్పుడు రేబిస్ వస్తుందో ఏమో అనే అనుమానం ఉంటుంది. అలాంటప్పుడు నిరభ్యంతరంగా ఈ రేబిస్ టీకా తీసుకోవాలి.
1: మా ఇంట్లో ఉండే పెంపుడు జంతువులు కరవలేదు కానీ గోళ్లతో గీరింది, రక్తం వచ్చింది, మరి అప్పుడేం చేయాలి?
0: తప్పకుండా టీకా తీసుకోవాల్సిందే. ఖాళీ గోళ్లను కుక్క నోట్లో పెట్టుకున్నప్పుడు వాటి లాలాజలం గోళ్లలో ఉండొచ్చు. లాలాజలంలో ఉన్న రేబిస్ కారక వైరస్ మన చర్మంలోని రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి తప్పకుండా టీకా వేయించుకోవాలి.
1: మా పెంపుడు కుక్కకు క్రమబద్ధంగా రేబిస్ టీకా వేయించాం. పొరపాటున వేలు కొరికింది. ఆ మర్నాడు యాక్సిడెంట్ లో చనిపోయింది. అప్పుడు ఏం చేయాలి?
0: అప్పుడు కూడా తప్పనిసరిగా టీకాను 5 మోతాదులు వేయించుకోవడమే మంచిది.
1: గత సంవత్సరం వరకు మా కుక్కకి టీకా వేయించాం. ఈ సంవత్సరం వేయించలేదు, ఇప్పుడు కరిచింది. మరి ఏం చేయాలి?
0: అయినా సరే తప్పకుండా టీకా తీసుకోవాల్సిందే.
1: కుక్క కరిచిన వారందరూ తప్పనిసరిగా పథ్యం చేయాలా?
0: కుక్క కరిచిన వారు గతంలో ఎన్నో రకాల పథ్యాలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు డాక్టర్లు సూచించిన మేరకు ఎటువంటి పథ్యాలు అవసరం లేదు అంటున్నారు.
1: దారిలో ఎవరిదో కుక్క కరిచి వెళ్లిపోయింది, మళ్లీ కనిపించలేదు. మరప్పుడేం చేయాలి?
0: అప్పుడు కూడా ఖచ్చితంగా టీకా వేయించుకోవలసిందే.
1: కుక్క కరిచిన మొదటి రోజు మొత్తం ఎన్ని రకాల ఇంజెక్షన్లు వేయించుకోవాలి?
0: కుక్క కరిచినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లినట్లయితే ఒక చేతికి రేబిస్ టీకా ఇస్తారు. టెటనస్ టీకా ఇవ్వాల్సి వస్తే రెండో చేతికి చేస్తారు. కరిచిన గాయాల వద్ద ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ కూడా ఇస్తారు.
1: కుక్క కరిచినట్లయితే ఏం చేయాలి?
0: కుక్కలు, పిల్లులు ఇలాంటి జంతువులలో ఏది కరిచినా యాంటీ రేబిస్ టీకా వేయించుకోవడం తప్పనిసరి. కేవలం టెటనస్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోదు. రేబిస్ కారక వైరస్ నాడులను చేరుకుని గంటకు 3 మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మెదడుకు వ్యాపిస్తాయి. క్రమంగా రేబిస్ లక్షణాలు మొదలవుతాయి. కాబట్టి కరిచిన తక్షణం చికిత్స తీసుకోవాలి. వైరస్ నాడులకు చేరుకోకముందే చికిత్స ఆరంభించడం అన్నిటికన్నా ముఖ్యం.
1: జంతువులు కరిచినప్పుడు టీకా ప్రక్రియ ఎలా ఉంటుంది?
0: మొత్తం 5 ఇంజెక్షన్లు తీసుకోవాలి కరిచిన రోజు. ఆ తరువాత 3, 7, 14, 28 రోజులలో మిగిలిన 4 మోతాదుల ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని చేతి కండకు అంటే జబ్బకు ఇస్తారు. చిన్నపిల్లలకైతే తొడ ముందు భాగంలోని కండకు ఇస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చర్మానికి టీకా ఇస్తారు.
1: ఒకసారి టీకాలను పూర్తి షెడ్యూల్ చేయించుకున్న వారికి మళ్లీ ఎప్పుడైనా కుక్క గాని పిల్లి గాని కరిస్తే టీకా ఎలా తీసుకోవాలి?
0: ఇలా ఒకసారి కరిచినప్పుడు టీకా వేసుకున్న వారు కూడా మళ్లీ కరిచినప్పుడు మళ్లీ తీసుకోవడమే మంచిది. 2 మోతాదులు అంటే కరిచిన రోజు తర్వాత 3 రోజులకు ఈ టీకా వేయించుకుంటే సరిపోతోంది.
1: పూర్తిగా వేయించుకున్నాక ఎప్పటి నుండి రేబిస్ వ్యాధికి

0: రక్షణ ఉంటుంది.
1: రేబిస్ టీకాలు 7వ రోజు నుంచి పనిచేయడం మొదలు పెడతాయి. తొలి 7 రోజుల వరకు మనకు రేబిస్ వ్యాధి నుంచి రక్షణ ఉంటుంది. కాబట్టి మొదటి రోజే ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ కూడా వేయించుకోవాలి. బరువును బట్టి దీని మోతాదును నిర్ణయిస్తారు డాక్టర్లు. మొదటి 7 రోజులు ఇమ్యూనో గ్లోబ్యులిన్ రక్షణగా ఉంటోంది. ఆ తర్వాత టీకాతో మనకు పూర్తి రక్షణ లభిస్తోంది.
0: కరచిన కుక్కనో పిల్లనో చంపేశారు లేదా అది ఏ కారు కింద పడో చనిపోయింది, అప్పుడు ఏం చేయాలి?
1: అప్పుడు కూడా తప్పకుండా టీకా వేయించుకోవలసిందే. పిచ్చి పట్టిన జంతువు 10 రోజులలో చనిపోతోంది. ఈలోపే ప్రమాదంలో చనిపోతే దానికి పిచ్చి ఉందో లేదో మనకు తెలియదు. అందువల్ల దాన్ని పిచ్చి కుక్కే అనుకుని వ్యాక్సిన్ వేయించుకోవడం మర్చిపోకూడదు. అది సురక్షితం మనకు.
0: జంతువులు కరిచినప్పుడు అందరూ టీకాలు వేయించుకోవాల్సిందేనా?
1: అవసరం లేదు. క్రమబద్దంగా రేబిస్ టీకా వేయించిన పెంపుడు జంతువు కరిస్తే టీకా తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
0: మా పెంపుడు కుక్కకు క్రమబద్దంగా రేబిస్ టీకా వేయించాం, అకారణంగా కరిచింది, ఏం చేయాలి మరి?
1: తప్పకుండా టీకాలు తీసుకోవడం ఆరంభించాలి. కుక్కను కట్టివేసి 10 రోజుల పాటు పరిశీలిస్తూ ఉండాలి. ఈ 10 రోజుల్లో దానికి రేబిస్ ఉందో లేదో తెలిసిపోతోంది.
0: జంతువులు కరిచినప్పుడు ఎవరికి టీకా అవసరం ఉండదు?
1: పెంచుకుంటున్న కుక్కకి గాని పిల్లికి గాని క్రమబద్దంగా యాంటీ రేబిస్ టీకా ఇప్పిస్తున్నట్లయితే ఆ జంతువు తోక తొక్కినప్పుడు కాలు తొక్కినప్పుడు కరిస్తే పిచ్చి లక్షణాలు ఏమీ లేకుండా ఉంటే 10 రోజుల పాటు ఆ జంతువును గమనిస్తూ ఉండాలి. 10వ రోజు ఆ జంతువు ఆరోగ్యంగా ఉంటే యాంటీ రేబిస్ టీకా అవసరం ఉండదు.
0: జంతువులు కరిచినప్పుడు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకోవాలా?
1: బొడ్డు చుట్టూ టీకాలు ఇప్పుడు అవసరం లేదు. పాత తరం టీకాను ఎక్కువ మొత్తంలో అంటే 3 నుండి 5 ml ఇచ్చేవారు. వీటిని 7 నుంచి 14 వారాల వరకు ఇవ్వాల్సి వచ్చేది. అందుకే బొడ్డు చుట్టూ ఇచ్చేవారు. అరుదుగా వీటితో ప్రమాదకరమైన దుష్ప్రభావాలు వస్తూ ఉండేవి. ఇప్పుడు తయారు చేస్తున్న ఆధునిక టీకాలను తక్కువ మోతాదులో 1 ml ఇవ్వాల్సి ఉంటోంది. అందువల్ల చేతి కండకు మాత్రమే చేస్తారు. ఇవి మరింత సురక్షితమైనవి.
0: జంతువులు ఏవైనా కరవకముందే వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా?
1: ప్రజలందరూ ముందుగానే రేబిస్ టీకాను తీసుకోవడం అనవసరం. అయితే కుక్కలు పిల్లులతో వ్యవహరించే పశువుల డాక్టర్లు, పశువుల ఆసుపత్రుల సిబ్బంది, పోస్ట్ మ్యాన్లు, టీకాలు తయారు చేసే సిబ్బంది ముందుగానే టీకాను వేయించుకోవచ్చు. వీళ్లు 0 నుండి 7, 21 రోజులలో 3 మోతాదులు మాత్రమే తీసుకుంటే సరిపోతోంది.
0: జంతువులు కరిచినప్పుడు ప్రథమ చికిత్స ఎలా చేయాలి?
1: కుక్క కరిస్తే సబ్బుతో, దారగా పడుతున్న స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడగాలి. గాయం వద్ద వైరస్ చాలా కాలం జీవించి ఉంటోంది, అక్కడ వృద్ధి చెందుతూ వస్తోంది. కాబట్టి కరిచిన వెంటనే గాని, ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు గాని గాయాన్ని కనీసం 5 నిమిషాల పైనే కడగాలి. 10 నుండి 15 నిమిషాల సేపు కడిగితే ఇంకా మంచిది. గాయాన్ని నేరుగా చేత్తో ముట్టుకోవద్దు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మంచిది. కడిగిన తరువాత గాయాన్ని పొడిగా తుడిచి యాంటీసెప్టిక్ లోషన్లు రాసి అలాగే వదిలేయాలి. గాయం పెద్దగా ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు కుట్లు వేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ కుట్లు తప్పనిసరిగా వేయాల్సి వస్తే వదులుగానే వేయాలి. ఈ విధంగా మనం టీకాల ఆవశ్యకత గురించి తెలుసుకుని కుక్క కాటు, పిల్లి కాటు, గబ్బిలం, ఇలా ఏదైనా సరే రేబిస్ ఉందో లేదో తెలుసుకుని మనం ముందుకు వెళ్లడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏది ఏమైనా, ఏది కాటు వేసినా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మర్చిపోకండి.
2: మీనింతవరకు నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం. ఈ సందర్భంగా రేబిస్ వ్యాధి అవగాహన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 10:40.

కార్యక్రమంలో ముందుగా వినండి. అదుర్స్ ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సాధ్యంలో దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ చంద్రబోస్ గీతం

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 MHz పై. మన్పసంద చిత్ర గీతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. సమయం సరిగ్గా స్టూడియో క్లాక్ లో సమయం 10:46 దాటి 30 సెకండ్లు. చిత్రగీతల కార్యక్రమం తర్వాత వినండి. దివ్య సాగర్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చారు. చిత్రం కింగ్ వినండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. మరిన్ని చిత్రగీతాలు వినిపించే నేను మీ రేడియోని ఇస్తాం శ్యామ్ ప్రసాద్ సొంగ. మనసిస్తారా చిత్రం కోసం సునీత రాజేష్ పాడిన పాటకు సంగీతం అందించారు ఎస్ఏ రాజ్కుమార్.

0: సూచన.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701585.
3: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీ స్నేహం చిత్రం కోసం సిరివెన్నెల సాహిత్యానికి ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుమ్మ నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనంతపురం 1980 చిత్రం కోసం జేమ్స్ వసంతన్ సంగీతానికి వెన్నెలకంటి సాహిత్యం అందించగా బెల్లీరాజ్ దీపా పాడిన ఈ పాట.

మీరు ఇంతవరకు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వినండి ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదనం.

0: మీరు ఇంతవరకు ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదనం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

దేశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు

సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇక వార్తల వివరంగా, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమాపేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమాపేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు అజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్ తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయం ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలు

0: తో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టు లో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్పూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికి యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన ఆత్మనిర్బర సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచీ నగోయాలో ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్ శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల అండర్ 78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంబ్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్ లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు, పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.

0: మిత్రులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నేటి విద్య ఉన్నత విలువలు పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర, ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు.
4: ప్రతి వ్యక్తి తప్పక చదువుకోవాలి అని అందరూ చెబుతుంటారు, కానీ చదివితే ఏమొస్తుంది? చదువుకుంటే సదా సద్వివేకం మిగులుతుంది అని రాక్షసరాజు హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడితో అన్నాడు. అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని నేర్పు అన్నమాట. నిజంగా ఆలోచిస్తే సదా సద్వివేకం కలుగుతుంది చదువుకో అనే తండ్రి గాని, సదా సద్వివేకం కలగాలి కనుక నన్ను చదివించు అనే కొడుకు గాని ఈ రోజుల్లో కనిపిస్తారా? చదువు ఉద్యోగం కోసం, ఉపాధి కోసం అని ఆరాటపడుతున్న రోజులివి. తన కుమారుడు కలెక్టర్ కావాలని కోరుకుంటారే కాని సుమతి కావాలని కోరుకోరు. విద్యార్థి ఈ రోజు తన శీలం గురించి పట్టించుకోవడం లేదంటే అందుకు కారణం చిన్నతనం నుండి అతనికి ఆ సంస్కారం నేర్పని తల్లిదండ్రులేమని చెప్పడానికి ఇదంతా. విద్యా సంస్థల్లో చాలా వాటిలో ర్యాగింగ్, ఈవ్ టీచింగ్, హింస, క్రమశిక్షణ లోపం విలయతాండవం చేస్తున్నాయి. విద్యలో మానవతా విలువల బోధనకు, శీల సంపదకు పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే ఇప్పుడున్న బోధనాంశాలను మరొకటి జత చేసి చెప్పడం కాదు, మనం ఏ అంశాన్ని బోధించినా బోధనలోనే విలువల ప్రాధాన్యం చోటు చేసుకునేలా బోధించాలి. భారతదేశంలో అనేక భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలు ఉన్నాయి. వీటన్నింటికి తోడు ప్రాంతీయ తత్వాలు సరేసరి. అందులో దేనికదే చీలిక తెచ్చి పెట్టే శక్తి కలది. కాగా అన్ని యథేచ్ఛగా విహరించే చోట ఐక్యత నిలవడం తేలిక కాదు. అందుకోసం అందరూ సమైక్యంగా ఉండాలి. అంటే ప్రేమ, సోదరీభావం, క్షమ, సహనం, అహింస వంటి సద్గుణాలు జనంలో పాదుకొల్పడం అవసరం. ఇందుకు కృషి మొక్కగా ఉన్నప్పుడే మొదలవ్వాలి కాని నానైన తరువాత కాదనేదే మన ఆలోచన. విద్యారంగం ఇంతగా విస్తరిస్తున్న దశలో విద్యా ప్రమాణాలు పరిరక్షణ కూడా ప్రధాన బాధ్యతగా పరిణమించింది. ఏ విలువల కోసం ఈ ప్రస్థానం అనేది తరచు చూసుకోవటం అన్ని కాలాల్లో అనివార్యం. విద్యార్థులకు విజ్ఞానంతో పాటు తమ వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని వెలిగించే అంశాలకు ఏమాత్రం చోటు లభిస్తున్నదో చూడాల్సి వస్తుంది. పసిపిల్లల నుండి వారి ఆటపాటలు బాల్యాన్ని దూరం చేసి బండెడు బరువున్న పుస్తకాలకు దగ్గర చేస్తున్నాము. కళ్ళు మూసినా తెరచినా హోంవర్కులే దయ్యాలు భూతాల్లా భయపెట్టే స్థితి కల్పిస్తున్నాము. చిన్నారి మెదళ్లలో పట్టనంత విజ్ఞానాన్ని నింపుతున్నాము. జీవితాన్ని అర్థం చేసుకుని సామాజిక వికాసానికి తన శక్తి కొలది పాటుపడే దృష్టి కానరావటం లేదు. రాసి పెరిగింది, వాసి తరిగింది అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రక్కనే మన సంస్కృతికి కూడా కాస్త చోటు ఇవ్వండి. మానవత్వాన్ని వెలిగించే చమురును రక్తమాంసాల్లో నిలిపోయండి. మన పిల్లలు నేటి విద్యాలయాల్లో శాస్త్రవేత్తలు, ఐఏఎస్లు, ఇంజనీర్లు, వైద్య నిపుణులు ఎవరైనా కావచ్చు. మనుషులు అవుతున్నారా లేదా చూసుకోండి.

0: శరీరాన్ని పెంచి పోషించడంతో పాటు మనసు కూడా స్పందించే విధంగా చూడండి. ఉద్యోగం రాగానే జీతం ఎంత అని ఊరుకోకుండా పైన ఏమైనా గెడతాయా అని అడిగేది మనమే. నీలో లేనిది బయట లేదు, బయట లేనిది నీలో లేదు, సమాజంలో అది లేదు ఇది లేదు అని విమర్శించే ముందు అది మనలో ఉందా అని మనమంతట మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఆత్మీయత ఎంతో అవసరం. ఇంటింట పెద్దలు, ఊరూరా ఉపాధ్యాయులు, దేశదేశాన విద్యావేత్తలు అలాంటి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. విత్తానికే తప్ప విలువలకు నేడు ప్రాధాన్యమిచ్చే సమాజం కాదు మనది. ముందు ముందైనా ఈ ధోరణి మారాలంటే భావి భారత పౌరులకు బోధించే విద్యలో విలువలకు సముచిత స్థానం ఉండాలి. ఏది క్రొత్త ఏది పాత అని కాక ఏది మంచి ఏది చెడు అనే వివేచనను విద్య నేర్పాలి. అది లోపించడం వల్లనే ఈనాటి కాలేజీల్లో ర్యాగింగ్ ఈవు టీచింగ్ విలయతాండవం చేస్తున్నాయి. ఎన్నో ఆశలతో కోటి ఆలోచనలతో బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రతిష్టాకరమైన ఇంజనీర్లు మెడికల్ వంటి డిప్లొమా కోర్సుల్లో వేలకు వేలు వెచ్చించి చదువుకోవడానికి వెళ్లే విద్యార్థికి అక్కడ ఎదురయ్యేది రాక్షస చేష్టలతో వికృతంగా ప్రవర్తించే ఉన్మాదులు కాదా? ఇటీవల జరిగిన ర్యాగింగ్ కేసులను పరిశీలిస్తే వీటికి బలి అయ్యేది కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా. కొడుకు బాగా చదివి తమను వృద్ధాప్యంలో బాగా చూసుకోవాలని కలలు కనే తల్లి అతడికి ఎదురైన ర్యాగింగ్ అనే వేధింపులను విని తట్టుకోలేక అవమానాలను ఎదుర్కోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఇది ఎంత హృదయ విదారకమైన సంఘటన! ఈ సంఘటన మనిషి అనే ప్రతివాడిని తప్పక కదిస్తుంది. తోటి విద్యార్థుల పట్ల క్షమ ప్రేమ సహనం చూపలేని వాళ్లు ఎదిగి రేపటి పౌరులై ఇతర దేశాల వారి పట్ల సహనం ప్రేమ సౌభ్రాతత్వం చూపగలరా? అందుకే విద్య పట్ల మన అవగాహన మారాలి. విద్య జీవనం కోసం కాదు జీవితం కోసం అనే ధోరణి రావాలి. జాతి ప్రగతికి ఆధారం ఆదర్శ కుటుంబం. కుటుంబ వ్యవస్థలో పిల్లవాడికి సరైన దిశ లభిస్తుంది. శిశువు మనోవికాసం గర్భావస్థ నుండి ప్రారంభమవుతుంది. అతనిలో అప్పటి నుండే సంస్కారాలు నిర్మాణం అవుతాయి. ఆ సంస్కారాలపైన అతని జీవితం నిర్మాణం అవుతుంది. అతని వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. పిల్లల్లో సరైన వ్యక్తిత్వం సచ్చీలం నిర్మాణం కావాలంటే కుటుంబ వాతావరణం సరిగ్గా ఉండడం అవసరం. దురదృష్టవశాత్తు ప్రస్తుత సమాజం ఈ విషయాన్ని విస్మరిస్తున్నది. బాగా చదివి ఎక్కువ డబ్బులు వచ్చే ఉద్యోగాన్ని చేసి భోగ విలాసాలను అనుభవించడమే జీవనం యొక్క అభివృద్ధి అని అందరూ అనుకుంటున్నారు. అలాంటి భావాలను మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలను వేధించేవారు, దొంగతనాలు చేసేవారు, అలజడులు సృష్టించేవారు కూడా ఏదో ఒక కుటుంబంలో సభ్యులే. అయితే వీరి కుటుంబాలన్నీ సమస్యాత్మక కుటుంబాలే అయి ఉంటాయి. అటువంటి వారిలో స్నేహం ప్రేమ ఆప్యాయత సత్సంస్కారాలు కుటుంబ వ్యవస్థ నుంచే సరైన రీతిలో లభించినట్లయితే హింసాత్మక ధోరణులకు అడ్డుకట్టవేయడం సాధ్యమవుతుంది. కావున తల్లిదండ్రులైన మన ముందు ఉన్న బాధ్యత చాలా పెద్దది. మనం మన పిల్లల పట్ల చూపే శ్రద్ధ వల్ల వారు మంచి పౌరులుగా తయారవుతారు. అప్పుడు వారి వల్ల మనమెంతో ఆనందాన్ని సుఖాన్ని పొందుతాము. అంతేకాక చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనకు మన పిల్లలకు సత్కీర్తి లభిస్తుంది.
1: మీ ఇంతవరకు నేటి విద్య ఉన్నత విలువలు పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర కొన్ని వివరాలు విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు విందాం.

దూరదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, నిరంతరం ఎందుకీ భారం ప్రసంగం వింటారు. రేపో మాపో దసరా సందడి మొదలు కానుంది. ఇప్పటినుంచే షాపింగ్ మాల్స్, ఆన్లైన్ షాపింగ్స్ అంటూ వెబ్సైట్స్ రకరకాల ఆఫర్లతో మూతకిచ్చేస్తున్నాయి. 5% నుంచి 95% వరకు డిస్కౌంట్ అంటూ నానా రకాల వస్తువులు మీకు అందుబాటులో ఉంటాయని ఊరించేస్తూ ఉన్నాయి. వినడానికి చాలా బాగుంది కదూ. ఏదన్నా వస్తువు కొనాలంటే చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి కదూ. కాని మనమంతా ఇక్కడే తప్పు చేస్తున్నాం. అవేంటో

తెలుసుకుందాం. శరీరంలో ఇతర భాగాల్లాగా మన మెదడు కూడా ఒక అవయవమే. దానికి కూడా అలసట ఉంటుంది. ఎంత మంచి పుస్తకం అయినా నిరంతరం చదువుతూ ఉంటే అలసిపోతాం. ఎంత సంగీతమైనా సదా వింటూ ఉంటే అలసిపోతాం. అలాగే నిరంతరం నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా అలసిపోతామని నిపుణుల మాట. దీనికి నిర్ణయాల అలసట అని పేరు పెట్టారు. అంటే దీనినే డెసిషన్ ఫెటిగ్ అంటారు. ఈ డెసిషన్ ఫెటిగ్ కి మన రోజువారీ జీవితంలో చాలా ఉదాహరణలే దొరుకుతాయి. ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ కే వెళ్లామనుకోండి. అక్కడ కంటి ముందు చాలా వస్తువులు ఊహిస్తూ కనిపిస్తాయి. ఇంతకు ముందు మనం చూడనివో, చౌకగా దొరికేవో, వైవిధ్యంగా ఉండేవో తమని కొంటామంటూ ఆహ్వానిస్తూ ఉంటాయి. మనమేమో ఆ వస్తువుని కొనాలా వద్దా అన్న ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఇలా ప్రతి అర దగ్గర మన మనసులో ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. చివరికి ఆ సూపర్ మార్కెట్లో నుంచి బయటకు వచ్చేసరికి మన చేతుల్లో పనికి మారిన వస్తువులు చాలానే చేకూరుతాయి. మార్కెట్లో అడుగుపెట్టిన కాసేపటికి నిర్ణయాలు తీసుకునే విచక్షణ అలసిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు సూచిస్తున్నారు.

విషయాలకు ఇదా అదా అంటూ తాత్సారం చేయడం వల్ల బుర్రా వేడెక్కిపోతోంది. ఏ చొక్కా వేసుకోవాలి, ఏ పెన్ను పెట్టుకోవాలి, ఇలాంటి ఎంపికలను త్వర త్వరగా చేసేయాలి. అధిక ప్రాధాన్యం ఉన్న నిర్ణయాలను ఉదయాన్నే తీసుకోండి. ఆ సమయంలో మన మనసు ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఎంపికలు పెరిగే కొద్దీ అయోమయం కూడా ఎక్కువైపోతుంది. అందుకని ముందు ఎంపికలను అదుపు చేసుకోండి. టీవీ కొనాలి అనుకుంటే దాని పరిమాణం ఎంత ఉండాలి, ఖరీదు ఎంతలో ఉండాలి, ఇలాంటి విషయాల మీద ముందుగానే ఒక అవగాహనకు రావాలి. నిర్ణయాలు తీసుకునే సమయంలో విపరీతమైన శబ్దాలు, ట్రాఫిక్, నిద్రమత్తు, మందు ఇలాంటివన్నీ కూడా మన మనసును చిరాకు పెడతాయి. కాబట్టి ప్రశాంతమైన మనసుతో ప్రశాంతమైన వాతావరణంలో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవడం గొప్పేమీ కాదు. ఎంత మంచి నిర్ణయమైనా కట్టుబడి ఉంటేనే దానికి విలువ. కాబట్టి మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఉండే స్వభావాన్ని అలవర్చుకోండి. మీరింతవరకు నిరంతరం ఎందుకీ భారం ప్రసంగం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఈ పూట మా ప్రసారంలో సాయంత్రం 7:15 మన రైతు మన గ్రామంలో మధుమేహం ఆహార నియమాలు పరిచయ కార్యక్రమం వింటారు. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం ప్రసంగం వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, అనంతరం 2:15 దోపహార్ సమాచార్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ప్రభుత్వం విద్యా వైద్య రంగాల పురోభివృద్దికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎస్సీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామని, ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. బీసీ మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు 1 కోటి రూపాయలకు పైగా విలువైన చెక్కులు అందజేశారు. ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వేల్చోరు గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల భవన్ నిర్మాణ పనులకు మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు నీటిలో చేప పిల్లలను వదిలారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,810 రేషన్ కార్డులు మంజూరు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే సన్నబియ్యం పథకం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సీఎస్సీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా పెళ్లారు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం కార్యాలయాల్లో 2024 సెప్టెంబర్లో ఈడీ చేసిన సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి పెళ్లారు. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తర్వాత అధికారులను కలిసి లేఖ అందజేశారు. ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి, బీఆర్ఎస్వి అధ్యకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ముఖ్యమంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అలాగే సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. పోలీస్ అధికారులు హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్ స్థలంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని ఏర్పాట్లు గడువులోగా ఆయా శాఖల అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారన్న ముఖ్యమంత్రి ఆరోపణలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ నెల 30న రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు జిల్లాలో పంపిణీ చేసింది 1,272 ఎకరాలేనని, సిరిసిల్ల నియోజకవర్గంలో 204 ఎకరాలేనని తెలిపారు. ఆ భూమి ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎవరు పేరుపై ఉందో చెప్పాలని తెలిపారు. రుజువు చేయలేకపోతే క్షమాపణ చెప్పాలని కోరారు.

0: ఆసిఫాబాద్ జిల్లాలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి రాష్ట నాయకుడు కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించగా, బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా యువజన సంఘం జిల్లా అధ్యకులు ఆవిడకు ప్రణయ్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విప్లవ కార్యక్రమాలు చేస్తూ స్వాతంత్ర్యమే లక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు నిరసన తెలిపారు. డీసీసీ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ కుచుకుళ్ల రాజేష్రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 30వ తేదీన కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన సాగు పద్దతులు, ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ నిపుణులు, అధికారులు రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తారని తెలిపారు. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. స్ట్రాంగర్ టుగెదర్ అంటే కలిసికట్టుగా బలంగా అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. రేబీస్ నిర్మూలన అందరి సమిష్టి కృషితోనే సాధ్యమని ఇది చాటి చెబుతోంది. రేబీస్ టీకా కనుగొన్న లూయీ పాశ్చర్ వర్ధంతి రోజైన ఈ తేదీని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ ప్రపంచ దినోత్సవంగా 2007 నుంచి జరుపుతోంది. ఏటా సుమారు 59,000 మంది రేబీస్ వల్ల మరణిస్తున్నారు. కుక్కలకు టీకాలు వేయించడం, కరిచిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమేనని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 51 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తులం బంగారం హామీ ఇచ్చి 3 ఏళ్లైనా ఒక్కరికీ ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ పెంపు అమలు కాలేదని తెలిపారు. రైతులు వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక స్థల పరిశీలన చేశారు. గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని సంబంధిత అధికారులు పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. పెంచికలపేట మండలం కేంద్రంలో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ నిర్మాణానికి సర్పంచ్ రామ్చందర్ తో కలిసి భూమి పూజ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద లారీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతులను మందమర్రి మండలం గుడిపల్లి పొన్నారం గ్రామానికి చెందిన అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మిగా గుర్తించారు. మరో 5 తీవ్ర గాయాలు కాగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దనే వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్చ భారత్ మిషన్ అధికారి సురేష్ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి పంటల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సంగీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నవంబర్ నుంచి వరిధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వస్తువులు, గన్ని సంచులు సిద్దం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాల పురోభివృద్దికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో అమ్మ తిరుగుబాటు షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక వింటారు.
1: అమ్మ తిరుగుబాటు. రఘు అంత్యక్రియలు ముగిసి వారం రోజులు కూడా కాలేదు. కాని అతను చనిపోయిన 2 రోజులకే కవిత జీవితంపై అందరికీ అధికారం ఉన్నట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు. కవిత వయస్సు 68 సంవత్సరాలు. అహ్మదాబాద్ లో పెద్ద ఇంట్లో భర్తతో కలిసి 46 సంవత్సరాలు గడిపింది. 2 పిల్లలు, 4 మనవళ్లు. జీవితం అంతా కుటుంబం కోసం అంకితం చేసింది. తండ్రి అంత్యక్రియలు అయ్యాక ఆమె కొడుకు తనీష్, కూతురు రవళి ఒక పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. అమ్మ, 2 నెలలు నా దగ్గర ఉంటుంది, తర్వాత నీ దగ్గరకు పంపిస్తాం అన్నాడు తనీష్. లేదు, నాకు పిల్లల పరీక్షలున్నాయి, అమ్మని తన ఇంట్లో అక్కడికే తీసుకురావచ్చు నేను, వాళ్ళ భోజనాలు అవి తను చూసుకుంటుంది అంది రవళి. వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి కూడా అమ్మ అనలేదు. కవిత ఇవన్నీ నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుంది. 3 నెలల క్రితం రఘు తనతో అన్న మాటలు అతని ఉత్తరం గుర్తుకొచ్చాయి. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు ఆమె పేపర్లో ఒక క్రూజ్ ప్రకటన చూస్తూ ఉండగా రఘు నవ్వుతూ అన్నాడు, కవి ఓసారి వెళ్ళిరా, పిల్లలు నిన్ను ఉచిత పని మనిషిగా మార్చేలోపు ప్రపంచం అంతా చూడు అన్నాడు. ఆమె చిరుకోపంతో అలాంటి మాటలే వద్దన్నాను అంది. కాని రఘు మాత్రం, నేను నిజంగానే అంటున్నాను, వెళ్ళు తప్పకుండా, నాకు నువ్వు మాటివ్వు అన్నాడు. ఆమె ఆ ఇష్టంగానే మాటిచ్చింది. రఘు పోయాక ఆ ప్రయాణాన్ని వద్దనుకుంది. కాని పిల్లల ప్రవర్తన చూశాక ఆమె నిర్ణయం మారింది. అమెరికాలో ఉన్న తన స్నేహితురాల దగ్గరికి వెళ్లి అక్కడి నుండి ఒక క్రూజ్ వెళ్లాలి అని, అలాగే తర్వాత తనలాగే ఒంటరి జీవితం గడుపుతున్న స్నేహితురాల దగ్గర కొన్నాళ్లు ఉండాలని వెళ్లడానికి టికెట్ కొనుక్కుంది. చిన్నప్పటి నుండి పత్రికలో మాత్రమే చూసిన దేశం అమెరికా, అలాగే తన చిన్నప్పటి కళ క్రూజ్ ప్రయాణం. ఆ టికెట్ గురించి రఘుకి తెలుసు. భర్త పోయిన కొద్ది రోజుల తర్వాత ఒకరోజు తనిష్క్ కొన్ని ఫైళ్లు తీసుకొచ్చాడు. అమ్మా, ఇంటి పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, లాకర్ తాళాలు అన్ని ఒకసారి నాకు చూపిస్తావా అన్నాడు. తండ్రి చనిపోయి 5 రోజులు మాత్రమే అయింది. ఇంతలోపలే అతనికి ఆస్తి గురించి బాధ. మరుసటి రోజు తనిష్క్, అతని భార్య రియా ఇద్దరు ఒక చిన్న కుక్క పిల్లల్ని తీసుకుని వచ్చారు. పిల్లల కోసం కొన్నాం అంతే కోడలు రియా. తల తిప్పి చూసింది కవిత. ఆ పిల్లలు మొబైల్ ఫోన్లలో మునిగిపోయి ఉన్నారు. ఎక్కడా కుక్కల మీద ఆసక్తి ఉన్నట్టు కనపడలేదు. తనిష్కు లేని నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు, అమ్మా ఇప్పుడు నాన్న కూడా లేరు కదా, నీ కాలక్షేపంగా ఉంటుందని ఈ కుక్కల్ని తెచ్చాను. మేము బయటికెళ్తే ఎలాగో ఈ కుక్కలను నువ్వు చూసుకుంటావు కదా, నీకు కూడా తోడుగా ఉన్నట్టుంటుంది అన్నాడు. కవిత గుండెల్లో ఏదో బాధ. అతను, అమ్మా నువ్వు ఒంటరిగా ఉండగలవా, లేకపోతే నువ్వు చూసుకుంటావా, చూసుకోగలవా, ఇవేమీ అడగలేదు, ఏ ప్రశ్నలు అడగలేదు, నువ్వు చూసుకోవాలి అని ఒక రకంగా ఆజ్ఞాపించాడు. వీడియో కాల్లో ఉన్న రవళి కూడా, అమ్మ ఖాళీగా ఉండడం కూడా మంచిది కాదులే, ఏదో పనుండాలిగా అంది. కవిత చిరునవ్వుతో సరే అంది. ఆ నవ్వు గనక ఆమె మనస్సు ఎవరికీ అర్థం కాలేదు, కాదు కూడా. ఆ రాత్రి అందరూ వెళ్లిపోయిన తర్వాత కవిత తన గదిలోకెళ్లింది. రఘు ఫోటో ముందు కాసేపు నిలబడి చూసింది. డ్రాయర్ తెరిచి చూసింది. అందులో పాస్పోర్టు, క్రూజ్ టికెట్టు, విదేశీ కరెన్సీ, ప్రయాణ బీమా, కొత్త

0: పట్టలు రఘు రాసిన ఒక ఉత్తరం ఉన్నాయి. ఆమె మళ్లీ ఆ ఉత్తరం చదివింది. కవి, వాళ్లు నీ సమయాన్ని పంచుకోవడం మొదలుపెట్టి నీ మనసును కూడా పంచుకునేలోపు అక్కడి నుండి వెళుపు. ఆమె కళ్లల్లో నీళ్లు నిలిచాయి. కాని ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, స్వేచ్ఛకు ముందు వచ్చే ఆనంద బాష్పాలు. రెండు సూట్ కేసులు సర్దుకుంది. అవసరమైన మందులు, కొన్ని బట్టలు, తల్లి ఇచ్చిన వెండి గణపతి విగ్రహం, రఘు దాచిన అత్యవసర డబ్బు తీసుకుంది. ఉదయం 4 గంటలకి ఇంటి నుండి నిశ్శబ్దంగా బయలుదేరింది. వాచ్మెన్ మహేష్ కి ఒక కవర్ ఇచ్చింది. తనిష్క్ వచ్చినప్పుడు ఇదివ్వు అంది. ఎక్కడికి వెళ్తున్నారు కవితాబేన్ అని అడిగాడు మహేష్. ఆమె నవ్వింది. బతకడానికి అంది. అర్థం కాక అయోమయంగా చూశాడు మహేష్. ఉదయం 5:30 గంటలకి ముంబై ఇంటర్నేషనల్ టెర్మినల్ కి చేరుకుంది. స్వేచ్ఛాగాలి ఆమె ముఖాన్ని తాకింది. అనేక సంవత్సరాల తర్వాత మొదటిసారి ఆమె ఎవరికీ టీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి అవసరాల కోసం పరుగులు తీయాల్సిన పని లేదు. అప్పుడే చేతిలోని మొబైల్ ఫోన్ మోగింది. తనిష్క్. ఆమె ఎత్తలేదు. మళ్లీ రవళి కాల్ చేసింది. ఆమె స్పందించలేదు. కొద్దిసేపటి తర్వాత మెసేజ్ వచ్చింది. అమ్మా, ఎక్కడున్నావు? కుక్కలు గోలు పెడుతున్నాయి అని ఆ పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు. ఒక్కసారి చూడు వెళ్ళి. కవిత ఆకాశం వైపు చూసింది. మరో మెసేజ్, మేము ఫ్లైట్ మిస్ అవుతాం. రవళి పంపింది మళ్లీ ఇంకో మెసేజ్. అమ్మా, ఇలా చిన్నపిల్లలా ప్రవర్తించకు. నాన్న చనిపోయి 1 వారం కూడా కాలేదు, జనాలు ఏమనుకుంటారు? కవిత ఒకటే మాట టైప్ చేసింది. అనుకోనివ్వు అంతే. ఫోను స్విచ్ ఆఫ్ చేసింది. బోర్డింగ్ కి కొంతసేపటి ముందు తను నిన్న ఫోన్ చేసి రమ్మన్న వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. అతను వారి కుటుంబ న్యాయవాది ప్రశాంత్. అంటే ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? కొద్దిగా ఆశ్చర్యపోతూ అని మళ్లీ తనే, తనిష్కు నిన్న నా ఆఫీస్కు వచ్చాడు అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకు? ప్రశాంత్ కొన్ని కాగితాలు చూపించాడు. మీ భర్త మరణం తర్వాత మీరు మానసికంగా అస్థిరంగా ఉన్నారని నిరూపిస్తే మీ ఇంటి మీద హక్కులు పిల్లలకు దక్కుతుందా అని అడిగాడు. కవిత నిశ్శబ్దంగా ఆ కాగితాలు చూసింది. తనిష్కు సంతకం స్పష్టంగా కనిపించింది. ప్రశాంత్ మరో కాగితం తీసిచ్చాడు. అది అత్యవసర సంరక్షణ హక్కుల కోసం సిద్ధం చేసిన పిటిషన్. తన సొంత పిల్లలు తన్ని పిచ్చిదానిగా ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఆమెకు కోపం రాలేదు, బాధ కూడా లేదు. కేవలం స్పష్టత వచ్చింది. ఆంటీ, మీరు చెప్తే నేను దీన్ని ఆపగలను అన్నాడు ప్రశాంత్. మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నాడు మళ్లీ కవిత మొహంలోకి చూస్తూ. కవిత ఎదురుగా కనిపిస్తున్న పెద్ద విమానం వంక చూసింది. తర్వాత రఘు రాసిన ఉత్తరంలో మాటలు మరోసారి గుర్తు తెచ్చుకుంది. 2వ వీలునామాని ఈరోజే తయారు చేయండి అంది ఒక స్థిర నిర్ణయంతో. ప్రశాంత్ ఆశ్చర్యపోయాడు. మళ్లీ మారుస్తారా మీ వీలునామా? ఆమె ధైర్యంగా నవ్వింది. అవును, ఎందుకంటే 1 నెల క్రితం రఘు కవిత కలిసి కొత్త వీలునామా తయారు చేశారు. పిల్లలు తమ తల్లిని కేవలం పనిమనిషిగా చూస్తున్నారని వాళ్ళకి అప్పుడే అర్థమైంది. అందుకే ఆస్తిలో పెద్ద భాగం వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలు, సేవా కార్యక్రమాలకి దానం చేశారు. కవితకి జీవితాంతం స్వతంత్రంగా జీవించేందుకు సరిపడా నిధులు ఏర్పాటు చేశారు. పిల్లలకి మాత్రం వారి ప్రవర్తనకు తగినంత మాత్రమే వదిలారు. విమానంలో అడుగు పెడుతున్నప్పుడు కవిత ఫోన్లో చివరి మెసేజ్ కనిపించింది. అమ్మా, వెంటనే తలుపుతీ, లేదంటే పగలగొడతాను. అదే సమయంలో ప్రశాంత్ నుండి తన పిల్లలకు పంపిన మరో మెసేజ్ వచ్చింది. మీ తల్లిదండ్రులు రాసిన వీలునామా చూడ్డానికి వెంటనే నా ఆఫీస్కి రండి. కవిత చిన్నగా నవ్వుకుంది. ఆ చిరునవ్వులో బాధ లేదు, భయం లేదు, కేవలం విముక్తి మాత్రమే ఉంది. తన కొత్త జీవన ప్రయాణం వైపు నడుస్తూ ఆమె మనసులో ఒకే మాట మారుమ్రోగింది. ఎప్పుడైనా నా జీవితం నాదే.
1: మీరింతవరకు అమ్మ తిరుగుబాటు శబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారు పాడిన లలిత గీతాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శ్రుతి, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీ మాలిబాబు సింగ్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు? హనుమల్లు గారు చెప్పండి, ఈరోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు మొదటి కాలర్, మరి మీ ఆలోచన ప్రకారమే ఈ రోజు కార్యక్రమం కొనసాగుతుంది, చెప్పండి.
1: అయితే రాత్రి సారు మొత్తం మీద మా ఊరిలో గణపతులన్నీ ఎంతో సంతోషంగా నిమగ్నం చేసి ఇచ్చినాం సార్. ఊరేగింపుతోని బ్రహ్మాండంగా పిల్లలు పెద్దలు సంతోషంగా ఏమంగా ఆ విద్యేశ్వర స్వామిని ఆ చెరువులో నిమగ్నం చేసి ఇచ్చినాం సార్, చాలా సంతోషంగా.
0: ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా మరి ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే మంచిదండి. ఎవరో కొంత అత్యుత్సాహం చూపించి ఎదుటి వారికి ఇబ్బందులు కలిగించినప్పుడే అందరూ దాని వల్ల ఇబ్బంది పడుతుంటారు.
1: సంతోషంగా జరిగినందుకు మాకు చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాం.
0: మరి మీకోసం మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు? అరుణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారా సార్?
0: సూపర్. మరి వర్షాలు పడుతూ ఉన్నాయి అడపాదడపా. ఇప్పుడేమో తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షం పడుతుంది. ఈ వర్షం మీ వ్యవసాయానికి ఏమైనా ఉపయోగపడుతుందా?
1: మా వ్యవసాయానికి అంటే ఉపయోగపడింది సార్. నారు బాగా పోతుంది సార్. రైతులకి నారు అమ్ముతాం కదా, నారు బాగా తీసుకెళ్తారు రైతులు. 2 రోజులు వర్షం అయితే ఫుల్ బిజీ ఉంటారు సార్.
0: ఓకే, మరి ఈ రోజు మొత్తం ఏంటి చెప్పండి
1: రైతుల గురించి. ఇప్పుడు వాన పడ్డది, చక్కగా పొలాలకి మొక్కలు వేసుకోవటం, మందు వేసుకోవటం కొంచెం మంచి కాకపోతే కొద్దిగా పత్తి చేను వేసిన వాళ్ళకే కొంచెం ఇబ్బంది సార్. ఇంకా 2 రోజులు ఇట్లా వర్షం పడ్డది అనుకోండి, కాయలు ఖరాబ్ అయిపోతాయి.
0: ఆల్రెడీ పత్తిలో మనకి గురాబీ రంగు పురుగు అనేది, దానికి గాను మరి ఆకాశవాణి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంది, ప్రోగ్రామ్ చేస్తుంది. దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి గులాబీ రంగు పురుగు అనేది?
1: చెప్తూనే ఉన్నారు సార్, కానీ వర్షాలు లేకనే కొన్ని రోజులు బాధపడ్డారు. ఇప్పుడు పడితేనే వర్షాలు అట్లా దెబ్బ అవుతాయి, పడట్లేదు.
0: రైతు అనేవారు తప్పకుండా ఆకాశం వైపు చూడాల్సిన సందర్భాలు మనకు ఎదురవుతూ ఉన్నాయి.
1: అవును సార్, నిజం. ఈ మధ్యనైతే వర్షాకాలం లాగలేదు, 2 ఎండాకాలం లాగానే ఉంది.
0: మనకి కాలాలు ఎన్ని అంటే ఇక ముందు ముందు రెండే చెప్పుకుంటాం, ఎండాకాలం. ఓకే అండి, మరి ఆకాశవాణితో ఫోన్ చేసి మాట్లాడిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

que te mantarras, que le sigue que rela y ese rollo calla aquí, nate, nate, nate. పానమంతా కుటుముకులాడేలా దూకేలో సరాసరి నాటు నాటు నాటు.

0: హలో
1: సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: లక్ష్మీదేపల్లి మండలం సార్. నా పేరు కాగితపు వెంకటేశ్వరరావు.
0: కాగితపు వెంకటేశ్వర గారికి స్వాగతం అండి.
1: నమస్తే అండి.
0: మరి ఆకాశవాణికి ఫోన్ చేశారు శుక్రవారం రోజు, ఏ విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తారు ఈ రోజు మీరు?
1: ఈరోజు ఏంటంటే కార్లు వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఈ రేడియో ద్వారా ఇవ్వాలని. మొన్న ఈ మధ్యన జూలూరు పౌర మండలంలో ఇనోవాలో చేళ్లు లాక్తో ఒక చిన్న చనిపోయింది, 3 ఏళ్ళ పాప. కారు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో చైల్డ్ లాక్ చేస్తారు కారు కి. చేయటం వల్ల మళ్ళీ తర్వాత దాన్ని ఆ చైల్డ్ లాక్ తీయటం లేదు బయటకు వచ్చేటప్పుడు. తీయకపోవడం వల్ల ఏంటంటే పిల్లలు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటది, కానీ లోపలి నుంచి బయటికి రావడానికి కూడా అవకాశం ఉండదు.
0: అవును,
1: అట్లా జూలూరుపాడు మండలంలో అమ్మాయి చనిపోయింది, 3 ఏళ్ల పాప.
0: గాలి ఆడక చనిపోయింది అమ్మాయి.
1: గాలి ఆడక చనిపోయింది. చైల్డ్ లాక్ పడితే ఇంకా గాలి ఆడదు. కాబట్టి ఆ చైల్డ్ లాక్ అనేది ఎవరు కారు దిగినా సరే ఫస్ట్ చైల్డ్ లాక్ తీసేసిన తర్వాత డోర్ లాక్ చేసుకుంటే రేపు మనం రిమోట్ అనేది వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఆన్ చేయటం.
0: అవును,
1: ఆన్ చేసి డోర్ తీసుకుంటారు. కానీ చైల్డ్ లాక్ ఉంటే మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత లాక్ అయిపోతుంది.
0: అవును,
1: అట్లా లాక్ కాకుండా ముందు ఎవరైనా జర్నీలో చేసి వచ్చిన తర్వాత కార్ ఇంటి ముందు పెడితే చైల్డ్ లాక్ తీసి బయటకు వస్తే పిల్లలు ఒకవేళ వెళ్ళినా సరే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటది, మనకు కూడా తెలుస్తుంది తీయడానికి. ఇప్పుడు అది లేకుండా పోవడం వల్ల అట్లా గతంలో కూడా సుంచిపల్లి మండలంలో ఇట్లా జరిగింది, అబ్జర్వ్ చేయడం వల్ల బతికింది ఆ పాప, లేదంటే అక్కడ కూడా ఇదయ్యేది. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ కారు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ చైల్డ్ లాక్ జర్నీలో వేసుకోవాలి తప్ప ఇంటికి వచ్చిన తర్వాత చైల్డ్ లాక్ వేయకూడదని మన సమాచారం ఇస్తే బాగుంటుందని.
0: ఓకే, చక్కటి సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా కారు ఎవరికైతే ఉందో వాళ్ళు పిల్లలకి అందుబాటులో కీ పెట్టడం కూడా తప్పే, ఎందుకంటే పిల్లలకి కార్ అనేది ఒక ఆట వస్తువుకి ఒక క్రేజీగా ఉంటుంది. కార్లకి కూర్చోవడం, స్టీరింగ్ తిప్పడం, ఫెడల్స్ నొక్కడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి ఆటోమేటిక్ కార్లలో అది ఆన్ అయిపోయి

0: ముందుకెళ్లిపోయే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.
1: లోపల లాక్ అయ్యకపోతే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, హ్యాండ్ బ్రేక్ అయిపోయినా సరే ఆటోమేటిక్ గా గేర్ వేస్తే వెళ్ళిపోతూనే ఉంటాయి, రన్నింగ్ లో
0: మూమెంట్ వేస్తూనే ఉంటుంది,
1: న్యూట్రల్ చేస్తే మూమెంట్ అయ్యింది,
0: దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఏదైనా పిల్లలకి దూరంగా ఉంచాలండి, ఇలాంటి మరి వాహనాలను గాని లేకపోతే కరెంట్ సామాను గాని పిల్లలకు దూరంగా ఉంటేనే మంచిది. ఓకే అండి, చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా తెలియజేశారు. మరి విన్నారు కదా, మరి కాగితపు వెంకటేశ్వర గారి ఆలోచన, దాన్ని బట్టి మనం కూడా మనకు కార్లు గాని లేకపోతే బండ్లు గాను, కొంతమంది పార్కింగ్ లో బండ్ల మీద పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు, ఒక నిమిషమే కదా షాప్ లోకి వెళ్తారని బండి మీద కూర్చోబెడతారు, అది కూడా ప్రమాదమే. ఇలాంటివి కూడా చేయకుండా ఉంటే మంచిది. ఓకే అండి, మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సుజాత్ నగర్ అండి.
0: రేణుక గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నాము. రేణుక గారు, మరి మా కోసం ఈ రోజు ఏ విషయాలు మోసుకొచ్చారు మీరు?
1: నిమజ్జనం మొన్న జరిగేటప్పుడు ముగ్గురు అంటే ఆరుగురు సార్ విద్యార్థులు చనిపోయారు గుంటలో గారు. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా సార్. అదే వాళ్ళ ఎంజాయ్ వాళ్ళే ఉంటున్నారు సార్, తల్లిదండ్రులు మాట వినకుండా. అయితే ఆ జాగ్రత్త పాటించాలి, తల్లిదండ్రులు కూడా చెప్తే పిల్లలు వినేటట్టు ఉండాలనుకుంటున్నాం కానీ సార్ పిల్లలు ఉండట్లేదు.
0: వినాయక నిమజ్జనం అనగానే పిల్లలకి అదొక వేడుక అయిపోతుంది. బాగా వాళ్ళు అలసిపోయి ఉంటారు, డాన్సులు వేసి ఉంటారు, తిండి తిని తినక ఉంటారు, దీనికి తోడు నిద్రమత్తులో ఉంటారు. చీకటి ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతుంది కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళు ఎంత నిఘా పెట్టినా కూడాను వీళ్ళు అత్యుత్సాహంతో ముందుకు వెళ్లిపోతారు, ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.
1: అవును సార్, మళ్ళీ మూడు రోజులు కూడా ఫుల్ వర్షాలు కాదు సార్, ఒకటి నీళ్లు కూడా బాగా వస్తున్నాయి.
0: అవునవును, ఏదైనా మనం తల్లిదండ్రులుగా వాళ్ళని నివారించాలి. ఎందుకంటే వాళ్ళని నిలువరించకపోతే వాళ్ళు అనుకోకుండా బండ్లు ఎక్కుతారు, ర్యాలీలో లారీలు ఎక్కేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు మనకు తెలియకుండా. మన పిల్లలు మన ఊళ్ళోనే ఉన్నదే మనం అనుకుంటాం, చెప్పపెట్టకుండా వెళ్ళిపోతారు. అది తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంతవరకు అంటే వినాయకుడి ఊరేగింపు జరిగిన తర్వాత కూడా దాన్ని మనం అట్టు పెట్టుకుని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఓకే అండి, మరి ఆకాశవాణితో మాట్లాడిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మారుపైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుంచి సార్.
0: శ్రీనివాస్ గారు,
1: సార్
0: ఇది పాటలపల్లికిలో శ్రోతల ముచ్చట. పాట మా దగ్గర సిద్ధంగా ఉంది, ముచ్చట మీ దగ్గర ఏముంది?
1: అవును సార్, ఇటీవల మన ఖమ్మం జిల్లాలో గాని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాని, ఒక డాక్టర్ గారు చనిపోయారు మొన్న. న్యూరో సర్జన్, మెడికల్ కాలేజ్ లో. సావు అనేది ఏ రూపంలో వస్తుంది అనేది మనిషికి ఎవరికి తెలియదు సార్. తన కూతురు బర్త్డే ఉంటే హైదరాబాద్ వెళ్దామని వెళ్ళారు. దారి మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ఒకేసారి కారు బర్న్ అయిపోయి దాంట్లోనే చనిపోయారు. న్యూరో సర్జన్ అతను చాలా మంచి డాక్టర్ సార్. దగ్గర దగ్గర 7,000 ఆపరేషన్ చేసిండట అతను న్యూరో సంబంధించి.
0: శ్రీనివాస్ గారు, డాక్టర్ గారి పేరేంటి?
1: జగదీష్.
0: జగదీష్, ఓకే. ఏదైనా కూడాను మరి పుట్టుట గిట్టుట కొరకే అన్నారు, చావుకి ఎవరం అతిథులం కాము. ఆయన ఎంత మందికి సేవలు అందించినా కూడాను ఏదో ఒక సమయంలో తన ప్రయాణం కొనసాగించాల్సిందే కదా.
1: అది మరణం ఏ రూపంలో మనసుకు వస్తుందో ఎవరు చెప్పలేదు సార్.
0: సంఘటన ఈ విధంగా జరుగుతుందనేసి మనం ఏది కూడా మనం పసిగట్టలేము. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉన్నంతసేపు మంచిదంటారు. ఓకే అండి, మరి చక్కగా ఆకాశవాణిలో మరి కొంత జాగ్రత్తగా ఉండండి అనేసి మా శ్రోతలకు కూడా మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది, ఆకాశవాణి వినండి.

0: హలో,
1: హలో సార్, నమస్కారం అండి. నాగేశ్వరరావు ఎన్ఎంపీ.
0: నాగేశ్వర గారికి స్వాగతం పలుకుతోంది ఈనాటి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: థ్యాంక్ యూ సార్.
0: నాగేశ్వర గారు,

0: మరి శ్రోతలతో మనం ఏ విషయాన్ని వారికి తెలియజేసేందుకు ఈ రోజు మాకు కాల్ చేశారు మీరు?
1: నేను నాకు ఒక చిన్న సందేశం ఉందండి, దాని గురించి మీరు నివృత్తి చేస్తారని చెప్పి చేస్తున్నా.
0: ఓకే.
1: ఏమిటంటే, నల్ల దృష్టికి నల్లబండ కూడా పగులుతుంది అంటారు, పగిలిపోతుంది అంటారు. అంటే దృష్టికి అంత పవర్ ఉందా? తర్వాత ఇంకేంటంటే, మంత్రాలకు చింతకాయలు రాళ్ళతో రాలవుతారు కానీ మాటే మంత్రం క్రియే చేత అంటారు. తర్వాత ఈ మంత్రాలు అనేవి ఉన్నాయో లేవో తర్వాత కదండి, నిన్న ఒక దారుణం జరిగింది, చేతబడులు చేస్తున్నారని నానా హింసలతో ఆమెను చిత్రించారు. మంత్రాలు అనేది ఉంటే ఉండవో కానీ ఏదో రెమెడీగా ఏదో తలనొచ్చిందో ఏవో కడుపు నొప్పి అంటే వామో ఏదో పెట్టేస్తారు, ఉప్పు వామో ఇచ్చేసి ఇస్తారు. ఒక మాట ఏదో చెప్పి ఇచ్చినంత మాత్రాన మంత్రాలు చేసినోడు అవుతారా? అదొకటి. అలాగా చాలా అపోహలతోటి చాలా మంది ఇట్లా అవుతున్నారండి. కాకపోతే దీనిపైన మీరేం చెప్తారనేది నాకు ఈరోజు సందేశంగా కలిగింది సార్.
0: అంతరిక్షంలో మనం నడుస్తూ ఉన్నాం. మరి మీరు ఎక్కడ ఉన్నారో, నేను ఎక్కడ ఉన్నానో, మీరు నేను మాట్లాడుకుంటున్నా మన శ్రోతలంతా వింటూ ఉన్నారు. టెక్నాలజీ ఇంత బాగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది. అంటే మీరు ఉన్న చోట ఉన్నా కూడా మిమ్మల్ని ఢిల్లీలో చూపించవచ్చు, మిమ్మల్ని ప్రపంచంలో ఏముందని మీరు అక్కడ ఉన్నట్టుగా, అక్కడ మాట్లాడుతున్నట్టుగా, అక్కడ ఒక ఈవెంట్ లో పాల్గొన్నట్టుగా మిమ్మల్ని చూపించే వెసులుబాటు కూడా వచ్చేసింది. మరి ఈ కాలంలో కూడా మీరు మంత్రాలు చింతకాయలు అనేసి నమ్మడాలనేది అది ఒక మూర్ఖత్వం. ఒకనొక్క రోజుల్లో ఎడ్యుకేటర్స్ తక్కువ ఉండేవారు, ఇప్పుడు చాలా ఎడ్యుకేటర్స్ వచ్చేసారు. ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు, పెద్దలు కూడా చదువుకుంటున్నారు. దాన్ని బట్టి మన యొక్క నాలెడ్జ్ని పెంచుకోవాలి, ఇది ఎందుకు జరుగుతుందని గమనించాలి తప్ప. మంత్రాలు చేసేవాడు గనక వాడు మంత్రాలు చేస్తే, వాడు మంత్రాలు చేసుకుంటూ అరకొర జీవితాన్ని ఎందుకు గడుపుతాడు? వాడు ఏదో టాప్ హౌస్ లో ఉండొచ్చు కదా, కోటాను కోట్ల ఆస్తి సంపాదించుకోవచ్చు కదా మంత్రాలు చేసి, వాడెందుకు మన దగ్గర బెగ్గింగ్ చేస్తాడు? వచ్చేసి నేను రెమెడీ చేస్తాను, నీకు ఉన్నది విడగొడతాను, నాకు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, ఎందుకు అడుక్కుంటాడు? అదే మంత్రంతో వాడు హాయిగా జీవితాన్ని గడపచ్చు కదా, లీడ్ చేయొచ్చు కదా. మన బాగోగు చేసేవాడు వాడిని ముందు బాగో చేసుకుంటాడు కదా, మన ముందు
1: చేసుకుంటాడు.
0: ఇదంతా తెలిసి తెలియని మూఢనమ్మకాలు. ఇంకా ఈ మూఢనమ్మకాలు బారిన పడకుండా ఉండాలంటే అందరూ కాస్త ఎడ్యుకేట్ అవ్వాలి. సైన్స్ ఏం చెప్తుంది అనేది మనం గమనించాలి. అన్నిటికంటే ముంచి మన మనస్సు ఏం చెప్తుందో అది మనం గమనించాలి. స్పేస్ లో నడిచి చూపించారు, చంద్రమండలం వెళ్లారు, వేరే వేరే గ్రహాలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అక్కడ నీటి నిల్వలు ఉంటే ప్రజల్ని తరలిస్తారు, కొంత డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు అక్కడ తరలి వెళ్తారు. నీటి నిల్వల కోసం, అక్కడ వెదర్ కోసం ప్రపంచం అంతా అన్వేషణ చేస్తూ ఉంది వేరే గ్రహాల మీద కూడాను. ఇంత సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు మన రేడియోలో ఈ మంత్రాల కోసం చింతకాయల కోసం మాట్లాడుకోవడం అనేది కూడా అర్ధరహితమైన విషయం కాదు. మీరు ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సార్. నేను చిన్నపాసి నుండి బాటన్ ఫీల్డ్ వచ్చాను సార్. ఎలా ఉన్నారు సార్?
0: ఫైన్ ఫైన్, సూపర్ ఉన్నాం. మరి చిన్నపాసి గారు ఏ విషయాన్ని చెప్పబోతున్నారు మా శ్రోతలకి?
1: శ్రోతలందరూ ఒక విషయం నేను తెలియపరుస్తున్నానంటే, కొత్తగూడెం సూపర్ బజార్ రైతు మార్కెట్ దగ్గర ప్రతి నెల ఆదివారం రోజు కంటి ఆసుపత్రికి సంబంధించింది శుక్లాల గురించి ఆపరేషన్ హైదరాబాద్ తీసుకొస్తున్నారు సార్. రెండో ఆదివారం తీసుకెళ్తా ఉంటారు. అందులో భాగంగా నేను కూడా పోయిన నెల 15వ తారీఖు పోయి మా శ్రీ రాధాబాసి మా బొబ్బాసి గారి సహకారంతో నేను కూడా ఆపరేషన్ చేసుకుని విజయవంతంగా తిరిగి వచ్చాను సార్.
0: అంటే అది ఎవరు ఎలిజిబిలిటీ దానికి ఆపరేషన్ చేయించుకోవాలంటే?
1: కేవలం ఆధార్ కార్డు పట్టుకుపోతే వాళ్ళు క్యాంప్ చేసి హైదరాబాద్ నుంచి బస్సు తీసుకొస్తున్నారు. ఆ బస్సు తీసుకొచ్చి ఇక్కడ మధ్యాహ్నం మిన్సు పెట్టేసి శుక్లాల వరకు అయితే ముగ్గురైనా కంటి చూపు కనబడని వాళ్ళని ముసలోళ్ళైనా సరే చోటు లేకుండా ఏమి ఇబ్బంది లేదు సార్. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పేషెంట్లు ఎవరైనా వస్తేనే పోతనేది కాకుండా వాళ్ళు మొత్తం స్వయాన పర్యవేక్షించి టెస్టులు మొత్తం చేసేసి మనకు ఆపరేషన్ విజయవంతంగా చేసి మందులు గ్లాస్ ఇచ్చేసి మూడో రోజు మనం కొత్త ఉడమ పంపించేసారు వాళ్ళు బస్సులో తీసుకొచ్చి. మనకు మన శ్రోతలు ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇలాంటి విషయం. ఏంటంటే ఒక్క పైసా కూడా ఖర్చు కాదు సార్ దీనికి.
0: అయితే ఎక్కడ సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలి?
1: ఇది కొత్తగూడెం రైతు బజార్ అని గణేష్ టెంపుల్ పక్కన ఒక క్యాంప్ ఉంటుంది సార్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం.
0: ఓకే,
1: అక్కడ వాళ్ళు పెయింట్ చేసి అనౌన్స్మెంట్ చేసేస్తారు సార్ ఒక రోజు ముందే శనివారమే.
0: ప్రతి నెల రెండో ఆదివారం. ఓకే,
1: అవును సార్. ఈ శ్రోతలు గమనించుకొని సార్ ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కంటి తీసుకోవాలంటే ఖర్చుతో కూడిన పని సార్ ఇది.
0: అవును,
1: అందుకోసమే ఈ ఆకాశవాణి ద్వారా ఈ శ్రోతలందరికీ ఈ విషయం తెలియపరచాలని నా ఉద్దేశపూర్వకంగా రేడియో ముఖ్యం తెలియపరుస్తున్నాను సార్.
0: అంటే ఇప్పుడు రెండో ఆదివారం వెళ్తే మనకి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు?
1: రెండో ఆదివారం అనేది మనం ఇక్కడ నుంచి మధ్యాహ్నం 3 బయలుదేరుది. 3 బయలుదేరే మనం రాత్రి 10 దాకా హైదరాబాద్ చేరుకుంటాం. శంకర కంటి హాస్పిటల్ అని హాస్పిటల్ చేరుకుంటాం. అక్కడ చేరుకున్న ఆదివారం రాత్రి మొత్తం టెస్టులు మొత్తం అయిపోతాయి సార్. మనకు రాత్రి మొత్తం పొద్దున ఎర్లీగా టిఫిన్ పెట్టేస్తారు,

0: గంటల నుంచి సాయంత్రం 6 దాకా దాదాపు 150 మందిని ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోతాయి సార్.
1: ఓకే.
0: మంగళవారంగా తెల్లారి మనకు 4 కట్లీ పేసి మందులు వేసుకుని చెకప్ చేసేస్తారు.
1: వెరీ గుడ్.
0: చెకప్ చేసేసి మళ్ళీ ఎమ్మటే టిఫిన్ పెట్టేస్తారు. టిఫిన్ పెట్టేసి ఒక కౌన్సిలింగ్ ఇస్తారు, మీరు బరువులు అయిపోద్దు. ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి ఒక అద్దాలు చుక్కల మంది వేసుకునే బాటలు ఇస్తారు సార్. అది చేసేసి మళ్ళీ ఇమ్మడే మనకి ఏం చేస్తారు, 11 బస్సు తీసుకొచ్చి మన క్యాంప్ ఎక్కడ తీసుకెళ్లారు అక్కడ వాళ్ళ మనిషిని ఫోన్ చేసి హ్యాండ్ చేసి మీరు పంపించిన 55 మంది ఇగో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని రిసిప్ట్ ద్వారా మనకు కొత్తగూడెంలో పంపిస్తారు సార్. వాళ్ళు ప్రతి తెలంగాణ జిల్లాలో ప్రతి రోజు ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం వాళ్ళు ప్రతి 2 ఆదివారానికి క్యాంప్ అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు సార్.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు లేకపోతే సపోర్ట్ లేరు నాకు కంటి ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.
0: అవును సార్.
1: కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.
0: పేరు వాళ్ళకు ఐడెంటిటీ చేసుకోవడానికి, మీ పేరేంటిది ఎక్కడ నుంచి వచ్చారని తెలుసుకోవడానికి వాళ్ళకు ఎలాంటి ఖర్చు ఉండదు సార్. వాళ్ళకు
1: వయసు
0: సంబంధం లేదు సార్, ఎట్లాంటి వాళ్ళనే వెళ్ళొచ్చు,
1: పిల్లలనే వెళ్ళొచ్చు,
0: ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే నేను ఒక్కనే ఉన్నాను, నా తోడు ఎవరు లేరు అనే అట్లాంటి భావన ఏం లేదు. వాళ్ళు మొత్తం హాస్పిటల్ సిబ్బంది మొత్తం చూసుకుని మన జాగ్రత్తగా ఇంట్లో పోయాము అట్లా పంపిస్తారు సార్. ఒకరి పేషెంట్ ఒకరు భయపడాల్సిన అవసరం ఏం లేదు సార్. ఈ విషయం ఎందుకంటే శ్రోతలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సార్ అని
1: చాలా చక్కటి విషయాన్ని మరి ఆకాశవాణి ద్వారా తెలియజేశారు. ఎవరైనా సరే కంటి ఆపరేషన్ చేయించుకోవాలనంటే వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా లేకపోతే సపోర్ట్ లేరు నాకు ఎవరు తోడు రానుకున్న వాళ్ళైనా సరే మరి ఛత్రపతి శివాజీ ట్రస్ట్ వాళ్ళ దగ్గర భవనం ఉంది, అది నియర్ బై గణేష్ టెంపుల్ కొత్తగూడెంలో ఉంది. మరి అక్కడ గనక మీరు ప్రతి నెల 2 ఆదివారం సంప్రదించినట్లయితే మీకు కూడా కంటి పరీక్ష మరి చేసి ఆపరేషన్ అవసరం ఉందా లేదా అనేది వాళ్ళు నిర్ధారణ చేస్తారు, దానికి సంబంధించి సమాచారం కూడా మీకు అందిస్తారు. మరి చాలా చక్కటి విషయాన్ని మా ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థాంక్యూ వెరీ మచ్.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నేను శివాచల మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
0: గుండేటి వెంకటరాములు గారికి స్వాగతం.
1: బాగున్నారు సార్?
0: బాగున్నామండి. మరి మీ బాగు మా బాగు బాగుంది. మన శ్రోతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి మంచి మాటలు ఏం చెప్తారా ఈరోజు వెంకటరాములు గారు అనేసి?
1: అవును సార్, ఈ రోజు మనం మంచి మనసుడు పోయిన వారం మనం ఎక్కడైతే దేవుణ్ణి వేడుకున్నామో దేవుడు కనికరించి మనకి తుఫాన రూపంలో మంచిగా వర్తమాన, ఎందుకంటే రైతులు వర్షం వర్షం అని ఎప్పుడైతే ఎదురు చూస్తున్నామో మంచి మనసు మనం కోరుకున్నాం. వర్షం వచ్చేసింది, ఆ వర్షం కూడా సరిపోని వచ్చింది. వర్షం కూడా మంచిగా చెరువులకు నీళ్ళు వచ్చినాయి, పొలాలు కూడా మంచిగా పచ్చగా నిగనిగలాడుతున్నాయి, ఎరువు తిరుగుతా ఉన్నాయి. ఇట్లాగే అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటే రైతులు సంతోషంగా ఉంటారు, మరి సమృద్ధిగా పంటలు పండుతాయి. దాంతోపాటు మన ప్రజలు కూడా మరి సంతోషంగా ఉంటారు నిరోగ్యాలతో.
0: ఓకే అండి. మరి మీరు అనుకున్నట్టుగా రైతులకి అనుకూలంగా అది తుఫాన్ రూపేణ కావచ్చు, లేకపోతే వాతావరణం మరి యొక్క అనుకూలించి కావచ్చు, మనకైతే వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు రైతులకి చాలా మరి వాళ్ళ పంటలకి ఉపయోగపడుతుంది, రైతు కొంత మరి మానసికంగా నిలదొక్కునే అవకాశం కల్పిస్తుంది అనేసి సమాచారాన్ని మాకు అందించారు. ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సార్, నా పేరు యాకుపాష. సార్, నేను కుట్రాల నుంచి కాల్ చేశాను సార్. బాగున్నారా సార్?
0: బాగున్నా బాగున్నా యాకుపాష గారు.
1: సార్, ఇవాళ మనకు ముచ్చట ఏంటంటే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న విషయాల కదా డిప్రెషన్ కి వెళ్ళిపోయేసి, మెయిన్ గా ఆత్మహత్యలకు బాగా ప్రేరణ తీసుకొని ఒకటికి రెండు సార్లు వాళ్ళు ప్రయత్నం చేసి ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చేసి వాళ్ళని కాపాడి మళ్ళీ మనం తీసుకొచ్చినా గాని కూడా వాళ్ళు మళ్ళీ అదే దూరంలో పోతున్నారు. ఇది ఏమవుతుందంటే నాన్న పులి కథ లాగా అయిపోతుంది సార్.
0: కరెక్టే. వీళ్ళకి మంచి సైకియాట్రిస్ట్ చూపించాలా?
1: అవును సార్,
0: సైకియాట్రిస్ట్ మరి చూసినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి కింద మనం ట్రీట్ చేయాలా?
1: అవును సార్. రీసెంట్ గా వరంగల్ డిస్టిక్ లో మా ఊరు దగ్గరలోనే జరిగింది సార్ ఒకటి. భార్యాభర్తల గొడవలు ఇలా తన రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల వాళ్ళు అందుబాటులో ఉండి కాపాడారు. కాపాడిన తర్వాత కూడా మళ్ళీ చిన్న ఇష్యూ కూడా ఏంటంటే వీళ్ళ ఆలోచన అనేది సార్, ఒకసారి ఆ లైన్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనస్తత్వం అనేది ఎందుకు మరి దాని వైపు లాగుతూ ఉంటుంది అనుకుంటా. మనం ఎన్ని నలుగురం ఉన్న చోట మంచిగా ఉంటున్నారు, తను సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రం తన ఆలోచన అనేది ఆలోచించుకుంటూ కూర్చోవడం వల్ల ఇలా డిప్రెషన్ గురయ్యేసి కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేశారు సార్. సార్ చేశారు, ఇంట్లో ఉన్నారు, అందరు ఉన్నారు, గొడవ అవడం వల్ల బెదిరించి అలాగే బెదిరిస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. అయితే ఒకసారి ప్రయత్నం చేస్తే విడిపించారు. విడిపిస్తే సరే తను పక్కన కూర్చున్నారు, వీళ్ళంతా వేరే దగ్గర కూర్చున్నారు, తను మళ్ళీ అదే ప్రయత్నం చేశారు. 10 నిమిషాల్లో చేశారా ఇప్పుడు బెదిరించింది అంత చెప్తాడనేసి వీళ్ళు మామూలుగా ఉన్నారు, తను హ్యాంగ్ అయిపోయాడు. ఒక 2 నిమిషాల్లోనే ప్రాణం పోయింది సార్.
0: క్షణికావేశం
1: సార్. కాబట్టి అంటే ప్రతి ఒక్క సమస్య ఉంటుంది సార్, దాన్ని మనం పరిష్కరించే దిశగా వెళ్ళాలి. కానీ ఇలా తొందరపడి ఇప్పుడు తన
0: ఫోన్ కాల్ కట్ అయిపోయింది. మరి వారు కోరుకున్నట్టుగా ఎవరు కూడాను క్షణికావేశానికి లోనై ఆత్మహత్య చేసుకోకూడదు. ప్రతిదీ కూడాను మనం దాన్ని విశ్లేషించుకోవాలి. సమస్య ఏంటి, ఇది ఎక్కడ మొదలవుతుంది, ఎలా అంతం చేయాలి అనేది మనం ఆలోచించాలి తప్ప ప్రాణం తీసుకుంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేది సరైన మార్గం కాదు. దానివల్ల కుటుంబాలు నాశనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కూడా సమస్యకి మనమే సృష్టించుకుంటాం, ఆ సమస్యకి సొల్యూషన్ కూడా మనమే కనిపెట్టుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఈ సమస్య నా వల్ల అయింది, ఈ సమస్య వాళ్ల వల్ల అయింది, నీ ప్రాణం తీసుకుంటా అనేది సరైన విషయం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడాను మానసికంగా స్థైర్యంగా ఉండాలి, సమస్యని ఎదుర్కోవాలి. కాలమే దానికి పరిష్కారం మనకు చూపుతుంది. మరి ఆ కాలంతో పాటు సమస్యకి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఒకటికి 10 సార్లు ఆలోచించాలి, లేదంటే ఇతరులతో చర్చించాలి, అప్పుడే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మరి చాలా చక్కటి విషయాన్ని ఆకాశవాణి ద్వారా మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: రమేష్ గారు ఎలా ఉన్నారు?
1: ఫైన్ సార్, మీరు బాగున్నారా?
0: ఫైన్ అండి. ఈ రోజు ముచ్చట ఏంటి?
1: ఈరోజు మన ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు ఉన్నాయి సార్. ఇది 1969 సెప్టెంబర్ 24 లో గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన విద్యార్థుల కోసం ఒక సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ సార్ అది.
0: అవును,
1: ఎవ్రీ కాలేజ్ మన స్టేట్ లో కాకుండా దేశంలో ఉన్న ప్రతి కాలేజ్ లో కూడా ఈ సేవా దృక్పథ కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ పైన జరుగుతుంది సార్. ఎన్ఎస్ఎస్ ఉంది, ఎన్సీసీ కూడా ఉంది సార్. ముఖ్యంగా మా కాలేజీలో బాగా జరిగింది సార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్. మేడం వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని కొంతమంది వాలంటీర్స్ తయారు చేసి బాటనీ టూర్ అని అవన్నీ ఇవన్నీ తీసుకెళ్లారు సార్. వెళ్లి అక్కడ కొన్ని గ్రామాలు కూడా ఉండేది సార్. అక్కడ గ్రామాలకు వెళ్లి విలేజ్ కి వెళ్లి అక్కడ సర్వే చేయడం కానీ అక్కడ వాళ్ళకి కావాల్సిన వసతులు చూడటం కానీ ఒక్కోసారి కొన్ని గ్రామాలకు వెళ్లి అవి వాళ్ళ గ్రామాల చెత్త చెదారం కూడా తీసి సేవా కార్యక్రమం నిర్వహించి 7 రోజుల క్యాంప్ ఉండేది సార్ అక్కడ.
0: ఆ
1: విధమైన కార్యక్రమం మా రామచంద్ర కాలేజీలో బాగా జరిగేది సార్. ఈ సేవా దృక్పథాన్ని పిల్లలకి కాలేజ్ అంటే టీనేజ్ లోనే మనం చదువుకుంటున్న వయసులోనే మన సేవా దృక్పథం ఏర్పాటు చేయడం కానీ తర్వాత మన తోటి వారికి సాయం చేయడం, గ్రామాలకు వెళ్లి గ్రామ సమస్యలు తెలుసుకునే ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం అవి ఏర్పాటు చేయడం, తర్వాత ప్రభుత్వం సాయం కూడా వాళ్ళకి అందజేయడం చూడడం కూడా ఎన్ఎస్ఎస్ లక్ష్యం సార్ ఇది.
0: ఓకే,
1: గ్రామాలకు వెళ్ళినప్పుడు మొక్కల పెంపకం కానీ వాళ్ళకి ఆరోగ్య కార్యక్రమాలు కానీ తర్వాత గ్రామాల భద్రత తర్వాత ఆంటీబయాటిక్స్ రాకుండా చూసుకోవడం కానీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ ఇవి కూడా మనం ఎడ్యుకేట్ చేయడం బాగుంటుంది సార్ అక్కడ.
0: ఓకే అండి. మరి ఎన్ఎస్ఎస్ కోసం మరి ప్రతి విద్యార్థి కూడాను కాలేజీ టైంలో ఉన్నప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక సంవత్సరంలో ఖచ్చితంగా మరి గ్రామాలను అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు ఎన్ఎస్ఎస్ వాళ్ళు. అలాగే అక్కడ శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఉంటారు, క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇలాంటి విషయాన్ని మరొక్కసారి శ్రోతల ముందుకు తీసుకువచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకోసం మంచి పాఠం వినిపిస్తున్నాం, వినండి.

0: హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: కట్ల సతీష్ ని రాంపురం గ్రామం.
0: కట్ల సతీష్ గారు, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: సార్ ధన్యవాదాలు.
0: శ్రోతల ముచ్చట్లేంటి?
1: సార్ అయితే ఇప్పుడు చాలా మంది అంటారు కదా, మంగళవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, గురువారం మంచిది కాదు అంటారు కదా. ఇప్పుడు మంచిది కాదు, ఇప్పుడు ప్రతిరోజు చూడండి, ఇప్పుడు మనం ఏదో ఒక రోజు మనం ఉండే సెల్ ఫోన్ లో చూసినా గానీ ప్రతిరోజు కూడా ఒక ముఖ్యమైన మన స్వాతంత్ర సమరయోధులు గాని, సినీ దర్శకులు గాని, హీరోలు గాని, హీరోయిన్లు గాని, రచయితలు, ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు వాళ్ళు పుట్టినరోజు వాళ్ళు మహానుభావులు అయ్యారు. బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వులు 50,000 పాటలు పైగా పాడి ఆయన పాడిన పాటలు కూడా ఇప్పటికీ కూడా మనం వింటూనే ఉన్నాం. అయినా కాని ఆయన పాటలు అనినిత్యం ఏదో ఒకరు టీవీలో గాని, రేడియోలో గాని, సెల్ ఫోన్ లో కొంతమంది కాలర్ ట్యూన్ ఇట్లా ఈ విధంగా పెట్టుకొని కూడా వింటూనే ఉన్నాం. మరి అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఉదయం ఉన్నవాడు సాయంత్రం కాలం కనబడతలేడు కొంతమంది.
0: అవును,
1: మొన్న రీసెంట్ గా సార్ ఆయన ఇక్కడ మాయాబజార్ లో ఉంటాడు. ఆయన ప్రతిరోజు కూడా కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తూ ఉంటాడు. ఒకటి రోజు ఆరోగ్యం బాగలేదని పాపం తీరు హాస్పిటల్ తీసుకుపోతే 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని ఆయన సీరియస్ గా ఉన్నది ఖమ్మం తీసుకుపోయి చనిపోయింది.
0: మనకి మనం పుట్టడం గెట్టడం అనేది మన చేతుల్లో లేని విషయం.
1: లేదు,
0: ఓకే, ప్రతి క్షణాన్ని అమూల్యమైనదిగా మనం భావించాలి.

అంతేగాని ఈ రోజు క్యాలెండర్ ప్రకారం బాగాలేదు, రేపు బాగాలేదు, ఎల్లుండి బాగాలేదు అనుకుంటూ పోతే తన ఉన్నతిని కోరుకునేవాడు ఎక్కడ కూడా కారణాలు వెతకడు, దానికి సంబంధించి షరతును విధించుకోడు. మహామహులంతా కూడాను వాళ్ళకి మనసులో తోచింది పని చేసుకుంటూ పోయారు, కానీ ఈ రోజు అష్టమి ఉంది, రేపు నవమి ఉంది, జాతకం లేదు, ఆ రోజు మంచి లేదు, సమయం లేదు, రాత్రి పగలు అని చూడలే. వాళ్ళకి ఆలోచన రావడం, కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటూ వెళ్లిపోతాం. అలా చేయడం వల్లనే మన ఉన్నతి వస్తుంది, 10 మందిలో పేరు వస్తుంది, 10 మందికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అంతేగాని ఇది మంచి రోజు లేదా చెడ్డ రోజు అని చూసుకుంటూ కూర్చుంటే కాని పని అది. ఓకే అండి సతీష్ గారు, మరి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: నమస్తే
0: నమస్తే అండి.
1: బాబురావు
0: బాబురావు గారు ఎలా ఉన్నారు?
1: గారు, మీరు అందరు బాగున్నారా సార్?
0: మేమందరం బాగున్నాము. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మరి ఈ రోజు ఏ విషయాన్ని మాకు చెప్తున్నారు మీరు?
1: సార్, ప్రమాదం అనేది చెప్పిరా సార్, అప్రమత్తం మనకు అవసరం సార్.
0: సో ఏం చేద్దామంటారు మరి?
1: సైంటిస్టులు కొన్ని తుఫాను పేర్లు పెట్టారు. ఈ రోజు మనకు వచ్చే తుఫాను ఏంటంటే ఆర్నబ్.
0: ఆర్నబ్. అవును.
1: దాని ప్రభావం వలన గాలులు మరియు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కావున విద్యుత్ ప్రభావానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తామని నా యొక్క అభిప్రాయం సార్.
0: ఈ మధ్య కాలంలోనే మనకి భూకంపాలో టోర్నడో ఏర్పడింది.
1: సార్,
0: చెప్పండి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
1: తడిసిన కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దు సార్. తడిచేతులతో ఇంట్లో ఉన్న స్విచ్లు గాని మోటార్లు గాని స్టాటర్లు గాని ఏవి కూడా ముట్టుకోవద్దు సార్. విద్యుత్ లైన్లు చెట్ల కొమ్మలు తాకితే మనం దాని గురించి మనం ఏం చేయద్దు, అధికారులకు తెలియపరచాలి సార్. లైన్ మెన్ గాని ఆ ఏరియా ఉన్న లైన్ లైన్ మెన్ గాని వాళ్ళకు తెలియపరచాలి. లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటా సార్, 112, ఆ నెంబర్ ఫోన్ చేసి సార్ ఫలాన్ ఏరియాలో మా దగ్గర ఇట్లా లైన్ చెట్లకు తగులుతున్నా, లైన్ తెగిపోయిందనో అట్లాంటి వాటి విషయాలు వాళ్ళ ద్వారా చెప్తే పై అధికారులు దానికి సరి అయిన మరణం చూపిస్తారు, అవసరం ఉంటే పని చేపిస్తారు సార్.
0: వెరీ గుడ్.
1: చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కరెంటు వస్తువులను ముట్టుకొని ఏరాదు. ఇంట్లో మనం వచ్చేసిన బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇనుక తీయాల మీద ఆరేయకూడదు. గాలి దుమారం వల్ల వైర్లు తెగిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ముట్టుకోవద్దు, తయారీదారులకు తెలియపరచాలి.
0: ఓకే. ఏదైనా కూడాను మరి ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఇంట్లో ఆడవారు ముఖ్యంగా మరి చేయాలి. అలాగే రైతులు కూడా మరి పంపు మోటార్లు వాళ్ళు ఆన్ చేసేటప్పుడు కానీ ఆఫ్ చేసేటప్పుడు కానీ వర్షంలో ఉంటారు, పంట పొలంలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చేస్తేనే ప్రమాదం జరగకుండా ఉంటాయి. రోజు చేసేదే కదా, ఏం కాదులేనా చేసినా కూడా అది ప్రమాదమే అవ్వచ్చు.
1: ఉరుములు గాని మెరుములు గాని వర్షాలు గాని వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న టీవీ గాని ఫ్రిడ్జ్ గాని కంప్యూటర్ గాని స్విచ్ ఆఫ్ చేయాలి, ఉంటారు ప్లగ్లు కూడా తీసేసిన మంచిది సార్.
0: అవును, దాని ద్వారా మనకి ఈ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు తగ్గుతాయి. ఓకే అండి బాబురావు గారు, చాలా చక్కగా మరి ఆకాశవాణితో జాగ్రత్తలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాఠం వినిపిస్తున్నాయి.
1: థ్యాంక్ యూ సార్.

0: మీరింత వరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బిశ్రుతి, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీ మాలిబాబు సింగ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన శీర్షిక శ్రీ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి వర్షం చిత్రంలోని పాటలు వింటారు. చిత్ర గాయనీ గాయకులు మల్లికార్జున్, కార్తీక్, కల్పన, శ్రేయ ఘోషల్, టిప్పు, ఉషా, ఎస్పి చరణ్, సుమంగళి. సాహిత్యం అందించారు సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వినండి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి వర్షం చిత్రంలోని పాటలు.

ఇంతవరకు ఏకచిత్ర గాన శీర్షికన శ్రీ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి వర్షం చిత్రంలోని పాటలు విన్నారు. చిత్ర గాయని గాయకులు కార్తీక్ మల్లికార్జున్, సాగర్, ఎస్పి చరణ్, శ్రేయ ఘోషల్, కల్పన, ఉషా, సుమంగళి. సాహిత్యం అందించారు సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డీజే చిత్రం కోసం ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్ర పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట నేను కూడా నీ చిత్రం కోసం నేహా బెహజన్ పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం కోసం రమ్య బెహరా దీపక్ పాడిన ఈ పాట.

పాట తొలి ప్రేమ చిత్రం కోసం దేవా సంగీతంలో అనుప్రూవెన్స్ పాడింది. కార్యక్రమం ఎప్పుడు వినండి. సూపర్ చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి కొత్త ఊడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే ఈ పాట సుకుమారుడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు సాహిత్యం అందించారు శ్రీమణి.

ఇప్పుడు మీరు వింటున్న ఈ పాట గజనీ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాటకు వేటూరి సాహిత్యం అందించగా హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు సాహిత్యం అందించారు శ్రీహర్ష.

మీరు వింటున్న ఈ పాట చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఆదాన్ సమీ కల్పన పాడిన పాట, చిత్రం శంకర్ దాదా ఎంబీబీఎస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినబోయే ఈ పాట కందికొండ సాహిత్యానికి చక్రే స్వీయ సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్ కౌసల్య పాడిన పాట, చిత్రం శివమణి

మగధీర చిత్రం కోసం గీతా మాధురి డాలర్ మెహందీ పాడిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

0: మీరింతవరకు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీతం వింటారు.
1: ఏటి దగ్గర ఒక కుంటె కోణంగి సరదాపడి చిన్న రాయి విసిరాడు. గురితప్పి ఏటి పాయలో నీళ్లు ముంచుకుంటున్న ఒక గడుసు పిల్ల కడవకు తగిలి పగిలిపోయింది. ఆ పిల్లవాణ్ణి నిలేసి ఎలా అడిగిందంటే,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు. ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి.
2: ఒక పడుచు పిల్లగాడు తన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయి దేశం వెళ్ళాడు. చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ. అతడు ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి

0: उन्होंने कहा कि भारत फ्रांस अंतरिक्ष साझेदारी 6 दशक से अधिक पुरानी है, जिसमें रॉकेट प्रयोगों से लेकर गगनयान और संयुक्त उपग्रह मिशन तक शामिल हैं। पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी ने कहा है कि देश ने पश्चिम एशिया में जारी संकट और होर्मुज जलडमरू मध्य में व्यवधान के बावजूद कच्चे तेल और प्राकृतिक गैस की आपूर्ति में आई चुनौतियों का अब तक सफलतापूर्वक सामना किया है। कोलकाता में मर्चेंट्स चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री द्वारा आयोजित एक कार्यक्रम में श्री पुरी ने ये बात कही। उन्होंने आश्वासन दिया कि सरकार स्थिति पर लगातार नजर रख रही है और ये सुनिश्चित करेगी कि आपूर्ति में आए व्यवधान नियंत्रण से बाहर न हो। सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी ने कहा है कि बेहतर सड़क बुनियादी ढांचे के कारण देश की माल ढुलाई लागत में कमी है। श्री गडकरी नई दिल्ली में एक निजी मीडिया सम्मेलन आईआईटी कानपुर और आईआईटी चेन्नई के अध्ययनों के आधार पर भारत की माल ढुलाई लागत में लगभग 6% में पशुधन बीमा योजना पोर्टल की शुरुआत की। ये पोर्टल पशुधन बीमा के लिए एक एकीकृत डिजिटल मंच उपलब्ध कराएगा। मत्स्य पालन, पशुपालन और डेयरी मंत्री राजीव रंजन सिंह ने कहा कि इस पहल का उद्देश्य पशुधन बीमा सेवाओं को अधिक पारदर्शी, प्रभावी और सुलभ बनाना है। सर्वोच्च न्यायालय ने 2000 रूपये से अधिक के यूपीआई लेनदेन पर मर्चेंट डिस्काउंट रेट एमडीआर लागू करने के केंद्र सरकार के फैसले पर रोक लगाने से इनकार कर दिया है। ये शुल्क 15 अक्टूबर से प्रभावी होने हैं। न्यायालय ने केंद्र सरकार, रिजर्व बैंक और अन्य प्रतिवादियों से जवाब मांगा है और 4 सप्ताह के अंदर अपना जवाब दाखिल करने का निर्देश दिया है। न्यायालय ने कहा कि मुद्दा कानून से अधिक तकनीकी है। देश में इस वर्ष अगस्त में औद्योगिक उत्पादन सूचकांक आईआईपी द्वारा मापे गए औद्योगिक उत्पादन में वार्षिक आधार पर 8% की वृद्धि हुई। सरकार की ओर से जारी ताजा आंकड़ों से संकेत मिलता है कि औद्योगिक गतिविधि का विस्तार स्वस्थ गति से जारी है। जापान एशियाई खेलों में भारत ने आज भी पदक जीतने का सिलसिला जारी रखा है। निशानेबाजी, क्रिकेट, कुराश, एथलेटिक्स और मुक्केबाजी में खिलाड़ियों ने बेहतरीन प्रदर्शन किया। भारत ने आज अपने खाते में 3 और पदक जोड़े हैं। भारत की पुरुष क्रिकेट टीम भी सेमीफाइनल में पहुंच गई है। निशानेबाजी में ईशा सिंह ने महिलाओं की 25 मीटर पिस्तौल स्पर्धा में रजत पदक जीता। विद्या रामराज ने महिलाओं की 400 मीटर बाधा दौड़ में कांस्य पदक जीतने के साथ एक नया रिकॉर्ड भी बनाया है। पदक तालिका में भारत 4 स्वर्ण, 18 रजत और 19 कांस्य सहित कुल 41 पदक के साथ 12वें स्थान पर है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: गुड इवनिंग, दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय सायरा मुज्तबा। India and the UAE have agreed to take steps for the timely implementation of initiatives relating to settlement of trade in local currency, integration of payment and messaging systems, and central bank digital currencies. The two sides reached the agreement during the 14th meeting of the India-UAE High-Level Joint Task Force on Investments in Mumbai today. It was co-chaired by Commerce and Industry Minister Piyush Goyal and Managing Director of Abu Dhabi Investment Authority Sheikh Hamad bin Zayed Al Nahyan. Addressing media after the meeting, Mr. Goyal said India has set a target of raising its total exports of goods and services to $1 trillion this year from $863 billion last year.
2: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
1: Union Minister for Petroleum and Natural Gas Hardeep Singh Puri today said that India has so far successfully navigated disruptions to crude oil and natural gas supplies amid the ongoing West Asia crisis and disruptions in the Strait of Hormuz. Addressing an event organized by the Merchants Chamber of Commerce and Industry in Kolkata, Mr. Puri said that however acknowledged that the global energy situation remains challenging going forward. He assured that the government is closely monitoring the situation and will ensure that the disruptions do not get out of control. The center will dispatch teams to Karnataka and Maharashtra to assess the drought situation in the two states. Talking to reporters in New Delhi today, Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan said, the governments of Maharashtra and Karnataka have declared drought in large parts of their states. He said central team will be sent to Karnataka on 3rd of October to assess the drought situation. The minister said that central government stands firmly with the states in this situation. Union Environment, Forest and Climate Change Minister Bhupinder Yadav today chaired a high-level meeting with Delhi Chief Minister Rekha Gupta to review the measures to control air pollution in the national capital. Mr. Yadav called for organizing Jan Bhagidari events at the 37 identified hotspots in Delhi by the 10th of next month, involving relevant stakeholders. Chief Minister Gupta highlighted the need to explore technological solutions to reduce emissions from cremation grounds and promote awareness about electric cremation facilities, including their availability for economically weaker sections. The Delhi government informed that there will be a complete ban on dust-generating demolition activity and outdoor civil construction activity from 1st November to 31st of January. In Nepal, at least four people lost their lives and 12 others are missing after an avalanche struck the base camp of Mount Himlung in mountainous Manang district. According to Manang's chief district officer, the bodies of four people have been recovered from the site. More than two dozen expedition guides and support staff from various expedition companies were believed to have been stationed at the base camp of the 7,126-tall mountain when the avalanche struck the area. India continued its impressive medal-winning run. We added five more medals to its tally today, while the Indian men's cricket team also advanced to the semi-finals. Athlete Gulveer Singh has won his second silver, finishing the runner-up in the men's 1500-meter event. Gulveer clocked a personal best of 3 minutes 37.92 seconds. Parul Chaudhary has won her second bronze medal. She finished third in the women's 5000-meter event. In shooting, Isha Singh has won the silver in the women's 25-meter pistol individual event. The 21-year-old shooter finished second with a score of 38 points. Athlete Vidya Ramraj has won the bronze in the women's 400-meter hurdles, setting a new national record in the process. India has also secured a bronze in Kurash with Pinky Balhara finishing third in the women's under 78-kilogram category. In women's boxing, Olympic medalist Lavlina Borgohain and Priya Ghangas have assured India of two more medals. And news justice, the country has reached a significant milestone at the Games, winning its 300th athletics medal in the history of the competition. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
4: నీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
5: బుర్రని చార్జ్ చేయి,
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేసి నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు, ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై,
5: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై అంటే మోసాలకి చెప్పై బై బై. ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ప్రైవేటు భూములను వదిలేసి పేద రైతుల భూములను రాష్ట ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు పెరిగాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో భారీ కాంగ్రెస్ నిరసనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని స్పష్టం చేశారు.

ప్రతి చేతిలో పట్టుకుని మెమోరాండం సమర్పించిన భట్టి పౌరుల ఓటు హక్కును పరిరక్షించడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. నెక్లెస్ రోడ్లో ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఇటువంటి ర్యాలీలు చేపడుతోందని అన్నారు. రాజ్యాంగబద్దమైన సంస్థలను బెదిరిస్తూ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందని ఆరోపించారు. రాబోయే రాష్ట ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ముందస్తు నెపంతో ఆరోపణలు చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు డాక్టర్ బూర నరసయ్యగౌడ్ అన్నారు. ఈ పరిధిలోనే ఎన్నికలు జరిగి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన రాజీనామాను డిమాండ్ చేయడానికి ముందు ఆయా ప్రభుత్వాలకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్లో జరిగిన కాంగ్రెస్ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు ఈరోజు తెలంగాణ భవన్లో సమాపేశమయ్యారు. 420 హామీలను విస్మరించిన నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరును విమర్శించారు. ప్రభుత్వ విమానాశ్రయ భూమి, కీలక నాయకుల ప్రైవేట్ భూములను వదిలేసి కమిషన్ల కోసం పేద రైతుల భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నారని ఆరోపించారు. ఏడాదిలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు వరకు రైతులకు న్యాయ పోరాటంలో మద్దతిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషాసింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 5 షూటాఫ్స్ల ద్వారా ఆమె చూపిన పోరాట పటిమను ప్రశంసించిన ఆయన అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రతిష్టను పెంచుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్కు, ఖమ్మంలో 34 డిగ్రీల సెల్సియస్కు చేరింది. హైదరాబాద్లో సాధారణ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలు ఉండగా ప్రస్తుతం 34 డిగ్రీలు నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యువ నాయకులు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే రాజకీయ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ నేతలను తీర్చిదిద్దడంలో యూత్ కాంగ్రెస్ చారిత్రాత్మక పాత్రని గుర్తు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారాంతపు పురోగతి సమీక్షలు, నిరంతర సీసీటీవీ నిఘాను ఆయన తప్పనిసరి చేశారు. మంజూరైన 87 నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 1న నిర్వహించాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అదే రోజు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది.
వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై వ్యాపారి తగ్గింపు రేటు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది సాంకేతిక అంశమని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం 96% వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. ఈ విషయంపై కేంద్రం

0: ఆర్బీఐ సమాధానమివ్వాలని ఆదేశించింది. రాష్టపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పొందడానికి ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు 4 సంవత్సరాల నిరంతర చదువు నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన పూర్వపు తీర్పును గుర్తు చేస్తూ జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం ఈ నిబంధనను సవాలు చేస్తూ జిల్లా అంకిత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎల్నినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లిలో ఉద్యాన పంటల క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్ సంప్రదాయ వరి సాగును వదిలి పాలీహౌస్లో 20 గంటల్లో కూరగాయల సాగును చేస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావును కలిశారు. ఇటీవల నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన సభ విజయవంతం కావడం పట్ల వారిని అభినందించిన కేటీఆర్ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు తప్పిదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్యూరిటీ అధికారులు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి హెలీప్యాడ్ నూతన కలెక్టరేట్ భవనం కలెక్టరేట్ పరిసరాలను తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ వివాదంపై బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యకుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రేపు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా అవగాహన కల్పించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంపత్ కుమార్ బయాలజీ అర్థం చేసుకునేలా 12x15 అడుగుల భారీ గుండె చిత్రాన్ని వేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారంలోని పూజారుల సంఘం సభ్యులు మినీ జాతర నిర్వహణ తేదీలను అధికారికంగా ప్రకటించారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట ప్రభుత్వం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఎంపిక క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: నీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: యుపిఐ వ్యవహారేషు ఎండిఆర్ శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే సర్వోచ్చ న్యాయాలయేన స్థగనాదేశ అస్వీకృతః. అద్యారభ్య ప్రారభ్యమాణః త్రిదివసీయః రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామః స్థగితః. భారతేన పాకిస్తానస్థేషు ఆతంక్యాశ్రయేషు విహితస్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య 10వీ వార్షికీ ఆమాన్యతే. రాష్ట్రేణాద్య స్వాతంత్ర్య సేనాని షహీద భగత్ సింహ తస్య జయంత్యవసరే సంస్మర్యతే. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు భారతేన అద్య స్వపదక తాలికాయాం పంచ నూతనాని పదకాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. సర్వోచ్చ న్యాయాలయేన ఆగామి మాసస్య 15 దినాంకతః ప్రవర్తమానేషు 2000 రూప్యకాణాం నిర్దిష్ట వ్యక్తితః వ్యాపారీ యుపిఐ వ్యవహారేషు ఎండిఆర్ ఇతి శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే స్థగనాదేశే అసమ్మతిః ప్రదర్శితా. న్యాయమూర్తేః సూర్యకాంతస్య, న్యాయమూర్తేః జయమాల్య బాగచ్చీనః అథ న్యాయమూర్తేః వి మోహనస్య చ పీఠేన కేంద్ర సర్వకారాయ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యస్మై అన్యేభ్యశ్చ ప్రతివాదిభ్యః సూచనాపత్రం ప్రేషయిత్వా 4 సప్తాహేషు ప్రత్యుత్తరం సమర్పయితుం నిర్దిష్టం. కేంద్రస్య పక్షం స్థాపయత అతిరిక్త

0: బ్రిటిష్ శాసనం విరుద్ధ్య స్వాతంత్ర్యాందోళనే సక్రియతయా సమ్మిలితః అభవత్ అథ పూర్ణ స్వాతంత్ర్యాయ సమర్థనం కృతవాన్. భగతసింహస్య సాహసేన యువజనాః ప్రేరితాః అథ భారతస్య స్వాతంత్ర్య సంగ్రామాయ చ నూతనా గతిః ప్రాప్తా. కేంద్రీయ శ్రమోద్యోగ మంత్రిణా డాక్టర్ మనసుఖ మాండవీయా ఇత్యమునా అధ్యోక్తం యత్ దేశే శతాధిక కోటితోప్యధికేభ్యః జనేభ్యః వివిధ యోజనానాం మాధ్యమేన సామాజిక సురక్షాయాః లాభః ప్రదీయతే. అత్ర షష్టి కోట్యధికేభ్యః నాగరికేభ్యః పంచలక్ష రూప్యకాణాం స్వాస్థ్య సురక్షా కవచం, పంచవింశతి కోటి జనేభ్యః ESIC ఇతి శ్రమిక రాజ్య బీమా నిగమస్య స్వాస్థ్య సురక్షా, అశీత్యధిక కోటి జనేభ్యః నిశుల్క అన్న వితరణం, అథ చ కృషకేభ్యః మహిళాభ్యశ్చ విత్తీయ సహాయతా అంతర్భవతి. మంత్రి మహోదయ అద్య నవదిల్ల్యాం ఔద్యోగ సంబద్ధాః అథ శ్రమ పురస్కారాః ఇతి విషయ ఆయోజితాం రాష్ట్రీయ సంగోష్ఠీం సంబోధయతి స్మ. డాక్టర్ మాండవీయా న్యరూపయతి యత్ రాష్ట్రస్య సతతోన్నత్యై సర్వకారః ఉద్యోగానాం సంవర్ధన రక్షణేన సహైవ శ్రమికాణాం కళ్యాణేపి దృఢ ప్రతిజ్ఞతయా కార్యం కరోతి. భాజపేతి దళేన అద్య విపక్షిదళం రాష్ట్రస్య స్వాయత్త సంవైధానిక సంస్థానాం కలంకీకరణస్య తాసాం చ దుర్బలీకరణస్య ప్రయాసమాలక్ష్య కట్వాలోచితం. నవదిల్ల్యాం వార్తాహరైః సహ వార్తావధౌ వరిష్ఠ భాజపా నేతా కేంద్రీయ మంత్రి చ జగత్ ప్రకాశ నడ్డా విపక్ష నేత్రీన్ జనాన్ భ్రామయితుం దేశే చ భ్రాంతిం జనయితుం ప్రయతమానాన్ ఇతి ఆరోపితవాన్. సహ ఆరోపితవాన్ యత్ నిర్వాచనాయోగేన తేషాం కథనాని నిరస్తీకృతాని సంతి తథాపి విపక్షిదళాని వాతావరణం విషమయంతి. సహ ఇదమపి ఆరోపితవాన్ యత్ తేషాం ఏకమాత్రం ఉద్దేశ్యం శాసన ప్రాప్తిః వంశ పరంపరాగత రాజనీతేః పోషణం నిజ లాభానాం చ ప్రాప్తిః అస్తి జనసేవా తు నాస్తి. జపాన దేశస్య ఐచీ నాగోయా నగరే ఆయోజ్యమానాసు ఏషియా క్రీడాసు భారతస్య పదక ప్రాప్తి క్రమః అద్యాపి అనువర్తతే. లక్ష్యవేదన స్పర్ధా క్రికెట్ కురాష ముష్టియుద్ధం ఇత్యాదిషు క్రీడాసు భారతీయ క్రీడకైః పదకాని ప్రాప్తాని. అద్య భారతస్య పదక సంఖ్యాయాం పంచ పదకాని అధికాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళమపి ఉపాంత్యచక్రే ప్రవిష్టం. ధావకః గులవీర సింహః పురుషాణాం పంచదశ శత కిలోమీటర్ మీటర్మితాయాం ధావన స్పర్ధాయాం ద్వితీయం స్థానం ప్రాప్య అస్మిన్ క్రీడా మహోత్సవే స్వస్య ద్వితీయం రజత పదకం ప్రాప్తవాన్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, అనంతరం తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఇందులో మధుమేహం ఆహార నియమాలు పరిచయ కార్యక్రమం, అనంతరం సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం ప్రసంగం వింటారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వినవచ్చు. 10:00 గజగౌరీ వ్రతం చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఈనాటి పౌరాణిక నాటకంలో

మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను విన్నారు. ఇక రేపటి ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 శ్రీమతి ఎస్ భాగ్యలక్ష్మి సమర్పించే సుభాషితం ప్రసారమవుతుంది. 6:35 రైతు సమాచారం, ఇందులో చేపపిల్ల ఎంపీ

వార్తల్లో మెలకువలు. 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పూలపాట నాటిక ప్రసారమవుతుంది. 7:45 గుండె సమస్యలు అవగాహన, డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారితో పరిచయం చేస్తున్న వారు శ్రీమతి కల్వకొనను నాగలక్ష్మి. 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 విద్య ఉద్యోగ సమాచారం, ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబరు 08744, ఇది ఎస్టీడీ కోడ్. ఫోన్ నంబర్ 29503, మరొక నెంబరు 29503. ఈ నెంబరుకు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 యువత అభివృద్దిలో స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీతం, ఇందులో శోభా గుర్తు గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:40 చిత్రగీతాలు వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం, ఇందులో వరల్డ్ హార్ట్స్ డే సందర్భంగా గుండె చప్పుడు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి గద్దె చంద్రకాంత. అనంతరం చిత్రగీతాలు వింటారు. 7:45 జానపద గేయాలు వినవచ్చు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం, ఇందులో ఫిన్టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి ఈ ప్రసారాలు. 10:00 హైదరాబాద్ కేంద్రం నుండి హరికథ వింటారు. మీరింతవరకు ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. తెలిపిన నేను మీ రేడియో నిస్తం కుండోజు శైలజ. ఆకాశవాణి తోడం కేంద్రం చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

మీరింతవరకు సామూహిక గీతం హిందీ విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, అనంతరం తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు.

టాంజానియా 0.16 మెట్రిక్ టన్లు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్లతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకునేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు గుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకుని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో ఆగస్టు 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93 ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పత్తితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి

పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్పీథైల్ 5% ఈసీ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపా

కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 వేసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్ శాసించకుండా కాపాడొచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే, కోసిన మొక్కలను చిన్న కట్టెలుగా కట్టి చిన్న చిన్న గూళ్లుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో గాని మనసుల ద్వారా గాని నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడుగు చిగురులు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్ బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. గనక ఈ విధంగా వానకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు పాల్గొని రైతు సోదరుల ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోనగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. మహర్షి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన వెన్నెల కంటి, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. వార్తల్లోని వివరాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్, ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎక్కు సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెముకాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

అండ్ ఇండస్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటక మహారాష్టల్లో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3 కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్టాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం $100 బిలియన్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని $200 బిలియన్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరు దేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్చమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు.
నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హిమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో

0: నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలం నుండి నలుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమాపేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనూప్ శర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయల విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం. సమగ్ర సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో మధుమేహం ఆహార నియమాల గురించి పరిచయ కార్యక్రమం వింటారు.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. డయాబెటిక్ రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే డయాబెటిక్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అలాగే వారి యొక్క రోజువారి జీవనం ఏ విధంగా గడపాలి అని అనేక విషయాలు మనతో చెప్పేందుకు హోమ్ సైంటిస్ట్ శాస్త్రవేత్త ఈ జ్యోత్స్న గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. జ్యోత్స్న గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డయాబెటీస్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ముందుగా అంటే డయాబెటీస్ అనే వ్యాధి ఒకేసారి సడన్ గా తెలుస్తోంది రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు, ముఖ్యంగా డయాబెటీస్ లో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?
4: డయాబెటీస్ అనేటువంటిది ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిలో, ఇప్పుడు నలుగురిలో ఒకరికి ఉంటుందండి. సో దీని వల్ల మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. ఎందుకంటే మధుమేహ వ్యాధిని మనము ఎట్లా చూసుకున్నా కూడా మధుర ఫాల్ డిసీజెస్ అంటాము. ఎందుకనంటే అది ఒక శరీరం లోపల, మన ఒక చెట్టు లోపల వేరు వ్యవస్థ దెబ్బతింటే చెట్టు ఎలా ఒకేసారి పడిపోతుందో, సో మనిషి కూడా అలాగే కొలాప్స్ అవ్వడానికి ఇదైపోతుంది. ఇంకొకటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మన చేతిలో ఉంది. అంటే డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, మనం పాటించేటువంటి జీవన శైలి, మనం చేసేటువంటి వ్యాయామం, అవన్నీ కూడా మనపైన ఆధారపడి ఉంటాయి. సో ఫుడ్ విషయంలో ఒకటి జాగ్రత్తగా తీసుకున్నట్లయితే దాని 50% మనం పెరగకుండా ఆపచ్చు, అంటే నియంత్రించవచ్చు, అంటే నిర్మూలించలేము నియంత్రించవచ్చు. సో దాని ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి సరిగా ఫాలో అవుతా ఉండాలండి.
3: అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందని తెలిసిన తర్వాత ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి, అప్పుడే 50% కంట్రోల్లో ఉంటుంది అని చెబుతున్నారు. మరి ఆహార నియమాలు ఏ విధంగా పాటించాలి? ఉదయాన్నే మనం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, అలాగే రాత్రి సమయంలో డిన్నర్ చేస్తాం. మరి ఈ విషయంలో మరి ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలంటారు?
4: డయాబెటిక్ ఉన్నప్పుడు ఏంటంటే మనం జాగ్రత్త వహించాల్సింది ఫుడ్, అంటే మనకి ఎక్కువగా అవేర్నెస్ అనేటువంటిది ఉండదు. అంటే ఏం తినాలి ఏం తినకూడదు ఒక ప్రాబ్లం అయితే, అసలు ఎప్పుడు తినాలి ఎంత తినాలి అనేటువంటిది ఒక ప్రాబ్లమ్ గా మారిపోయింది. సో మనం మనిషి యాక్టివిటీస్ అనేటువంటివి పొద్దున ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు స్టార్ట్ అవుతుంది. మనం ఇన్ని రోజుల నుంచి పాత రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఏంటంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటలు తినడమే

0: మనం పనిలాగా పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే డయాబెటిక్ ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు అంటే విడతల వారిగా తీసుకుంటా ఉండాలి. ఇక్కడ ఎందుకు మనం అంత తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నాం అంటే, ఒకేసారి అంటే ఇన్ని రోజులు ఏంటంటే పొద్దున్న తింటే సాయంకాలం వరకు అన్నం తినకుండా కూడా పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ తీసుకున్నటువంటి డయాబెటిక్ విషయంలో ఎలా ఉంటదంటే, మనం ఏదైతే ఆహార పదార్థం తీసుకుంటామో అది శక్తిగా మారుతుంది, అంటే గ్లూకోజ్ గా మారిపోయి అంటే రక్తం లోపల కణాలకి అందచేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే నార్మల్ గా మనం యాక్టివిటీస్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవడానికి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. కానీ డయాబెటిక్ విషయంలో ఏమవుతుంది అంటే ఆ శక్తి అనేటువంటిది కణాలలోకి వెళ్లకుండా ఇన్సులిన్ అనేటువంటిది సహాయపడాలి. కానీ అక్కడ ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఆ కణాలలో శక్తి అనేటువంటిది వెళ్లకుండా రక్తంలో పేరుకుపోతుంది. ఇప్పుడు ఎంత మొత్తంలో ఆహారం తీసుకున్నా కూడా దాని నుంచి శక్తి ఒకేసారి వెలువడి ఒక అదేంటంటే ఇప్పుడు స్విచ్ బుడ్డి కానీ మనం అంటే టపాకాయలు పేల్చినప్పుడు ఒకేసారి ఎలా పేలిపోతుందో, సో అలానే మనకు బ్లడ్ లోపల షుగర్ లెవెల్స్ అనేటువంటి ఫ్లక్చువేట్ అయిపోతాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసమే విడతల వారిగా కొంచెం కొంచెం తీసుకుంటా ఉండాలి.
1: విడతల వారిగా ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు, మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మీరు హోమ్ సైంటిస్ట్ శాస్త్రవేత్త కాబట్టి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఉదయం నుంచి రాత్రి వరకు?
0: పొద్దున లేచినట్లయితే టీ తాగే అలవాటు ఉన్నవారు టీ కానీ, పాలు తాగే అలవాటు ఉన్నవాళ్ళు పాలు, ఈ రెండు కూడా ఏంటంటే మీగడ తీసినటువంటి పాలను తీసుకోవాలి. మీగడ తీసిన పాలు ఎందుకు తీసుకోవాలంటే దాంట్లో వెన్న శాతం ఉంటుంది కాబట్టి ఆ వెన్న శాతం అనేటువంటిది మనం బాడీలోకి పెరిగిపోతే ఏంటంటే కొలెస్ట్రాల్ అనేటువంటి పెరిగిపోయి దానికి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం మీగడ తీసిన పాలు తీసుకోమంటున్నాం. దాంతో పాటుగా చక్కెర లేకుండా తీసుకోవాలి. చక్కెర అంటే డయాబెటిక్ ఉంది కాబట్టి చక్కెర తినద్దు అనేటువంటిది చెప్తా ఉంటారు, అది కూడా షుగర్ పెరగకుండా ఉండడానికి. సో ఏది తీసుకున్నా కూడా అంటే 100 నుంచి 150 ml లోపల తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా వడపోసి మీగడ లేకుండా చక్కెర లేకుండా తీసుకోవాలి. కాఫీ తాగినా కూడా సేమ్ సిచ్యువేషన్, లేదు అని అంటే దానికి బదులుగా ఏవైనా నానబెట్టినటువంటివి ఉడకబెట్టినవి పప్పులు కానీ ఏవైనా తినచ్చు, పచ్చి కూరగాయలు అలాంటివి తినచ్చు. ఇక ముందు అల్పాహారం విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ 8 నుంచి 8:30 మధ్య లోపల ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అది ఉప్మా తింటే ఉప్మా, ఉప్మా తింటే అంటే చిన్న కప్పు చిన్న కటోరీ తింటే తీసుకోవాలి. దాంట్లో లోపల ఉప్మాకి అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, వేరుశెనగలు అలాంటివి ఎక్కువగా వేసుకుంటాం. వేరుశెనగలకు బదులుగా దాంట్లో బీన్స్ కానీ టొమాటో కానీ క్యారెట్ కానీ, క్యారెట్ ప్రిఫర్ చేయొద్దు అంటే డయాబెటిక్ ఉంది కాబట్టి క్యారెట్ కి బదులుగా మిగతా బఠానీ కానీ ఏదైనా వేసుకుని మిక్స్డ్ గా ఉండాలి. అంటే అక్కడ మనం ఎందుకు అన్ని రకాలు వేయాలి అంటున్నాం అంటే ఎనర్జీతో పాటుగా ప్రోటీన్ వస్తుంది, ప్రోటీన్ తో పాటుగా ఫైబర్ వస్తుంది. ఆ ఫైబర్ అనేటువంటిది మన బ్లడ్ లోపల ఉండేటువంటి కొలెస్ట్రాల్ ని తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఈజీగా రిలీజ్ అవ్వకుండా ఆపుతుంది. సో అలాంటప్పుడు మిక్స్డ్ గా మనం అంటే కలగూరగా ఎంత తింటే అంత మంచిది అనమాట. అది ఒక కప్పు తీసుకోవాలి. అది ఉప్మాతో పాటు చట్నీ తినే అలవాటు ఎవరైనా ఉంటే వేరుశెనగ కానీ కొబ్బరి చట్నీలు కానీ తినకూడదు. దానికి బదులుగా కొత్తిమీర పుదీనా ఆకుకూరలతో చేసినటువంటి చట్నీని తినొచ్చు. దోశ తినాలి అనుకుంటే నూనె లేని దోశ 2 మీడియం సైజ్ దోశలు తింటే సరిపోతుంది. దాంతో పాటుగా పల్లీల చట్నీ అలాంటివి వాడకుండా టమాటో చట్నీ అలాంటివి వాడుకోవచ్చు. తర్వాత ఊతప్పం అలాంటివి తిన్నా కూడా దాని లోపల ఆనియన్స్ కానీ తర్వాత ఇలాగే క్యారెట్ తురిమి కానీ లేదు అని అంటే ఏవైనా వెజిటేబుల్స్ కానీ గ్రేట్ చేసేసి వేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు కిచిడి, కిచిడీ తిన్నప్పుడు పొట్టుతో ఉండేటువంటి పెసరపప్పును ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ పొట్టులో ఉండేటువంటి ఫైబర్, ఎలాగో మనం డయాబెటిక్ అన్నప్పుడు ఎక్కువ ఫైబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఆ పొట్టుతో ఉండేటువంటి ఇది తీసుకోవాలి. పూరీలు అలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. దానికి బదులు చపాతీ కానీ పుల్కా కానీ తీసుకోవచ్చు. అవి కూడా 2 నుంచి 3 మీడియం సైజు చపాతీలు తీసుకోవచ్చు. దాంతో పాటుగా పప్పు టమాటో ఆకుకూరలు కలిపినటువంటి కూరలు తీసుకోవచ్చు. వేపుడు పదార్థాలు అనేటువంటి తినకూడదు.
1: ఈ బ్రేక్ఫాస్ట్ గురించి ఎలాంటి రకాలు ఏ విధంగా తీసుకోవాలని చాలా చక్కగా చెప్పారు. ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఈ షుగర్ పేషెంట్లు అని చెప్పారు. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే ధాన్యాలు ఏమంటారు?
0: ధాన్యాలు మామూలుగా చూసుకున్నట్లయితే అండి జొన్నలు రాగులు సజ్జలు వీటన్నిటిలో పొట్టు తీయకుండా ఉండే వాటిలో వెయిట్లోనైనా ఉంటవి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం పాలిష్ చేస్తున్నాం కదా, పాలిష్ చేసిన రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ వాడినా కూడా దాంట్లో కూడా ఫైబర్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే ధాన్యాలు అడిగారు కాబట్టి ధాన్యాలు చెప్తున్నాను. దీంతో పాటుగా ఆ పొట్టు తీయని పప్పులు అలాంటి వాటిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత పండ్లు,
1: ఏ రకమైన పళ్ళలో ఈ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది?
0: జామ తర్వాత బొప్పాయి అలాంటివి ఎక్కువగా తీసుకోవచ్చండి. మధ్యాహ్న భోజనాన్ని విషయానికి వస్తే ఏంటంటే రైస్ అనేటువంటిది ఒక కప్పు తీసుకుని దాంతో పాటుగా ఒక చపాతి ఉండేలాగా చూసుకుంటే ఉత్తమం. ఒకటి కానీ రెండు కానీ చపాతీలు మనకి ఇష్టానికి తగినట్టుగా. దాంతో పాటుగా ఫుల్ గా ఆకుకూరలు కానీ కూరగాయలు అంటే బీరకాయ సోరకాయ అలాంటివి తర్వాత గోరుచిగుడు అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలను వీలైనంత వరకు పక్కన పెట్టాలి. అలాగే దాంతోపాటు పప్పు లేదంటే చారు, దాంతోపాటుగా పాలతో కూడినటువంటి ఆహార పదార్థం అంటే పెరుగు, మీగడ లేని పెరుగు తీసుకోవాలి.

0: చేసుకోవాలి. మధ్యాహ్న భోజన విషయం ఏ విధంగా చేయాలి అనేది చెప్పారు. మరి ఇక డిన్నర్ విషయానికి వస్తే రాత్రి సమయంలో మరి ఎలాంటి డిన్నర్ చేయాలి, ఏ సమయంలో చేయాలంటారు?
1: రాత్రి భోజనానికి ముందుగా కొంచెం మళ్ళీ సాయంత్ర సమయంలో అల్పాహారం లాగా తీసుకుంటే బాగుంటది. దానికి మనం ఏంటంటే అటుకులు కానీ మరమరాలు కానీ లేదు అని అంటే ఏదైనా చిరుతిళ్ళు అంటే మామూలుగా నూనె లేని పదార్థాలు ఏవి తీసుకున్నా కూడా ఉడకబెట్టిన పప్పులు కానీ తీసుకుంటే శ్రేయస్కరము. రాత్రి భోజనానికి విషయానికి వస్తే ఏంటంటే ముఖ్యంగా అన్నం తినకూడదు అనేసి చెప్పి ఏం చేస్తా ఉంటారు వీళ్ళు, రొట్టెలు ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. అవి కూడా చపాతీలు 5-6 తింటే మరి దానికి కూడా ప్రయోజనం ఉండదు కదండి. సో దాని ప్లేస్ లో ఏం చేయాలి అని అంటే నైట్ కూడా టిఫిన్స్ చేసే అలవాటు మార్చుకున్నట్లయితే ఉత్తమం. అంటే గోధుమ రవ్వ ఉప్మా కానీ లేదు అని అంటే చపాతి కానీ పుల్కా కానీ నార్మల్ టిఫిన్స్ ఏమున్నా కూడా ఇడ్లీ కానీ అలాంటివి తీసుకుంటే ఆ రాత్రిపూట ఇబ్బందులని మనం అధిగమించవచ్చు. అలాగే పడుకునే ముందర అంటే ఎంటీ స్టమక్తో మళ్ళీ పడుకోకుండా 7 నుంచి 8:30 వరకు మనం భోజనం పూర్తి చేసేసి మళ్ళీ 9:30-10 గంటల మధ్యలో మళ్ళీ ఏదైనా మామూలు ఫ్రూట్ కానీ లేకపోతే పాలు తాగే అలవాటు ఉంటే పాలు, మజ్జిగ తాగే అలవాటు ఉంటే మజ్జిగ, అది కూడా మిగిలిన మజ్జిగ తీసుకుంటే ఒక గ్లాస్ అయితే సరిపోతుందండి.
0: జోత్స్న గారు ఆహార విషయం గురించి చాలా చక్కగా వివరించారు. అయితే డాక్టర్లు అంటూ ఉంటారు ఆహారంతో పాటుగా మరి మీరు జ్యూసులు కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది అని అందరికీ చెబుతూ ఉంటారు. మరి డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి జ్యూసులు తీసుకోవచ్చు, మరి తీసుకుంటే మంచిదా తీసుకోకూడదా?
1: జ్యూసెస్ అయితే ప్రిఫర్ చేయొద్దని చెప్తాము, కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో జ్యూసెస్ ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఏవైతే జ్యూసెస్ చేస్తున్నామో వాటిని పిప్పి అంటే ఏదైతే ఫైబర్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని పడేయకుండా దాంట్లోనే వేసేసి దానితో పాటుగా అదనంగా అంటే షుగర్స్ ఏమి యాడ్ చేయకుండా వాటర్ యాడ్ చేసుకుని తాగితే మనం అంటే మనం తీసుకునేటువంటి పండు నుంచి ఏ విధమైన పోషకాలు వస్తాయో ఆ పోషకాలు అనేటువంటి బయటికి పోకుండా ఉంటాయి. సో ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు. జ్యూసెస్ బదులు బెవరేజ్ అంటే మామూలుగా ఏవైనా పానీయాల విషయానికి వస్తే పానీయాలు తాగకూడదండి, ఎందుకంటే వాటిలో సింపుల్ గా షుగర్స్ తప్ప మిగతా ఏమీ ఉండవు.
0: డయాబెటీస్ ఉన్నవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు, అలాగే ఆహార నియమాలు కూడా చక్కగా చెప్పారు. అయితే ఇక వ్యాయామం విషయానికి వస్తే అంటే డయాబెటీస్ ఉంది అని తెలియగానే వ్యాయామం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ, మరి ఆ వ్యాయామం ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలంటారు?
1: అది కూడా మనం చేసేటువంటి జీవన శైలికి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎక్సర్సైజ్ అనేటువంటివి చేస్తూ ఉండాలండి. ఆ ఎక్సర్సైజ్ కూడా మనకు నచ్చినట్టుగా అంటే ఒకరోజు ఎక్కువ చేయడం, ఒకరోజు తక్కువ చేయడం, టైం ఉన్న రోజు చేయడం, టైం లేని రోజు స్కిప్ అవ్వడం అలాంటివి చేయకుండా ప్రతిరోజు 30-45 నిమిషాల వరకు విగరస్ గా అంటే కాసేపు ఆగి కాసేపు చేసి కాసేపు ఆగి అలా చేయకుండా ఒకే టెంపోలో అంటే మన శరీరం నుంచి చెమట అనేటువంటిది బయటికి వచ్చేలాగా హార్ట్ బీట్ కొంచెం రైజన్ గా కొట్టుకునేలాగా చేస్తే వ్యాయామం అనేటువంటి సరిపోతుంది. దాని నుంచి ఎందుకనంటే కొత్త కణాలు అనేటువంటివి ఈజీగా ఫామ్ అవ్వడానికి ఆక్సిజన్ అంటే మన ఒంట్లో ఉండేటువంటి వేస్ట్ పదార్థాలన్నీ చెమట రూపంలో వెళ్ళిపోతా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫ్రెష్నెస్ అనేటువంటిది వస్తుంది. దానివల్ల మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుకోవడానికి యాక్టివ్ గా ఉండడానికి వ్యాయామం అనేటువంటిది తప్పనిసరి.
0: మొత్తం మీద షుగర్ వ్యాధి వచ్చిన వారికి ఆహార నియమాలు అలాగే వ్యాయామం అనేది తప్పకుండా పాటించాలి, అలా పాటించినట్లయితే మరి షుగర్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు. అయితే మొత్తం మీద చెప్పండి, షుగర్ వ్యాధి వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: మొదటగా చెప్పుకున్నట్టు ఆహారం అనేటువంటిది చాలా పద్ధతిగా తీసుకోవాలండి. క్రమ పద్ధతిలో తీసుకుంటే దానికి ఎక్కువ పెంచకుండా మన లైఫ్ ని మనం రిస్క్ చేసుకోకుండా ఉంటాం. దానితో పాటుగా ఎవ్రీ 3 మంత్స్ వీలవని వాళ్ళు 6 మంత్స్ కి ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తో మనం అన్ని రకాల చెకప్స్ చేసుకోవాలి. అంటే గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఏమున్నా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ డయాబెటిక్ వచ్చిందంటే దాని ఎఫెక్ట్ అనేటువంటి కళ్ళ మీద, కిడ్నీ మీద, లివర్ మీద, ఇలా ప్రతి ఒక ఇంపార్టెంట్ అవయవం పైన పడతాం. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి గుండె తీరు అలాంటివి తెలుసుకోవడానికి అనేక రకాల పరీక్షలు చేసుకోవడం అనేటువంటి ఉత్తమం. దాన్ని బట్టి మనం ఆ ఫీడ్బ్యాక్ తో మనం వెళ్తా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా డయాబెటిక్ వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ బరువు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళ బిఎంఐ అంటే శరీర సౌష్ఠవం అనేటువంటిది ఎత్తుకు తగినటువంటి బరువు ఉండాలి. సో అది ఉన్నారా లేదా అనేటువంటి చూసుకోవాలి. ఈజీగా చెప్పడానికి ఏంటంటే ఒక మనిషి ఎంతైతే ఎత్తు సెంటీమీటర్లు ఉంటాడో, ఉదాహరణకు తీసుకున్నట్లయితే 175 సెంటీమీటర్లు ఉంటే దాంట్లో నుంచి 100 తీసేస్తే 75 వస్తుంది. అంటే ఆ వ్యక్తి యొక్క శరీరం సౌష్ఠవం అనేటువంటి 75 లాగా ఉండాలి. అంటే ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటిది తరచుగా మనం చెక్ చేసుకుంటా ఉండాలి. వెయిట్ అనేటువంటిది కంట్రోల్లో చేసుకుంటే 100% డిసీజెస్ ని మనం కంట్రోల్ చేసినట్టు అవుతుంది. దానితో పాటుగా మనం చెప్పినట్టుగా తక్కువ సమయంలో ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఎక్కువ ఫైబర్ ఉండేటువంటిది, ఎక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. దాంతో పాటుగా ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఫైబర్ ఉన్నటువంటివి ఎక్కువ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నూనెలు ఉంటాయి కదండి, ఆ నూనె

0: నూనెని వీలైనంత వరకు 2 నెలలకు ఒకసారి మారుస్తా తీసుకోవాలి. ఒకే నూనె అనేటువంటిది వాడకుండా మారుస్తూ ఉండాలి. అలాగే వేరుశనగలు, తర్వాత కొబ్బరి అలాంటి చట్నీలు వాడకుండా ఉండాలి. బయట దొరికేటువంటి ఫుడ్స్ ఏవైనా కూడా, అంటే బేకరీ ఐటమ్స్ కానీ అలాంటివి తినకూడదు. మాంసం ఏదైనా తినాలి అనుకుంటే, ఎర్ర మాంసం అంటే మనం మేక మాంసం అంటాం కదా, ఆ మాంసం తినకుండా, ఎర్ర కలర్ లో ఉండదు కదా, అలా ఉండకుండా తీసుకోవాలి. చికెన్ తీసుకుంటే స్కిన్ లెస్ తీసుకోవాలి, అది కూడా ఒక చిన్న కప్పుడు, అంటే 4 నుంచి 5 ముక్కలు ఉంటాయి, అది వారానికి ఒకసారి తీసుకున్నా పర్వాలేదు. ఎగ్ కూడా తీసుకోవాలి. ఎగ్ తీసుకున్నట్లయితే ఎల్లో ఉండకూడదు. ఆ ఎల్లో ఉండకుండా ప్రతిరోజు తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. దాంతోపాటుగా పాలు తీసుకుంటే మిగడ తీసేసిన పాలు తీసుకోవాలి. దీంతోపాటుగా వ్యాయామం ఉంటే మనకి డయాబెటిక్ ఉన్నది అనేటువంటి ఫీలింగ్ కూడా ఉండకుండా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు.
1: మరి డయాబెటీస్ అనగానే చక్కెర వ్యాధి, ఆ చక్కెర వ్యాధి రాగానే ఎంతో మంది భయపడిపోతూ ఉంటారు. అలా భయపడకుండా మన ఆహార నియమాలు, అలాగే వ్యాయామం, అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ చక్కెర వ్యాధి పూర్తిగా తగ్గిపోదు, కానీ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే చక్కెర వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మన గుండెపై కానీ, మూత్రపిండాలపై కానీ, కళ్ళపై కానీ పడినప్పుడు చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ఇంతవరకు చెప్పారు ఈ జ్యోత్స్న గారు. వీరు హోమ్ సైంటిస్ట్, శాస్త్రవేత్త, అనేక విషయాలు మా శ్రోతలకు చెప్పారు.
2: మీరింతవరకు మధుమేహం ఆహార నియమాల గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం గురించి ప్రసంగం వింటారు.
3: పర్యావరణానికి తక్కువ నష్టం కలిగించే ఇంధన వనరులను మనం ఈ మధ్య కాలంలో ప్రధానంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సాంప్రదాయేతర ఇంధన వనరులు చాలా వరకు ఈ కోవలోకి వస్తాయి. ఇందులో సౌరశక్తి, జల విద్యుత్, వాయుశక్తి, భూగర్భ వేడిమి, అలల శక్తి, సముద్ర వేడిమి, బయోమాస్, అణుశక్తి ఉన్నాయి. సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తి స్వచ్ఛమైన, కాలుష్యం లేని, నిరంతరం లభ్యమయ్యే ఉచిత శక్తి. దీన్ని వనరులుగా మార్చి రకరకాలుగా వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద హాస్టళ్లు, ఆసుపత్రులు, ఆఫీసుల్లో పైకప్పు పైన సౌరశక్తిని గ్రహించి సరఫరా చేసే వ్యవస్థ నెలకొల్పడం సులభం. నీళ్లు వేడి చేసుకోవడానికి, వంటకి, లైట్లు వెలిగించడానికి సౌరశక్తిని వినియోగించవచ్చు. అంతరిక్షంలోకి మనం ప్రవేశపెట్టే శాస్త్ర సాంకేతిక పరిశోధనలు జరిపి సమాచారాన్ని అందించే ఉపగ్రహాలకు సౌరశక్తి ఆధారం. భారతదేశానికి ఏటా 5,000,000,000,000 కిలోవాట్ల సూర్యవేడిమి లభిస్తుంది. దేశంలో చాలా వరకు 300 రోజులు మంచి సూర్యరశ్మి ఉంటుంది. 1 కిలోమీటర్ నేల మీద పడ్డ ఎండ 20 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేయగలదు. సౌరశక్తిని మనం వంటకి, నీళ్లు వేడి చేయడానికి, వ్యవసాయ ఉత్పత్తులు ఎండబెట్టుకోవడానికి, నీళ్లు పంపిణీ చేయడానికి, ఇళ్లల్లో, వీధుల్లో, గ్రామాల్లో, ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో నిత్యం వాడుకునే అవకాశం ఉంది. ఎండవేడి సౌరశక్తి వాడకంలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. ప్రతి ఏటా 150 లక్షల నివాసాలకి సౌరశక్తిని అందచేయగలిగితే 5 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఇంటికి సౌరశక్తి అందుబాటులోకి తేవచ్చు. దీనికయ్యే ఖర్చు రాజస్థాన్ ఎడారి అంతా సౌరశక్తిని గ్రహించి దాచుకోగల సోలార్ సెల్స్ తో నింపితే మన దేశ అవసరాల్ని ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తో తీర్చే అవకాశం ఉంది. ఖర్చుతో కూడుకున్న సౌరశక్తి వినియోగం ఊపందుకోవడం లేదు. సౌరశక్తిని వినియోగంలోకి తేవాలంటే ఎక్కువ స్థలం అవసరం. జీవ వ్యర్థాలైన పశువుల పేడ, మురుగు, వ్యవసాయ వ్యర్థాలు, చెరుకు పిప్పి, ధాన్యపు ఊక, బయోమాస్, ఇవన్నీ ఇంధనాన్ని మనకు అందిస్తాయి. ఇప్పటికే 70% ప్రజలు మన దేశంలో గ్రామాల్లోనూ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని నివసిస్తున్నారు. బయోమాస్ ఇంధనమైతే వ్యవసాయ వ్యర్థాలు వారికి సులభంగానే లభిస్తాయి. మరుగుదొడ్డి వ్యర్థ జలాన్ని వినియోగించే బయోగ్యాస్ ని అభివృద్ధి చేసే కార్యక్రమం మన దేశంలో మొదలైంది. ఇది అమల్లోకి వస్తే మన ఇంధన అవసరాలు తీరడమే కాదు, పెద్ద ఎత్తున పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్య కూడా తీరుతుంది. గాలివాహక శక్తిని మనం వినియోగంలోకి తేవచ్చు. గాలి వీచే దిశల్లో పెద్ద బ్లేడ్ల సహాయంతో గాలిమరిని స్థాపిస్తారు. గాలిమర వేగంగా వీచే గాలితో పనిచేస్తుంది. వాయుశక్తిలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. మొదట జర్మనీ, అమెరికా, డెన్మార్క్, స్పెయిన్లు ఉన్నాయి. మనకు వాయుశక్తి సామర్థ్యం 45,000 మెగావాట్లు ఉంది. ఇప్పుడు సాంకేతికంగా 13,000 మెగావాట్ల ఉత్పత్తి పంపిణీ అవకాశం ఉంది. కన్యాకుమారిలో ఉన్న గాలిమరలు 350 మెగావాట్లు విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు. 10 మెగావాట్ల గాలిమర గుజరాత్ రాష్ట్రంలో లాంబాలో ఉంది.

ఇక్కడ 2900 గాలి పంపులు కూడా ఉన్నాయి. భారతదేశంలోని సుమారు 100 ప్రాంతాల్లోని వాయుశక్తిని ఉత్పత్తి చేయగల గాలి మరలు నెలకొల్పడానికి అనువైనవిగా గుర్తించారు. జల విద్యుత్ అన్నిటికంటే స్వచ్ఛమైన విద్యుత్. పారే నీటికి ఎంతో శక్తి ఉంటుంది. రెండు కొండల మధ్యగా పారే నదీ జలాన్ని ఆనకట్టలతో ఆపి ఆ నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించి టర్బైన్ల మీదకి ఒత్తిడితో చేర్చినప్పుడు ఈ టర్బైన్లు అతివేగంగా కదలడంతో జల విద్యుత్ పుడుతుంది. నీటి ప్రవాహాన్ని ఆపినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే పశుపక్ష్యాదులు వృక్షజాతులు ముంపుకు గురవుతాయి. ఇలా పెద్ద ఎత్తున జీవ వైవిధ్యం కోల్పోవలసి వస్తుంది. జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిల్వ చేసిన నీళ్లు వ్యవసాయానికి, పరిశ్రమలకి, చేపల పెంపకానికి, గృహ అవసరాలకి కూడా ఉపయోగపడతాయి. పర్యావరణానికి ఎక్కువ నష్టం కలిగించని చిన్న విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడం భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడం కన్నా ఎంతో మేలు. తరంగ విద్యుత్లో సముద్రపు నీటి అలల కదలికను ఆధారంగా చేసుకుని టర్బైన్లను కదిలించి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తారు. నీటి అలలు పెద్ద ఎత్తున పైకి లేచే సన్నటి సముద్ర ముఖద్వారాల ద్వారా తరంగ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తారు. ఒక్క ఉదుటిన ఎగిసిపడే అలతో వచ్చే నీటిని ద్వారాలు తెరిచి సేకరించిన తర్వాత ఆ నీటిని టర్బైన్ల గుండా పోనిచ్చి వదిలేస్తారు. అమావాస్య పౌర్ణిమ సమయంలో సూర్యచంద్రుల ఆకర్షణ శక్తితో సముద్ర అలల తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో తరంగ విద్యుత్ ఉత్పత్తి చేయడం తేలిక. భారతదేశంలో గుజరాత్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలన్నీ ఈ తరహా విద్యుత్ ఉత్పత్తికి అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. ఇలాంటి ఉత్పత్తి కేంద్రాలు ఫ్రాన్స్, కెనడా దేశాలలో ఉన్నాయి. మహాసముద్రాల్లో కిలోమీటర్ లోతులో ఉండే వేడిమిని ఆధారంగా చేసుకుని శక్తిని ఉత్పత్తి చేస్తారు. అలాగే భూగర్భంలో కూడా వేడిమిని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా అణు ఇంధనమైన యురియం ని ఉపయోగించి అణుశక్తిని ఉత్పత్తి చేస్తారు. అణుశక్తికి పెద్ద ఎత్తున విధ్వంసం చేసే శక్తి ఉంటుంది. అణు ఇంధన తయారీ అణు రియాక్టర్ల సామర్థ్యాన్ని బట్టి, యురేనియం లాంటి అణు ఇంధనాల లభ్యతను బట్టి, అణు ఇంధనాలు శుద్ధి చేసే శక్తిని బట్టి ఉంటుంది. అణుశక్తిని ప్రజోపయోగమైన ఇంధనంగా వాడి విద్యుత్ శక్తికి ఉత్పత్తి చేయవచ్చు. లేదా అణుబాంబు తయారు చేసి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించవచ్చు. పర్యావరణ ఉద్యమకారులు అణు ఇంధనాన్ని, అణుశక్తి వినియోగాన్ని వ్యతిరేకించడానికి కారణం వాటిలోంచి ఉత్పత్తి అయ్యే అత్యంత హానికరక అణు వ్యర్థాలే. వాడుకునే సమయంలో అత్యంత శుభ్రమైన, సులభమైన శక్తి వనరు విద్యుత్ శక్తి. కానీ ఈ విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే చోట పర్యావరణానికి ఎంతో కొంత నష్టం కలుగుతుంది. అందుకే విద్యుత్ శక్తి వాడకాన్ని తగ్గించాలంటారు. ఇలా వాడకం తగ్గిస్తే పర్యావరణానికి తక్కువ నష్టం కలిగించిన వల్ల అవుతాం. సాంప్రదాయతర శక్తి వనరులు క్షీణించని గనుల్లాంటివి. ఈ శక్తి వనరులపై అవసరమైనంత పరిశోధనలు కూడా ఇంకా ఊపందుకోలేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరగాలంటే నిరంతరం పరిశోధనలు సాగించాలి. ఇలా నిరంతరం పరిశోధనలు చేయాలంటే ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక సహాయం అవసరం. ఇప్పుడున్న సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడ్డ వ్యాపార వాణిజ్య సంస్థలు సాంప్రదాయేతర ఇంధన వనరులపైకి దృష్టి మరల్చకుండా చాలా వరకు పరిశోధనలను తమ ఆర్థిక సహాయంతో నియంత్రిస్తున్నాయి. అందుకే సాంప్రదాయేతర ఇంధన వనరులపైన అవసరమైనంత ఖర్చు పెట్టడం లేదు, పరిశోధన జరగడం లేదు. రకరకాల ఇంధన వనరులుంటే అన్ని ప్రాంతాల ప్రజలకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని తరగతుల ప్రజలు శక్తి వినియోగంలోనే కాక శక్తి ఉత్పత్తి పొదుపులో కూడా భాగస్వాములు అవుతారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇంధన వనరుల నిర్వహణలో పాల్గొనే అవకాశం ఉంటుంది. సాంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగంలోకి వస్తే పెద్ద ఎత్తున భూసేకరణ అవసరం లేదు. విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకునే సమస్య కూడా ఉండదు. శక్తి వనరులు విచక్షణతో వాడటం చాలా అవసరం. శక్తి వనరుల్ని జాగ్రత్తగా వాడాలి అంటే ఉత్పత్తిలో, వాడకంలో, నిర్వహణలో, సరఫరాలో పొదుపు కావలసినంత సాంకేతిక పరిజ్ఞానం పెంచాలి. విద్యుత్ పరికరాలు వాడే పద్ధతిలో, మరమ్మతులో శ్రద్ధ వహించాలి. ధరని బట్టి వస్తువులు కొనుగోలు చేస్తాం. అలాగే ధరని బట్టి విద్యుత్ వినియోగదారుడిగా మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. విద్యుత్ ధర పెరిగితే పేద మధ్యతరగతి పౌరుల విద్యుత్ వాడకం తగ్గుతుంది. అంతేకాదు విద్యుత్ని ఆదా చేసే ఆలోచనలు, పద్ధతులు అమల్లోకి వస్తాయి. విద్యుత్ ఉచితంగా సరఫరా అయినప్పుడు విఘ్నత కోల్పోయి వాడకం సాగిస్తే అవసరానికి తగ్గట్టు విద్యుత్ లభ్యం కాదు. మన అలవాట్లు, జీవన విధానాన్ని మార్చుకుంటే ఇంధనాన్ని, శక్తిని దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో విద్యుత్ వాడకం చాలా

0: ఎక్కువ. ఒక మోటార్ పనిచేసిన, ఒక యంత్రం పనిచేసిన విద్యుత్ వినియోగం చాలా ఎక్కువే. అందుకే పారిశ్రామికీకరణ జరిగిన చోట విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. విద్యుత్ బిల్లు తగ్గించుకోవడానికి పరిశ్రమలు ఎనర్జీ ఆడిట్ ను నిర్వహిస్తాయి. ఏ కార్యక్రమం కోసం ఎంత విద్యుచ్ఛక్తి వినియోగపడుతుందో ఆ పనిలో మార్పుల ద్వారా ఇంధనం ఎలా పొదుపు చేయవచ్చో సూచించే సంస్థలు పరిశ్రమలకు సహాయం చేస్తాయి. అవసరమైనప్పుడు విద్యుత్ లభ్యతకు వీలుగా ఇళ్లలో, పరిశ్రమల్లో, వ్యాపార వాణిజ్య సంస్థల్లో జనరేటర్లు పెట్టుకున్నారు. కొన్ని పరిశ్రమలు వాళ్లకి అవసరమయ్యే విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకుంటున్నాయి. ఇంధనం ఆదా చేయాలనే ప్రయత్నం ప్రతి పరిశ్రమలోనూ జరుగుతున్నా ఎక్కువ ఇంధనం ఖర్చు అయ్యే చోట ఈ కార్యక్రమం ఊపందుకుంటుంది. అందుకే చిన్న పరిశ్రమల్లో కంటే భారీ పరిశ్రమల్లో శక్తి వనరుల పొదుపుకి తీవ్ర ప్రయత్నం జరుగుతుంది.
1: మరింతవరకు సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం గురించి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు అని అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం ఏబిహెచ్ఐఎం పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పిఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈ రోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్, వారితో మాట్లాడి పిఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పిఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పిఎం అభిమ్ అంటే ఏంటి?
3: అందరికీ నమస్కారం అండి. అండ్ పిఎం అభిమ్ అంటే, మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పిఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్ గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్ కి వెళ్లాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజన్, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021

0: అవన్నిటిని మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము, అందరూ ఆలోచించుకుని అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్ గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు విత్ ఇన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంట్, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో. అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ ఇచ్చి, ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము విత్ ఇన్ 1 డే లో రిజల్ట్స్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజన్, టెన్షన్ అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు, అలాంటప్పుడు మేము చెప్పాము దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్ కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్ కి వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్ గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్ లో కూడా, ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా, వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో, ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021 లో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021 లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్ గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అవుదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తెన్ చేసి అందరికీ, ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ ని, స్కీమ్ ని తీసుకొచ్చారు.
1: డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
0: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్ గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభిమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్ లోను, తర్వాత ఏరియా హాస్పిటల్స్ లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్ కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్టిక్స్ లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 లాక్స్ కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్టిక్ట్ లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్ సిసిబి అంటాము, ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ

0: క్రిటికల్ కేర్ బ్లాక్ ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
0: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్, అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్ లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్ లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇంజురీస్ లో భాగంగా లివర్ డామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో, ఇవన్నీ కూడా డామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలిట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, ఎనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: రైట్, డాక్టర్ మాధవి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
0: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్, వికసిత భారత్ దీని కింద పిఎం అభీమ్ స్కీమ్ లో మాకు క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్ కి ట్రీట్ చేయడానికి, వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్ల దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్, ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా 3 ఫ్లోర్లతోటి మాకు ఈ ఒక సెంటర్ ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్ గా 4,292 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 టైప్స్ ఆఫ్ జోన్స్ ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ యెల్లో జోన్ అని. అంటే వచ్చిన పేషెంట్ ఇమీడియట్ గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి. అలాంటి వాళ్ళు రెడ్ జోన్ కి వెళ్తారు. జస్ట్ మైనర్ గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్ లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా, కొంచెం డీప్ గా, కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది, అలాంటి వాళ్ళని యెల్లో జోన్ లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్ లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ ని సెపరేట్ గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఫ్యూచర్ లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్ లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్ లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అవ్వాలి, అప్పుడు ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డ్ లో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్ లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్ని ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మనకి క్రిటికల్ కేర్ బ్లాక్ లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు. అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 బెడ్స్ ఉన్నాయి, హెచ్డియూలో 6 బెడ్స్ ఉన్నాయి. ఐసోలేషన్ వార్డ్స్ 24 బెడ్స్ ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 బెడ్స్, ఎంసీహెచ్

0: వచ్చి తొందర తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటి నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ పీఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన
4: ఆకాశవాణి కొత్త ఉడన్ కేంద్రం.

శ్రోతలు, ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా కోరుకునే శ్రోతలు, రామవరం పంజాబ్గడ్డ నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మీదేవి, వెంకటేశ్వరరావు, శర్వాణి, జయంత్, స్వర్ణశేఖర్, దత్తాత్రేయ, ప్రసిద్ధి, రాజేష్, కల్పన, రుద్రాన్స్, సాయి పునీత, ఆవనూరి పోషయ్య, చంద్రయ్య, భారతి, భూదమ్మ, గంగా, అవినాష్, హేమలత, ఆదిత్య, టంగుటూరి భీమయ్య, లక్ష్మి, శివ, పద్మలత, అన్వేష్, గంగారపు శంకర్, చంద్రకళ, దుర్గాప్రసాద్, డాక్టర్ పుష్పలత, తిరుపతి ప్రేమలత, సిరి, అభినవ్, కోరయ్య, కనకలక్ష్మి, కుమార్, తేజస్విని, బిర్రు ఇంద్రమ్మ, నరసింహారావు, భూలక్ష్మి, ముంతాజ్, జమాలి, ఇమ్రాన్, ఇర్ఫాన్, మధునమ్మ, గోవింద, శాంభవి, స్పందన, ఇంకా వీరి స్నేహబృందం కోరుకుంటున్నారు. స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు ఇళయరాజా సంగీతం అందించారు.

చలపతిరావు సంగీత సారథ్యంలో దాసరి సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాట దత్తపుత్రుడు. ఈ చిత్రం నుండి ఈ పాటను వినిపించాలని కోరుకుంటున్న శ్రోతలు లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామం నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూపారాణి, సుధాకర్, లలిత, నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్ ఇంకా వీరి స్నేహబృందం కోరుకుంటున్నారు దత్తపుత్రుడు చిత్రం నుంచి ఈ పాటను.

0: కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

శ్రోతలు వింటున్నారు కిన్నర లహరి కార్యక్రమంలో. ఇప్పుడు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురహానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా వీరంతా రహస్యం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను వినిపించాలని కోరుకుంటున్నారు. వీరందరి కోసం ఈ పాటను విందాం.

కొత్తగూడెం సైనిక్పురి కాలనీ నుండి మోకాళ్ల శంకర్, సుమతి, నర్సయ్య, నర్సింగులు, రాంబాయి, సునీత, రీమా, రీనా, సర్వయ్య, కన్నాపాసి, చిన్నాపాసి, రాధాపాసి, కొండేటి దాసు ఇంకా వీరి స్నేహబృందం కోరుకుంటున్నారు. ఘంటసాల సుశీల పాడిన ఈ పాటకు డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం అందించారు. చిత్రం రాజకోట రహస్యం.

మంచి దొంగ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఇంకా వారి బృందం పాడిన పాటకు చక్రవర్తి సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఈ పాట కావాలని కోరుకుంటున్న వారు ఆసియా రెహమాన్, రిజాన్వి, సానియా, చాంద్, చార్వి, మనస్విక, అసిన్, సలీం, పర్వీనా, రజియా, హుస్సేన్, కరీష్మా, వీరంతా కొత్తగూడెం

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మనత్, మాన్విత్ వీరందరూ కోరుకుంటున్నారు. వీరితో పాటు రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్ చారి, పవన్ చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వీరంతా డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి సిద్ధు, శ్రీరామ్, ఐశ్వర్య, రవిచంద్రన్, జస్టిస్ ప్రభాకర్ పాడిన పాటను వినిపించాలని వీరందరి కోసం ఈ పాటను విందాం.

నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్మయ్య పాడిన ఈ పాటను వినిపించాలని కోరుకుంటున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇడ్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరిధీసి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, సోని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విగ్రూత్, హనుమంత్ లోద్, నీలోఫర్, విజయ, హేమలత వీరందరూ కోరుకుంటున్నారు. వీరితో పాటు రామవరం పంజాబ్గడ్డ 18వ వార్డు నుండి శుద్ధాల బస్తీ నుండి నాతునూరి మల్లేష్, కుమారి, రాజ్కుమార్, సాగర్, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, గంగవరపు, శంకర్, చంద్రకళ, దుర్గాప్రసాద్, బచ్చన్, అమ్ములు, రమేష్ బాయి, నందు, రజనీస్వామి, కనకరాజు, ఇంకా టూ ఇంట్ లైన్ ఏరియా నుండి దేవరశెట్టి పద్మ, మహేశ్వరి, ఆడెపు పద్మ వీరందరూ కోరుకుంటున్నారు. వీరందరి కోసం ఈ పాటను విందాం.

పాల్వంచ మండలం పునుకుల నుండి అక్బర్ అజ్గర్ సాహిరా ఆదిల్ అర్షద్ అనాస్ వీరందరూ కోరుతున్న పాట. వీరితో పాటు గోపాలపురం గ్రామం అశ్వారావుపురం మండలం నెమలికొండ పెద్దనాగాచారి రత్నం సతీష్ సుజాత వీరబ్రహ్మచారి మహేశ్వరి వెంకటరెడ్డి జ్యోతి భార్గవాచారి ప్రవీణ్చారి వీరందరూ కోరుకుంటున్నారు. తూర్పు వెళ్లే రైలు ఈ చిత్రం కోసం సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాటను వినిపించాలని కోరుకుంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, ధరణి, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య వీరితో పాటు జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి ఎలిగేటి సుధీర్, రజిత, మణిద్వీప్, నాగరాజు, రాజేశ్వరి, అనుమల్ల, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, మణిచంద్ర, చారుకొండ, ఏలే లింగయ్య ఇంకా వీరే స్నేహబృందం కోరుకుంటున్నారు. దేవి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: ఆర్. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఆల్సో అవైలబుల్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఆఫీషియల్. యూ మే షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ త్రూ ఈమెయిల్ అట్ airnsdtalks@gmail.com ఆర్ వాట్సాప్ 9289094044.
1: స్పాట్లైట్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఇప్పుడు వినబోయే ఈ పాట దేవాంతకుడు చిత్రం కోసం పివి శ్రీనివాసరావు జానకి పాడిన పాటను విందాం. సాహిత్యం అందించారు ఆత్రేయ.

0: ఎవరో లంకడి, నువ్వు లంకడి, నీ అమ్మ శాఖని, నీ అమ్మమ్మ ఢాకని, సిగ్గు ఎగ్గు లేకుండా వయసు వచ్చిన ఆడపిల్ల బంగారు లాంటి నా బిడ్డను పాడు చేస్తా ఉంటే ఏం చేస్తాను చూడు.
1: అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఊరుకోవే.
0: ఆహా వస్తే వస్తే ఆగవే, నోర్లేని పచ్చి బిడ్డను చేసి చేసుకోబోతావా? నీ చేత లేకపోతా ఉండు, చేసుకుంటారా చర్మం వచ్చేస్తా. నిలుమలని కడితే నా బిడ్డ చెడ్డాడు ఏమిటే? నా బిడ్డ మూలాన్ని నీ కొడుకు చెడ్డాడా? నీ కొడుకు మూలాలే నా బిడ్డ జీవితం బండలైపోయింది. పేవ దోవ అంటూ నా కూతురు జీవితం సర్వనాశనం చేశారు. నీ కొడుకుని నిన్న ఏ సర్వనాశనం చేశాను?

మీరింతవరకు మధురిమ ఆపాద మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పౌరాణిక నాటకం, ఇందులో గజగౌరి వ్రతం చిందు యక్షగానం వింటారు.

0: మరి ఎనామా ఈ ధృతరాష్ట్రుడు? నాకు 100 మంది కుమారులు.
1: అవునవును.
0: ఒకరి
1: కాదు ఇద్దరు కాదు 100 మంది కుమారులు.
0: నా భార్య అయిన గాంధారి. ఇప్పుడే మా గాంధారిని రప్పించండి.
1: గాంధారి వస్తున్నది.

0: అమ్మా నీ పేరు?
1: నా పేరు గాంధారి.
0: అటనా,
1: మా పట్టణం అశ్వం పట్టణము.
0: నీ భర్తడు?
1: నా భర్తడు రుద్రాక్ష మహారాజు.
0: నీ కొడుకులు ఎంతమంది అమ్మా?
1: నాకు 100 మంది కుమారులు, కుమార్తెనమ్మా.

0: అయ్యా
1: నా పేరు నారద మహర్షి అంటారు.
0: మీరు
1: నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే నాకు ఒక రమ్ములేక చాలా రోజులు అవుతున్నది. నేను ఇప్పుడే ధృతరాష్ట్రుని చెంతకు పోయి అతనికి వ్రతము గురించి విన్నవించిన తర్వాత అయితే అప్పుడు నాకు కలము ప్రాప్తి అవుతుంది. నా భోజనట్టుంటది నారాయణ మోహన్
0: మహిందా మహిందా మహిందా
1: ఆ స్మరణ వచ్చిన

0: స్వామి ఐరావతం తీసుకొచ్చి కామధేనువు కల్ప వృక్షము ఈశ్వరుడు తీసుకొచ్చి అక్కడ గౌరీవర్ధం చేసినట్టయితే మీకు ఎలా సంతోషము ఉంటుంది, అష్టేశ్వరులు చూడతీ సుఖ సంపాదన చేత ఉంటారయ్యా.
1: గాంధారి
0: చేయని
1: మామనిషుడు చెప్పాడు మనము గజాగ వ్రతమాట, పార్వతి పరమేశ్వరుని మనం వ్రతం చేస్తాము.

0: మనము వ్రతము చేశాము. మనం చేసిన
1: ఏమని చెప్పాడంటే ఇగో ఎన్నో వస్తువులు చెప్పాడు, లంకా దీపము విన్నావా, మరి నూతన పాతాళగంగా చెప్పారు, అయ్యారతము ఆపారు జాతం అన్ని మొత్తం మనం పార్థ పరమేశ్వరం మొత్తం లక్కతో చేశాము.
0: అవును
1: మనం వ్రతం చేశాము. మరి వైరం ఇక్కడ ఉంచేది కదా, మీ పాలివారి వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇచ్చేసి రమ్మని చెప్పాడు.
0: సరే వెళ్తాను
1: ఆ నారదుడు.
2: అమ్మయ్యా చెలుగలే.

0: నా పేరు హస్తినాపురంలు. నా పేరు కుంతి అంటారు.
1: నీ భర్త పేరు తల్లి?
0: నా భర్త పేరు పాండురాజు.
1: పాండురాజు
0: మా మరుదులైన మా మరిది ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్రుడు
0: నా కొడుకులు ఐదుగురు.
1: ఎవరెవరు?
0: ఎవరా? నలినాక్షి వినవమ్మా నాతి పోబోని ఇలలో నగ

చెప్పినవాడు అంచయా నరపుత్రులైదుగురు నాకు. పంచ పాండవులని పరిగిరిదాత్రి ధర్మరాజనుడు తగ మొదటి వాడు నిర్మలా సోనుడు నీతి కోరిదుడు బాబ రెండో

గణకీర్తి మంతుడా జనుడి వినవే నకుల సాదేవులు నాదుపుత్రులమ్మా ఎత్తి వినవే నాదు కొంత.

0: నేను ఇప్పుడు చెప్పినా ఏంటి అంటే మధురాపురము మాది,
1: మధురాపురి పట్టణం.
0: హస్తినాపురము మాది,
1: హస్తినాపురి పట్టణం.
0: అందులో ధృతరాష్ట్రుడు, పాండవు, పాండురాజు,
1: పాండురాజు
0: వాళ్ళు అన్నదమ్ములు,
1: అన్నదమ్ములు.
0: వారి గర్భమున పాండురాజయ్యకు 5 కొడుకులు,
1: అవును.
0: ధృతరాష్ట్రునికి శతామంది,
1: అవును, 100 కొడుకులు.
0: అయితే నా కొడుకులు పాండవులు, నా పేరు కుంతి.
1: అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
0: మేము మా భవనంలోనే ఉంటాం.
1: సరే వెళ్ళు. ఓ చెల్లి.

0: పసుపు కుంకుమ బుక జాజి జమాజి అస్తారు పన్నీరు పట్టుకొని మనం కుందరు వెళ్ళాలి.
1: వెళ్దాం
0: వెళ్దాం పద అక్క అక్క
2: వచ్చింది మన ద్వారక మా దారమందరం వచ్చి అప్పుడు చేస్తున్నారు. ఎవరు
1: మీ అక్క గారు వచ్చారు?
2: మా అక్క మా అక్క అంటే ఆమె పేరు లేదా?
1: గాంధారి. గాంధారి
2: మరి ఎక్కడ ఉంచావమ్మా?
1: ఇక్కడే
3: ఉన్నారు.
2: అట్లన్నా మా అక్క అయితే ఇద్దరు నిమాలు తీసుకొని పోదాం పదండి.
0: చెల్లెలా
2: అక్కయ్యా
0: మీరు బాగున్నారా? మీరు
2: మేమంతా మంచిగానే ఉన్నాం.
0: పడ్రంలో మీ కుశలమేనా?
2: మేమంతా కుశలమే.
0: అవిదమ్మా చిన్న మాట వినమ్మా
2: చెప్పమ్మా.

0: ఇంకా వైరం తీసుకుని వచ్చానమ్మా.
1: వైనమా?
0: అవునమ్మా వైరము.
1: నేను అడిగితే నువ్వు చెప్పు.

0: చేయమన్నావు?
1: ఇంతలో వైనము తీసుకొచ్చావు, మా కార్పిచ్చుదామని వచ్చావు గాని మరి ఎట్ట చేశావు అక్క వ్రతం అంటే ఎందుకు? మరి మాకిస్తే ఎందుకు?
0: ఓ చెల్లే, మా ఒక్కనాడు మా వద్దకు ఆ నాదము ముందు వచ్చి గగగౌరి పేరు మీద ఒక్క వ్రతం చెప్పాడు.
1: వ్రతము
0: ఏంటంటే, వ్రతం చేసినందుకు చాలా మోక్షం వస్తాడట.
1: ఓ, పెద్దలు చెప్పక విన్నారు.
0: అవును,
1: అయిన ఆ వ్రతము
0: తీసుకోవాలి.
1: జాతము కామది ఎనువా
0: కల్పవృక్షం,
1: ఎవరు తెచ్చారమ్మా?
0: కల్పవృక్షము కామదెనువ అన్ని బదులు చేసిన తల్లి. ఏది తెలియదు మేము. శంకరుని వాళ్ళు కుమటింటికి వెళ్లి గోడపిండి తీసుకువచ్చి ఆడ విగ్రహం చేశాము.
1: విగ్రహాలు చేశారు,
0: చేసి నూతన వస్త్రం ధరించాము.
1: నూతన కొత్త వస్త్రాలు ధరించారు.
0: ధరించేందుకు అక్కడ శంకరుడు పారుతయ్యారు.
1: పార్వతి
0: నూతన పాదాల బదులు కొత్త బావి తొలగించి అలాగే జలం తీసుకొచ్చి అక్కడ పెట్టాము. కొత్త కుండలు,
1: కొత్త కుండలు, నూతన కుండలు అయితే మరి మరమ్మ ఒక్కటి.

0: స్వర్గము పోలేక ఇక్కడనే తయారు చేశారు. మరి గజగూడ అంటే అక్కడనే ఉంటారు.
1: అమరావతి గురించి ఇక్కడ ఏది మన రాజులపేట తెచ్చుకోవచ్చి ఐదు వందల ఐదు తొండముల ఏరుగని చేపించాము, అక్కడ పెట్టాము. లంకాది మంతుకు అక్కడ జ్యోతి ముట్టించాము. అస్తాతి మంతుకు ఐదు ముత్యాలు తీసుకొచ్చి అక్కడ కూర్చునే పెట్టాము. ఎంతేనమ్మా?
0: సరే అమ్మాకు చేతని గారు వారం మేము వ్రతం తీసుకోవాలంటే తీసుకోలేము, మేము పట్టలేము.
2: సరే అమ్మ ఒకటి తీసుకో.
0: తీసుకోనక్క?
2: తీసుకోవే వద్దు. సరే ముట్టిందా?
0: ముట్టింది కానీ ఇక్కడ పెట్టినాను.
2: ఓ కుంది, నీ వరం నీకు ముట్టింది కదా.
0: ముట్టింది
2: ఇదే వెళ్తున్నాను.
0: దానికి శిక్ష ఏమైనా ఉన్నదా?
2: అది కాదమ్మా, కాస్త ఆగవే. అయ్యో నేను మర్చిపోతుంది, వైరం ఇచ్చాను కానీ మరి తిరిగి నాకు ఇమ్మని చెప్పలేదు. ఓ కుంది, ఏ వరము వద్ద

0: ఉక్కున్నా కొద్దీ మాటలు మితిమిరుతున్నాయి. నా సాధనం కావాం, నీకు రాజ్యం లేదా, నీకు ఇల్లు లేదా, నీకు నీ కొడుకులు లేరా, నీకు
1: శతమంది
0: ఏంటే?
1: నీ ఐదుగురు కొడుకులు వచ్చే పోని అది ఉన్నారుగా
2: అక్క. ఏం మాటలు మాట్లాడుతున్నావు?
0: ఏంటే నంగనాచదానా?

0: గౌరవం లేకుండా మాట మాట అంటున్నావు. ఎందుకని ఈ యొక్క ఘనం నీకు, మదము ఉన్నది నీకు, మత్స్యం ఉన్నది ఏంటే?
1: ఏం మాట్లాడుతున్నాను
0: కాదా
1: అక్కయ్యా? నా కొడుకులే లేని సమయం వచ్చి నువ్వు ఈ రీతిగా మాట్లాడుతున్నావు.
0: ఏమన్నావే?
1: నా కొడుకులు లేని సమయం ఇట్లా మాట్లాడుతున్నావు అక్క.
0: చిన్నబుద్ధుడిగా నాకు

0: నీ సుతులు ఐదు, నా కుమార వంద మంది.
1: వంద మంది
0: ఏంటి నువ్వు, నీ గొప్పతనము
2: అక్కయ్యా. సుతులం

0: ఇగో గంపడు వంకాయలు తీసుకొచ్చి ఎందుకో అయిందో ఆకడే చాలు. కాని నీవు ఎంతమంది ఉంటేది, నీ కొడుకులు ఉంటేది, ఒక్కడు చాలు నా కొడుకు.
1: ఏంటే నీకు ఒక్కడ?
0: ఒక్కడు భీముడు చాలు.
1: భీముడా?
0: అవును.
1: అసలు నీ కొడుకు ఎవరు నీకు ఇంతకు? నీ మగడెవరే నీకు?
0: మా పాండరాజు.
1: పాండరాజా?
0: అవును.
1: ఆడేవాడే ఇంకోడేవాడు ఇంకా?
0: అసలు మరి నీకెవరక్క నన్ను అడుగుతున్నావు?
1: కాదే, నీది అక్క కడ్రకి ఎక్కడో ఒళ్ళు వంట అవుతుందమ్మా.
0: సరే నువ్వు చెప్పగలగవా?
1: చెప్తాను గాని నీవు నా కుమారుడు 100 మంది ఉన్నారు, నీకు 5 ఉన్నారు, చేస్తావా చేయవా?
0: చెయ్యను. చెయ్యను.
1: నా వరే నాకు ఇచ్చేయి.
0: ఇయ్యా తీసుకొని పో.

0: ఏమన్నావే?
1: ఎవరికి నువ్వు?
0: నేను వెళ్ళాలా?
1: చెప్తా వెంటలేవు. నీవెంత దారివే? నీ లెక్కేమి? నీ పత్రమేమి? నీ విషయాలేమి? అంతెత్త తత్తెత్త పా
0: వసేనా.

0: చూడన్నా, నేను తెస్తే నువ్వు చిన్న కట్టుకున్నావు, కంకర కట్టుకున్నావు, నీ వైనం ముట్టా నీకు, నా వైనకి ఏమంటే ఏంటే మిక్కిలి మాట్లాడుతున్నావు,
1: పోతావా లేదా?
0: ఏయ్, నీవు నాకు వైనం తీసి రాకపోతే రేపు రెండో సాము వరకు నా ఇంటికి ముందు వచ్చే శుద్ధి కట్ట చేత పట్టి ఆరు నెలలు లెక్క పెట్టి దర్శనం చేయిస్తాను.
1: నువ్వా?
0: అవును.
1: ఇంకా చేయను చేయాలా?
0: చేయాలి, చేయకపోతే ఈ పని చేయాలి. నువ్వు
1: పో, ఎవరు చేసేది ఎవరు పంతుందో పోవే, పో. ఆహా, సరే. ఈ విధంగా ఈ మా అక్క వచ్చి బలువు చేసి వైనం ఇంట్లో పెట్టాను. ఏమంటే తేరి ఎడలా ఆరు నెలలు నా కొడుకులకి ఇప్పుడే చెప్తాను.

0: అమ్మా ఏమిటమ్మా ఏడుస్తున్నావు? నేను ధర్మానందనమ్మా, నీకేమి కష్టం వచ్చేదమ్మా? మరి ఇంట్లో నీవు హాయిగా కూర్చున్నదానివి ఏమన్నా వచ్చారా? నీతో ఏమన్నా పంతమాడారా తల్లి? అమ్మా
1: చెప్పు తల్లి.

0: ఒక గాంధారి వచ్చి వైరమాట పార్థి పరమేశ్వరుల పేరట బట్టి మన ఇంటికి తీసుకువచ్చి వైరం తీసుకుంటావా తీసుకోనని తీసుకొని వద్దని అంటే సిగంటికలు బట్టి నన్ను మెడలు బట్టి దృప్పించింది ఆయన.
1: పెద్దమ్మ గాంధారి అంటే పెద్దల వాళ్ళు, కానీ వాళ్ళని కొట్టిన వారిని కొట్టవద్దు, తిట్టిన వారిని తిట్టవద్దమ్మా, ధర్మమే జయము. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వారు ఆయన నోట ఏమన్నా మనకు తలుగుతుంది.
0: ఏమి ధర్మజ, ఎప్పుడు నువ్వు ధర్మమే చేయమంటావని
1: మాట
0: ఎన్నడూ మనకు పరిపాలన.
1: ఎప్పుడైనా ధర్మం చేయమన్న వానికి ఏ కష్టం రాదమ్మా భీమసేన.
2: ఏమిటి తమ్ముడు?

0: నిన్ను అనదాని మాటలు అన్నది కదగా క్షిణుడనయ్యనమ్మా ఏమని పిలిపించువలను
1: భీమసేన
0: దాని గర్వభావం చేస్తావు.

0: ఆయన, మీ పెద్దమ్మ గాంధారి వచ్చి వైనం తీసుకుంటావా తీసుకుంటావా లేదా అని కాళ్ళతో తృప్పించిపోయేది. కానీ ఎంతో వేడుకతో చేసిందట, లక్షలాది కోట్ల వద్దిగా చేసిన
1: వ్రతం. మన పిన్నమ్మ ఏదో గాంధారి వచ్చాడట.
2: ఏమన్నది? అరుచుకొని వస్తా.
1: అవును అరుచుకున్నా.
2: అమ్మా
0: కుమారా.
2: ఏమిటమ్మా నీకంతా, వారికి ఎంత బలం వచ్చారా? బొడియాగు గాంధారి.

0: నేను చేసినటువంటి వ్రతం నువ్వు చేయకపోతే నా ఇంట్లో 6 నెలలు తీసుకువచ్చి నిన్ను ఊడిగం చేపిస్తానమ్మా. మా అక్క
1: అది గర్వపడది కాబట్టి దాని నోటికొచ్చింది, అదే అదే చేస్తుందేమో ఆ దాసి పని.
0: తెలియదు నాయన,
1: చేసేవారికి అయితేనే ఆ మాట వారికి నోటికొచ్చ తల్లి.
0: వచ్చాది
1: మా తర్వాత నీకే.

0: కుమార్తెను చల్లగా ఉంటే అది ఏమని చెప్పేదంటే, రేపు రెండో మిది మీలక ముందు వ్రతం వాయినాని వాయిని పంపకపోతే దాని ఇంట్లో దాసిపని చెప్పిస్తాను పని కాదా?
1: అవును
0: అమ్మా.
1: నువ్వు అట్లుండే అంటావా?
0: నువ్వు అట్లా ఉండు. నీవసేనా?
2: ఏమిటి తమ్ముడు?
3: తమ్ముడు,
0: గాంధారి పలికిన మాటలు విన్నావా?
3: అవును. ఎంత మాట ఇవ్వలికే కురపలిక.

0: అందరు ఎత్తులు అది మీద ఎంత మాట ఇవ్వలేకది. ఆ కురుపతి భార్య అయినా మన పిన్నమ్మ గాంధారి దాసత్వం వచ్చి ఇస్తానని మన తల్లితో పలికదట. నాకు కోపం వస్తున్నా.
1: చింత చేయాలి.

0: ఇంతగా చింత ఏలను వారి మీద మనకించాలంటే హరి మన వద్ద
1: కన్నుతోట
0: ఇంతగాను గజాగౌరి వ్రతము మనం ఇక్కడ చేస్తాము. వయసు అంటున్నావా?
1: అవును ఇప్పుడే మనం వెళ్దాము.
0: అవును
1: వయసు వెళ్ళి

0: దొరికేది ఇంద్రలోకములు ఉంటాయి కదా, అది చేసింది మొత్తం ఎంగిలి రథము.
1: అవును,
0: ఆ రథం ఏమని చేసిందంటే ఐరారథం గురించి వేరే చేసింది. నూతన పాతాల గంగ గురించి తవ్విచ్చిరట వాళ్ళు.
1: అవునవును.
0: మరి లంకాదీపం గురించి అఖండ జ్యోతి ముట్టించారట. పాద పరమేశ్వర గురించి కైలాసం పోతాడని ఇవ్వలేడు కదా. లంకాదీపం ఏది మన లంకపిండి తీసుకోవచ్చి.

ఎప్పుడైతే చెగవరినదము ఆ గాంధారు చేశారు, ఆ గాంధారు కంటే మునుపు పంపించమన్న అతి గొప్పగా మనం చేయాలి. అది అమెట్లో చెప్పాను.

0: సురలోకముకు నా బాణసంతో భూమి నుంచి అమరలోకాన్ని తంతెలు కట్టి నేను అక్కడ పంపిస్తాను.
1: అవును తమ్ముడు, విప్ర పత్రిక రాసి పంపు, తీసుకొస్తాను.
0: అదేనా? అవును. సరే మరి అక్కడ రాజపంపుతాం గాని అమ్మతో సెలవు తీసుకుంటే బాగుండుగా.
1: తీసుకోదాం పా తమ్ముడు.
0: నడవండి.
1: నువ్వు పోతావు.
0: సరే ఇక మనకి ఇద్దరు కొట్లాడింది మరి ఇద్దరు మనం.
1: అవును
0: అమ్మయ్యా, అమ్మయ్యా, దీపా, అర్చన,
1: అమ్మా.

ఎందుకు దాస్తున్నారు? నాకేందో ఉన్నదున్నట్టుగా చెప్పండి, నేను చెప్తాను.

0: ఆ గజమునికి స్వర్గమును వెళ్తున్నాను. ఆ స్వర్గాపురం నుంచి ఆ గజమును తీసుకువచ్చి నీతో పూజలు చేయించి వ్రతం చేస్తామమ్మా.
1: అవును, అమరేంద్ర వద్దకు వెళుతున్నావా? వద్దు నాయనా.

0: మనమేమో మానవులము, దేవ సంబుతులు, మరి వాళ్ళు ఇస్తారా పోతున్న ప్రయత్నం చేసిన
1: ఈ కమ్మడి గజము గురించి అనుమానం చేస్తున్నాను ఎందుకమ్మా? ఇప్పుడే అక్కడ

0: రుబడిగలుగా నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని రుబ్బడిగా వస్తాను. అవునవును తమ్ముడు.
1: భీమసేన, నేను మంచిగానే ఉన్నది కానీ వంటే తెస్తావు అనుకో.
0: అవును.
1: కానీ అర్జున, మరి భారత పరమేశ్వరులు రావాలంటే వాళ్ళెట్టు తెస్తావయ్యా?
2: అమ్మా, ఏది ఇప్పుడు అన్న లంకా అక్కడ పోయి అమరలోకం పోయి ఐరావతం తెచ్చేది ఆయన వంతు, నాకు భారత పరమేశ్వరం వంతు కదా,
1: ఎట్లా తెస్తా?

0: పరమశివుడు, ఆయన వల్ల మనం బ్రతికి జీవించామే. ఆనాడు పుష్పదాస్త్రం ఇచ్చాడు, నేను పోతే ఇస్తాడమ్మా పాదపడి.
1: కొడుకా, దండి తమాస.

0: కనకాద్రవాసుడు అంటే ఎప్పుడు త్రినౌకదారుడు.
1: ఏది కనకమని అంటే బంగారు, అది
0: వెండుకొండ.
1: అదేమ్మా వెండుకొండ అదే.
0: మరి మిమ్మల్ని ఇస్తానంటే పోతే ఏమన్నంటే అక్కడ కొడతాడో తిడతాడో.
1: ఆయన ఏమన్నమ్మా, శంకరుడు అంటే నిజమైన వాడు, ఆయన కనకరమ గలవాడు. దాసోడా.

0: అక్కడ వెళ్ళి పరమశివుడా, నీ దాసాన దాసులను మా తల్లి భూలోకములో వ్రతం చేస్తున్నారు.
1: నా తల్లి వ్రతమైతుందని
0: మీరు పార్వత పరమేశ్వర సహితంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మరి మీ కైలాసం అమ్మని అక్కడ కారుముక్తున్నమ్మా.
1: అరే కుమారా, నీ సాటి

0: అదిగో శరణన్న వారికి మరణం లేదు, కానీ కోపంతో ఉంటే ఇవడు క్షేమాన పోయి లాభాన రాండి కొడుక వెళ్ళ.
1: అమ్మ చదివించాలి. ఇగో ఇప్పుడు బాగాలి కదా, ఇగో ఇప్పుడు అక్కడ ఈ భూమి నుంచి తండ్రి కడతాను.

0: నీవన్నా నీవసేనా?
1: ఏమిటి తమ్ముడు,
0: ఇప్పుడే ఈ తంత్ర కడుతున్నాను, అమరలోకం నీ వెళ్ళండి.
1: సరే వెళ్తాను, వెళ్తాను,
0: పోతున్నావా?
1: వెళ్తున్నాను.
0: ఒకే మాట లేలా.

0: ఇప్పుడే బాణములతోటి తంతలు కడుతున్నాను.
1: వెళ్తున్నాను.
0: మరి అట్టిట్లో ఊపిసూడు కదులుందేమో.
1: కదలటం లేదు, మంచిగానే ఉన్నాయి.
0: మంచిగానే ఉందా?

0: అర్జున.
1: ఏది తంతలు కట్టాను, మరి ఉంటున్నాయా లేవ పోతాయా జర అట్టింటి ఊగులాడు.
0: బ్రహ్మాండంగా ఉన్నారు, ఏమీ ఊగుతం లేదు. వెళ్ళుచున్నాను దగ్గర పడ్డాయి
1: అన్నయ్య, పోతున్నావా? సరే పోనీ.

0: ఏంటంటే వాడు ఉత్తర్వు రాసి పంపించే వాడు ఇవ్వలేదు మనకు.
1: అవును,
0: వాడినే తీసుకోండి రా,
1: పర్వాలేదు
0: పోతా రాయి బో,
1: తీసుకొని వస్తారా, తీసుకొని వస్తా.
0: తరగ వెళ్ళండి, భీమసేనా
2: పోతున్నాలే,
0: పోతుందా పోండి, తొందరలో తీసుకురండి, పోతున్నాను.

0: ఎంత మంచి కూడాది ఈ స్వర్గం.
1: నా పేరు దేవేంద్రుడు అంటారు, నా భార్య పేరు శశిదేవి, నాకు ఏక కుమారుడు జయంతుడు అతని పేరు.
0: సరే జయంతుడు గాని
1: ఈ స్వర్గాపురి పట్టణంలోనే ఉంటున్నాను.
0: కాని ఉత్తరం వచ్చిందండి స్వామి.
1: ఎక్కడిది ఉత్తరము?
0: ఇగో హస్తినాపురం నుంచి అట ఆ పాండవీయులు అయవా రత్తంబు ఆ పారు జాతంబు కామధీర్వా కల్పవృక్షము ఈ వస్తువులు తీసుకుని నిన్ను రమ్మన్నని ఈ ఉత్తరం
1: రాశాడు. భాగ్యుడు నన్ను రమ్మంటాడా? మానవుడు
0: పాండవులకేమీ
1: పాండవులకు ఏమి ఇంత గర్వమా? వాడిని వధించి తీరుతాను.
0: మళ్ళీ బదులు వేయండి ఉత్తరం.
1: మళ్ళీ వేస్తున్నాను.

0: ఏ ఉత్తరం వచ్చింది చూడరా, ఎవడ వాడు?
1: ఇదిగో ఈ మానవులకు ఈ వస్తువులు ఇచ్చేది కాదు, దేవతలకైతేనే ఇక్కడికి రావాలి గాని ఇయ్యాలి గాని మీటువంటి మానవులకు ఇచ్చేది కదా అని బదులుగా రాసి మళ్ళీ వప్పాడయ్యా.
0: ఇంత మదా వానికి? అక్కడే ఉండు, శ్మశానమైన
1: అక్కడనే ఉండు కానీ భీముని అయితే తోలేవు అక్కడికి
0: పోయినా
1: పోయిండో పోయి
0: సరే ఎదుగుతావులే. ఒరే ఇంద్ర,
2: ఏంద్ర

0: భీముడా, నీవు ఎంతటి వాడవు, నా దంతిని వంపడేందుకు ఎంతటి వాడవు నీ?
1: అరేనా, ఇంత మనవు తప్పుడు పలుకుతున్నావా?
0: అవునవును.
1: అరే, అని వద్ద ఉన్నది ఆమె ఐరారథము అపారిజాతము కామధేను కల్పతరులు.
0: నేను అసలే ఇవ్వను.
1: ఇవ్వకుంటే ఏం చేస్తావు? అరే, ఇవో 1000 ఫుట్ల గద ఉంది, మీదేస్తున్నా అంటే చచ్చిపోతావు పుణ్యానికి.
0: వద్దు వద్దు, ఇస్తాను ఇస్తాను.
1: ఇస్తావా? ఇక్కడే
0: తీసుకెళ్ళి.
1: ఇగో తీసుకెళ్తే నువ్వు కూడా వని మోపుకోండి రా మా ఇంటికి.
0: అటునా
1: రంభ, ఊరోసి, మేనక, అశ్వశ్రీలు, అపారిజాతము, పారిజాత పుష్పము, కింజావన పుష్పము, విన్నావా? గజ వేణుగా వెళ్ళేటేనుగా రామతారా.

0: వచ్చిన దండమి
1: వచ్చాను.
2: ఆ అమరీంద్రా వందనములు వందనములు.
1: చల్లగా
3: అమ్మా, ఇక పార్వతి పరమేశ్వరుడు కావాలి, వాళ్ళు ఉండేగాకనే.
2: పార్వతి పరమేశ్వరుడు స్పష్టంగా ఇప్పుడు దిగి రావాలి.
3: ఎందుకంటే ఏది గణపతి గిట్ట కావద్దా?
2: అదే
3: ఆ గణపతి. పార్వతి పరమేశ్వరుడే కావాలా?

0: ఇప్పుడు మాయమ్మ భూలోకములో వ్రతం చేస్తున్నాము.
1: ఎందుకొరకాయి?
0: ఎందుకంటే మాకు ముక్తి దొరకాలని, మాకు భక్తి దొరకాలి, బంధుతో కైలాసము దొరకాలని మీ పేరున మేము వ్రతం చేస్తున్నాం. మీరు సైతంగా దంపతులు ఇక్కడ మా భూలోకం రండి.
2: మనోహరా, కానీ ఎన్నడూ లేనిది మన విడతికి వచ్చారు.
1: అవును,
2: కానీ ఇప్పుడే మనం స్పష్టంగా పోయి ఆ వ్రతమాట, అలా తల్లి వ్రతమాట మనము శోభనములు పట్టుకుని వెళ్ళదంపదండి.
1: సరే అర్జున, ఆ వ్రతము కొరకాయ ఏమేమి తీసుకుని వెళ్తున్నారు?
0: మేము దానికి ఐరారతము, ఆ పారిజాతము, కామధేనువ, కల్పతరులు, ఏది అశ్వరాశ్రీలు, దివ్య వస్త్రములు, నూతన పాతాళ గంగా, ఏది మన అఖండ జ్యోతి ఇక్కడ వేస్తున్నాము, లంకాదీపం.
1: ఇంద్రలోకం నుండి దేవుడు కూడా ఈ భూమిపైకి వస్తున్నాడు. సరే పర్వాలేదు, నేను పార్వతి సంతోషముగా ఈ భూలోకములకు
0: వచ్చాను. రండి
1: అమ్మా.
0: అమ్మా అమ్మా కుంచమ్మ గారు, అదో భారత పరమేశ్వరులు వచ్చారు, ఇక్కడ వ్రతం చేయండి.
2: అయ్యో, భారత పరమేశ్వరులకు ఇదే వందనములు.
1: కుంతి చల్లగా వద్దిల్లు.
2: దేవేంద్ర మహారాజుకి వందనములు.
1: సరే సరే వద్దిల్లు.

0: అమ్మా రథం పెడుతున్నావమ్మా?
1: అమ్మా ఇక్కడ రథం సమర్థయింది.
0: సమర్థయింది నా కొడుకులు కౌరవులు పాండవులు ఆయనగా ఉండాలి.
1: ఇప్పుడు అమ్మా
0: ఇదిగో వైరము తీసుకుపోయి ఆ గాంధారికి ఒప్పగిచ్చేస్తాను.
1: మరి అందుకే
0: కుంతిదేవి గారు ఇదిగో వైరము వైరము
1: పట్టకపోతే మమ్మల్ని నిలుచు మేము వస్తాం.
0: మా గాంధారమ్మ పట్టు.
1: ఏంటి చెల్లే
0: వైరము తెచ్చాను నువ్వు అన్నావు కదా అలా.
1: అయ్యో ఏంటమ్మా నేను తెచ్చినా నువ్వు తెచ్చిన ఒకటే కదమ్మా ఎందు చావు నువ్వు
0: వైనం పడతావని.
1: లేదు లేదు లేదు
0: వైనం నీకు ఇస్తున్న
1: తీసుకోండి వైనం ఏం కాదు ఏదో
0: అన్నాం.
2: గాంధారి వామ్మ పెద్ది
0: పట్టవా
2: రథం మర్దనన్నా తీసుకురామని చెప్పి
0: భీమర్దనారా భీమసేన ఇదిగో చూడు ఏమంటుంటారు మీ పెద్దమ్మ
3: ఏమంటుంది
0: పట్టదంటుంది.
1: సరే
0: పట ఎందుకమ్మా
3: ఎందుకమ్మా వైరము వైరం పంపించాలి కదా.
1: కుమారా నీ వైరాన్ని ఏదో ఒకటే కదా బిడ్డ భీమసేన
3: బాగున్నావా?
1: నేను ఏమనలే పాండవులు చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోయినా గానీ పుణ్యమైన
0: ఆగయ్యా కన్న తల్లిని చేయకూడదయ్యా. నా కొడుకులైన ఒకటే మీరైన ఒకటి కానీ ఆమె తప్పు తప్పు చేసిందని మీరు ఆమె మీద చేసుకుంటే కొడతా నన్ను కొట్టే
3: నీవేమీ చేశావు ప్రతిభతో చేశావు. మేము నీ చెంబుగా పార్వతి పరమేశ్వరులు తీసుకుని వచ్చాము. కామధేనువులు తెచ్చాము కల్ప వృక్షములు తెచ్చాము గజ వేదికలు తెచ్చాము దేవతలను రప్పించాము ఆ లంక దీపము జ్యోతి తెచ్చాము. ఇవన్నీ తెచ్చావా నీవు
0: కుమారా?
3: మా అమ్మని ఎందుకు మాట్లాడవు?
0: నువ్వు చేసినా
3: చేసిన
0: సరే ఇవో ఎక్కడ వేసినా కదా
3: ఉడిగేవి నోము నోమావు. మేము నిజముగా స్వయముగా దేవలోకము నుండి దేవేంద్రుడు అప్సరా స్త్రీలు ఆ పారుజాతము ఇవన్నీ తెచ్చి చేశాం.
0: సరే నా గర్వము ఇక్కడికి పోయింది. మీ ధర్మరాజుకు భీమునికి ఆనత్పాదులు ఆలింగనమును మంగళహారతులు చేయండి.
1: సరే కుమారా మీరు చల్లగా ఉండాలి నా కుమారుడు నాశనం కావాలి.

0: principal.
1: మీరింతవరకు ఈనాటి పౌరాణిక నాటకంలో గజగౌరి వ్రతం చిందు యక్షగానం విన్నారు.

రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు

డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారితో పరిచయం చేస్తున్న వారు శ్రీమతి కల్వకొండను నాగలక్ష్మి. 8 గంటలకు సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15కు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు 0874 ఇది ఎస్టీడీ కోడ్. ఫోన్ నెంబర్ 2950 38 మరొక నెంబరు 2950 39. ఈ నెంబరుకు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. 9:30 ఏకచిత్రగానం, 10 గంటలకు యువత అభివృద్దిలో సిల్క్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీతంలో శోభాగుర్తు గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:40 చిత్రగీతాలు వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపెహర్ సమాచార్. ఈ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం. ఇందులో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చప్పుడు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పిస్తున్న వారు శ్రీమతి గద్దే చంద్రకాంత. 5:00 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద సంగీతం. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఫిట్నెస్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, ఫిన్టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాలు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 8:00 కిన్నెర్లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 హరికథ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను విన్నారు. వినిపించిన నేను మీ రేడియోని ఇస్తాం గుండోజు శైలజ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:00 దాటి 3:05. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మా ప్రభాత ప్రసారం 5:53 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.